ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 21వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 45 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2014వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ఆమోదించగా 2015వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యోగా వ్యాయామాలు శారీరక మానసిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నందున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ భారతదేశంలో పుట్టిన ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం జరిగింది. మొదటిసారిగా 2014 సంవత్సరంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో ఈ దినోత్సవం గురించి ప్రవేశపెట్టగా ఈ తీర్మానానికి విస్తృతంగా మద్దతు లభించి 177 దేశాలు ఏకగ్రీవంగా దీనిని ఆమోదించాయి. 2017 సంవత్సరం జూన్ 21న న్యూయార్క్, ప్యారిస్, బీజింగ్, బ్యాంకాక్, లాలంపూర్, సియోల్, న్యూఢిల్లీతో సహా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈరోజు అంతర్జాతీయ సమ్మర్ సోలిస్టిస్ డేను కూడా మనం జరుపుకుంటున్నాం. ఈరోజుకు మరో ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఉత్తర అర్ధగోళంలో సంవత్సరంలోనే పొడవైన పగలు కలిగి ఉన్న రోజు. ఇది సోల్ సిస్టర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. సోల్స్టిస్ అనే పదానికి అర్థం సోల్ అంటే సూర్యుడు, సిస్టర్ అంటే నిశ్చలంగా నిలబడి ఉండడం. సూర్యుడు తన గమన మార్గాన్ని ప్రారంభించే ముందు ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప బిందువు వద్ద కొంత విరామాన్ని తీసుకుంటాడు. భూమధ్య రేఖకు సంబంధించి సూర్యుడు దాని ఉత్తర లేదా దక్షిణ బిందువు చేరుకున్నప్పుడు ఈ విధమైన పరిణామం సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఉత్తర అర్ధగోళం చేరుకున్నప్పుడు, అనగా జూన్ 21న పగటి సమయం ఎక్కువగా ఉండడం ప్రారంభించి సూర్యుడు దక్షిణ బిందువును చేరినప్పుడు, శీతాకాలం డిసెంబర్ 21న పగటి సమయం ఎక్కువగా ఉండడం ప్రారంభమవుతుంది. వీటిని వేసవి సంక్రాంతి, శీతాకాలపు సంక్రాంతిగా పిలుస్తారు. ఈ రోజున సూర్యుడు దక్షిణం వైపు తన పయనాన్ని ప్రారంభిస్తాడు. దీనినే దక్షిణాయన కాలం అంటారు. దక్షిణాయన కాలంలో సూర్యుడు దక్షిణం వైపు సంచారం చేస్తాడు కనుక ఈ సమయంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. దక్షిణాయనం నుంచి మకర సంక్రాంతి వరకు ఇది కొనసాగుతుంది. ఆ తరువాత ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా, ఉత్తరాయణాన్ని పగటి సమయంగా భావిస్తారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు మహితా శక్తివై అని సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ భక్తిగీతం, అనంతరం క్రైస్తవ భక్తిగీతాలు వింటారు. ముందుగా వినండి శ్రీ సూర్యనారాయణ భక్తిగీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగే సమకాలీన సామూహిక యోగా ప్రదర్శనతో కూడిన జాతీయ స్థాయి వేడుకలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రెడ్ రోడ్ నుంచి నాయకత్వం వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: मलप्पुरम, मुंबई, नालंदा, अहमदाबाद, सारनाथ, लेह, हैदराबाद एंड सिलचर. The Ministry of Ayush said that over 6 lakh organizations have registered on Yoga Sangam portal, reflecting unprecedented public participation in this year's celebration. Internationally, more than 210 Indian missions are organizing yoga events at nearly 2,500 locations across the world through coordinated efforts of the Indian Council for Cultural Relations. Rohan, Akashwani News, Delhi.
1: President Draupadi Murmu was chief guest at the state-level International Yoga Day program in Jabalpur, Madhya Pradesh today. The event was held at Garrison Ground in Sadar. In Saudi Arabia, more than 500 participants gathered in Riyadh yesterday to celebrate the International Day of Yoga, highlighting the growing popularity of yoga in the country and its role in promoting health and well-being. The event, organized by the Indian Embassy in Riyadh in collaboration with the Saudi Yoga Committee and local partners, was held at the Prince Faisal bin Fahd Olympic Complex. Yoga enthusiasts across several Western countries practiced yoga in large groups yesterday ahead of International Day of Yoga today. In Canada's Toronto, an enthusiastic gathering of government representatives, diplomatic corps, yoga practitioners, wellness organizations and community leaders participated in a yoga session against the historic backdrop of the Legislative Assembly of Ontario. In Brazil, a curated yoga session was led by the Ambassador of India to Brazil, Dinesh Bhatia, at the majestic Foz do Iguaçu waterfalls. Prime Minister Narendra Modi will commission three indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata today. Designed by the Navy's Warship Design Bureau and built by Garden Reach Shipbuilders and Engineers, the vessels are intended to strengthen combat operations, hydrographic surveying and anti-submarine warfare. We have a report from our correspondent.
2: INS Duragiri, a Project 17A stealth frigate, is armed with BrahMos missiles and medium-range air defense systems. INS Sanshodhak is a survey vessel designed for coastal and deep-water hydrographic operations, while INS Agra is an anti-submarine warfare craft equipped with torpedoes, rocket launchers, and sonar systems for coastal defense. The Navy said the vessels have more than 75% indigenous content and involved over 200 micro, small, and medium enterprises, highlighting the growth of India's domestic shipbuilding industry. Sandeep Dashgupta, Akashwani News, Kolkata.
1: This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. The National Eligibility Cum Entrance Test NEET UG 2026 re-examination will be conducted today. It will be held across 551 cities in India and 14 cities abroad for over 22.79 lakh candidates. The examination will be held in the afternoon from 2 to 5:15 p.m. The examination is being conducted in English and 12 Indian languages. Ahead of the examination, the National Testing Agency, NTA, conducted nationwide mock drill yesterday to verify all systems jammers, CCTV, frisking staff and biometrics. The NTA said that it is fully prepared for the smooth, fair and transparent conduct of the examination. Our correspondent has the details.
3: Over 2 lakh personnel, including observers, coordinators, police forces and administrators, have been deployed for the secure, transparent and smooth conduct of the examination. A multi-layered security framework has been put in place to ensure a fair and transparent examination. It includes CCTV surveillance, Aadhaar-based biometric verification, GPS-enabled vehicles with police escort for the movement of the examination material, and end-to-end secure handling of confidential materials to designated locations under sealed protocols. The NTA is also actively monitoring social media platforms to curb misinformation and prevent malpractice. Saklayan Akhtar for Akashwani News, Delhi.
1: Union Minister of Ports, Shipping and Waterways, Sarbananda Sonowal, has said that three Indian-flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo with 94 Indian crew members have successfully transited the Strait of Hormuz yesterday and our own routes to India. These oil tankers are Desh Vaibhav, Desh Vibhor and Sanmar Herald. In a social media post, he said that under the decisive leadership of Prime Minister Narendra Modi, the government is working on highest priority to secure India's maritime interests. The India Meteorological Department has issued a red colour warning for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. It also predicted heavy to very heavy rainfall at isolated places over Assam and Meghalaya till Thursday. Northeastern states are expected to receive fairly widespread to widespread rainfall till the 26th of this month. As part of a series, People's Padma on Akashwani, we bring you a conversation with Professor Juzair Vasi, a pioneer in the field of semiconductors and solar photovoltaics. He has been honored with the prestigious Padma Shri.
4: India is emerging as one of the biggest major solar deployers, and I can see that we are going to also emerge as a major manufacturer of solar components.
1: To listen to the interview, tune in to 100.1 Akashwani Gold today at 10:30 a.m. You can also listen to this interview on the News on AIR app and News on AIR official YouTube channel. As part of our series, Prakriti Ki Baat, Akashwani Ke Saath, we bring you a discussion on the efforts of Jhumarmur Panchayat in Nagaon district of Assam, which has been recently awarded the National Panchayat Award in the Clean and Green Panchayat category. To listen to the conversation, tune in to 100.1 Akashwani Gold today at 9:10 a.m. You can also listen to this discussion on News on AIR app and News on AIR official YouTube channel. India A will take on Sri Lanka A in the Tri-Series cricket final, scheduled to be played in Dambulla today. The match will start at 10 in the morning. Smarting from an ill-tempered defeat in their previous match, India A will look to settle scores when they take on Sri Lanka A in the final, with teenage sensation Vaibhav Suryavanshi set to be in the spotlight once again. In FIFA World Cup, Germany defeated Ivory Coast 2-1 in Toronto, Canada, and clinched a spot in the knockout phase at the tournament. For Germany, Dennis Undav scored twice. Earlier, the Netherlands secured a commanding 5-1 victory over Sweden in Group F match at NRG Stadium in Houston, United States. Yesterday, in another match, Brazil recorded their first win of the FIFA World Cup with a comfortable 3-0 victory over Haiti at the Philadelphia Stadium. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
5: Thank you, Sunil. NEET UG re-examination is the top story on dailies today. All hands on deck for NEET retest, writes Hindustan Times. 1.38 lakh CCTV, 51,000 jammers for leak-proof NEET today, headlines The Asian Age. The war between Iran and Israel, too, continues to dominate front pages of dailies. Iran closes Hormuz amid Israeli attacks on Lebanon, reads the Hindu headline. On the 12th International Day of Yoga 2026, the Pioneer writes that 6 lakh people will perform yoga today with Prime Minister Modi in Kolkata. Two studies led by AIIMS have found that yoga may improve women's hormone and insulin levels, reports the Times of India. An AI-enabled queue management system will be implemented in Kerala's Sabarimala Ayyappa Temple from November, reports the Hindu. In just over 3 months, from the end of February until early June, Indian records in athletics were broken 20 times, reveals the Indian Express. And finally, the ASI has made significant discoveries at Rakhigarhi, perhaps the largest site of the Indus Valley civilization, with the recovery of 8 skeletons and pottery offerings, reports the Tribune. DNA testing is underway. And with that, it's back to you, Sunil.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. International Yoga Day being celebrated across the globe today. Prime Minister Narendra Modi leads the nation in practicing common yoga protocol from historic Red Road in Kolkata. Prime Minister to also commission 3 indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata today. National Testing Agency to conduct NEET UG re-examination in India and abroad this afternoon. 3 Indian flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo successfully crossed Strait of Hormuz. IMD issues red alert for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in cricket, India A to take on Sri Lanka A in tri-series final in Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
6: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రేయస్ అమరనారాయణ.
7: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంతో ఆత్మకూరు పట్టణ ప్రజలకు తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో 15 కోట్ల రూపాయల నిధులతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు 9 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పట్టణ పరిధిలో 1500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను జిల్లాలోని అర్హులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నెల్లూరు లోక్సభ సభ్యులు, జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వేమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రైల్వేస్టేషన్ అభివృద్ది పనులు ఇప్పటికే ఆలస్యమైనందున వేగవంతంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు. జూలై 14 వరకు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2352 మంది బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. వీరు సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాను జూలై 21న విడుదల చేస్తామని, దీనిపై అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరణకు జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ సందీప్ మాథుర్ తెలిపారు. విజయవాడ నుంచి గూడూరు వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ వివిధ స్టేషన్లను ఆయన పరిశీలించారు. బిట్రకుంట రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులను చేపట్టినట్టు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. జూలై ఆఖరు కల్లా రాష్ట్రంలో టిట్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ది, డిజిటల్ విద్య మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ఊతం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తోందని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దగదర్తి, బోగోలు, మనుబోలు మండలాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన అమర్ నారాయణ, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
8: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై శుభ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా థెరపిస్ట్ జీకే స్వప్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అబీద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం వినే ముందుగా ప్రకటన వింటారు.
9: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోలో యోగా థెరపిస్ట్ జేకే స్వప్న ఉన్నారు. వారితో మాట్లాడి యోగా థెరపీ అంటే ఏంటి, సాధారణ యోగాకు యోగా థెరపీకి ఉండే సంబంధం ఏంటి, అలాగే ఆరోగ్యపరంగా ఉండేటువంటి సమస్యలు యోగా థెరపీతో ఎలా దూరం అవుతాయి తెలుసుకుందాం. నమస్తే మేడం.
11: నమస్తే సార్, అందరికీ ధన్యవాదములు.
10: మేడం, యోగా థెరపీ, యోగాకి ఈ యోగా థెరపీకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి?
11: చాలా చక్కని ప్రశ్న సార్. ఆధునిక జీవన శైలిలో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యము. యోగా అనగానే అందరికీ, చాలామందికి ఆసనాలు ఒకటే గుర్తొస్తూ ఉంటాయండి. ఆసనాలతో పాటు పతంజలి యోగా సిస్టమ్ చూస్తే 8 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆసనాలు, ప్రాణాయామం అని యమాలు, నియమాలు, ఇలా రకరకాలు ఉంటాయి. యోగా థెరపీ అనగానే ఏంటంటే అండి, జనరల్ యోగా అనేది ఆల్రెడీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎవరికి ఏమి సమస్యలు లేని వాళ్ళు అందరితో పాటు ఒక గ్రూప్లో చేసుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళు బిగినర్ లెవెల్ ఆసనాల నుంచి అడ్వాన్స్డ్ ఆసనాల దాకా చేయొచ్చు అండి. యోగా థెరపీ అనేది మాత్రము ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఉంది, సో నడుము నొప్పికి సంబంధించిన ఆసనాలు, దానికి సంబంధించిన ప్రాణాయామ, దీనితో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏ చేంజెస్ ఉండాలి, డైట్లో ఏముండాలి, ఇది సమగ్రంగా ఒక ప్రోటోకాల్ లాగా వాళ్ళకి నేర్పించడం యోగా థెరపీ అండి. సింపుల్ డిఫరెన్స్, యోగా అంటే ఆల్రెడీ ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి, యోగా థెరపీ అనేది అనారోగ్యం నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేసే చిన్న ప్రోటోకాల్.
10: అంటే మీరు అన్నారు డైట్లో చేంజెస్ అని, సో సాధారణంగా ఉండేటువంటి డైట్కి మీరు యోగా థెరపీలో సూచించేటువంటి డైట్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి?
11: ఆయుర్వేద ప్రకారం అండి, మనం తినే ఫుడ్ అనేది 3 రకాలుగా విభజించబడిందండి. సాత్వికము, రాజసికము, తామసికము. సాత్వికమైన ఆహారము మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, అల్లకల్లోలం రానివ్వదు, ఎక్కువగా ఉత్తేజాన్ని రానివ్వదు. అంటే మనము మన డైలీ లైఫ్ని ప్రశాంతంగా గడపడానికి, ఉద్రేకం లోను కాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సాత్వికమైన ఆహారం. అదే రాజసికమైన ఆహారం అనుకోండి, ఇది కొద్దిగా మన బాడీలో ఎనర్జీని నింపుతుంది, ఉత్సాహాన్ని నింపుతుంది, ఏ పనికైనా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనని తీసుకొస్తుంది. అంటే మంచి యాక్టివిటీకి రాజసికమైన ఆహారం అవసరం. అదే తామసికమైన ఆహారం అనుకోండి, తమస్సు. తమస్సు అంటే డార్క్నెస్ అని అంటారు. యూజువలీ ఇలాంటి ఆహారం తీసుకుంటే మనకి ఎప్పుడు అలసటగా ఉండడము, నిద్రలేమితనం, పడుకోవాలంటూ, అంటే ఎప్పుడు పడుకుంటూ ఉండడం లేదా రాత్రులు మేలుకుంటూ ఉండడం, ఇలా మన శరీరాన్ని తయారు చేస్తుంది. సో మనం సెలెక్ట్ చేసుకునే ఆహారం, డైట్ అంటే ఏంటి, మనం తినే ఆహారం, మన తినే ఆహారము వీలైనంత వరకు సాత్వికము, మనం చేసే పని బట్టి రాజసికమైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, అసలు సాత్వికమైన ఆహారం అంటే ఎగ్జాంపుల్స్
10: అడగబోతున్నాను. మీరు టెక్నికల్ వర్డ్స్ అర్థం కావు కాబట్టి, సో ఈ సాత్విక, రాజసిక, తాత్విక ఆహారంలో ఉండేటువంటి డిఫరెన్స్
11: అండి చాలా సింపుల్ అండి. సాత్వికమైన ఆహారంలో ఎక్కువ మసాలా కూరలు ఉండవు, ఎక్కువ ఫ్రైడ్ కూరలు ఉండవు. యూజువల్గా నాన్ వెజ్ కూడా సాత్వికమైన దాంట్లో రాదండి. సాత్వికమైన ఆహారం అంటే మనకి ఈ దుంపకూరలు కానీ, అంటే జస్ట్ ఉడకబెట్టిన కూరలు కానీ, స్టీమ్ చేసిన కూరలు కానీ, అంటే పప్పు ధాన్యాలు, రైస్, ఇలాంటివి ఎక్కువగా మసాలాలు, అల్లం వెల్లుల్లి లేకుండా ఉండే ఆహారము, ఆనియన్స్ లేకుండా ఉండే ఆహారము, ఏదైతే మన బాడీలో టూ మచ్ కెమికల్స్ రిలీజ్ చేయకుండా, ఏది ఇంబ్యాలెన్స్ చేయకుండా ఉండేది సాత్వికమైన ఆహారం. అందులో ఫ్రూట్స్ అన్నీ వస్తాయి, వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి. వెజిటేబుల్స్లో మళ్ళీ వంకాయ, ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వంకాయ తినకూడదని, కొన్నిసార్లు గుమ్మడికాయ తినకూడదని, ఇలా కొన్ని ఆహారాలను తీసేస్తే మిగతావి సాత్వికమైన, అంటే ప్లెయిన్ ఫుడ్ వితౌట్ ఎనీ మసాలాస్, ఫ్రైడ్ ఫుడ్. అలాగే ఇందులో పుల్లటి కూరలు కూడా ఉండకూడదు. పుల్లగా అంటే నైటు మనం పులియబెట్టి తినే ఆహారాలు కూడా ఉండకూడదు సాత్వికమైనలో. ఇప్పుడు రాజసికమైన ఆహారం అనుకోండి, కొద్దిగా మసాలా ఉంటుంది, అల్లం వెల్లుల్లి ఉంటుంది. యూజువల్లీ

0: మనకేమంటారు, వెల్లుల్లి అమ్మతో సమానం అని అంటారు. కానీ వెల్లుల్లి కొన్ని ఆరోగ్య సమస్యలకి కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. సో వెల్లుల్లి అనేది రాజసికమైన ఆహారం, అలా అని అవాయిడ్ చేయమని కాదు, ఎంత కావాలో అంత మోతాదులోనే తీసుకోవాలి. దాన్ని ఎక్కువగా తీసుకున్నా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది గమనించండి, ఆనియన్స్ తినగానే వాళ్ళ నోట్లో నుంచి స్మెల్ వస్తుంది, వెల్లుల్లి తిన్న ఆహారం తిన్న స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ అనేది ఒక రకమైన కెమికల్ని, హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో రాజసికమైన ఆహారం ఏంటంటే బాడీలో ఎనర్జీని నింపుతుంది. ఇందులో మనకి కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వస్తాయి. అదే తామసికమైన ఆహారం అనుకోండి, ఇదేంటంటే పులియబెట్టిన ఆహారాలు, మిగిలిపోయిన ఆహారాలు, బాగా వేపు అంటే బాగా వేపుడు చేసిన ఆహారాలు, ఒక్కొక్కసారి మాడిపోయినవి, ఇలాంటివంతా కూడా తామసికమైన ఆహారాలు అంటే
1: సాధారణంగా నైట్లో మిగిలిపోయిన రోస్ట్ చేయడం వంటి
0: అట్లాంటివి అంటే, ఎందుకంటే ఆహారము వండిన తర్వాత
1: ఫుడ్స్ కూడా మీరు అన్నట్టు తామసికం కిందకి వస్తుంది.
0: కొన్ని ఫ్రైడ్ ఫ్రూట్స్ వచ్చి, యూజువల్లీ ఫ్రైడ్ ఫుడ్స్ మొత్తం బాగా ఫ్రై చేసిన ఆయిల్లో బాగా వేపేశారంటే దాని లోపల జీవశక్తి ఉండదు, అంటే దాంట్లో ఉండే జీవశక్తి చనిపోయినవి తింటున్నాం కాబట్టి మన బాడీ కూడా డల్గా, చాలా డల్గా ఉంటుంది. అంటే జీవశక్తి లేకుండా మన శరీరాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం, అది తామసికమైనవి. సో లైట్గా ఫ్రై చేసింది పర్వాలేదు, స్టిర్ ఫ్రై అని అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ అంటూ ఉంటారండి, క్యాబేజ్ కొద్దిగా వేపుకోవడం అది మంచిదే, టూ మచ్గా ఫ్రై చేయకూడదు.
1: సో మీరు యోగా థెరపిస్ట్గా ప్రజలకు ఎలాంటి ఆహారాన్ని సూచిస్తారు?
0: ఆహారం అనగానే యోగా థెరపీలో ఒక ప్రిన్సిపల్ ఉందండి. యోగా థెరపీ అనేది నాలుగు స్తంభాల మీద ఉంటుంది. ఒక స్తంభం వచ్చి ఆహారము, రెండవది వచ్చి వ్యవహారము, మూడవది వచ్చి విహారము అంటే మనం చేసే పనులు, విచార. వ్యవహారం అంటే పర్సనాలిటీ, విచారము అని అంటే మన పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. అందులో ఫస్ట్ది మనం ఆహారమే చెప్తున్నాం. సో యోగా థెరపీ ప్రకారము, ఇప్పుడు నేను ఒక రైతు బిడ్డను అనుకోండి, యూజువలీ రైతు బిడ్డలకి అంత ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉండవు ఒక ఏజ్ దాకా, ఎందుకంటే వాళ్ళు పొలంలో బాగా కష్టపడతారు పొద్దున సాయంకాలం. అదే మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, మీరు తినే ఆహారంలో ఎక్కువ ఫ్యాట్ ఉండే ఫుడ్ తీసుకోకూడదు. అదే ఆ మనిషి అనుకోండి, రైతు బిడ్డ, మీరు పొలంలో పనిచేస్తున్నారు లేదా మీరు ఒక లేబరరు, చాలా ఎక్కువ బరువులు వెత్తాలి, అలాంటి వాళ్ళకి ఎనర్జీ కావాలి కాబట్టి వాళ్ళు మంచిగా కడుపు నిండా అన్నం తినొచ్చు, వాళ్ళకి నచ్చిన ఆయిల్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అంటే ఇప్పుడు వాళ్ళు బిర్యానీ అయినా తినొచ్చు, నాన్ వెజ్ అయినా తినొచ్చు, వాళ్ళు జీర్ణం చేసుకోగలుగుతారు. అదే మనం ఐటీ ప్రొఫెషనల్, డెస్క్టాప్ మీద చేసేవాళ్ళు వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ఫైబర్ ఎక్కువ ఉండేవి, ఆ తర్వాత ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. చాలామంది అనుకుంటారండి, యోగా అనగానే ఆసనాలు చేస్తే నాకు వ్యాధి తగ్గిపోతుందని. అది యాక్చువల్లీ ఒక అపోహ మాత్రమే అండి. యోగా తగ్గిస్తుంది వ్యాధిని కానీ అనారోగ్యాన్ని, కానీ ఎప్పుడు మనము మూమెంట్ మీద ఒక్కటే ఆధారపడకూడదు. ఎందుకంటే మన శరీరంలో జరిగే అన్ని జీవక్రియలు వీటన్నిటి మీద ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి ఫిజికల్గా బాగా హెల్తీగా ఉండి మంచి ఫుడ్ తింటూ ఉన్నా కూడా అతనిలో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, అతను చేసే పని మీద దాని ప్రభావం పడుతుంది. అంటే వాడు ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేస్తున్నాడు అనుకోండి, వాడు చేసే పనిలో వాడికే డౌట్ వస్తుంది ఆ మనిషికి. అందుకని మన ఆలోచనలు ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్గా ఉండాలి, అన్నీ మన మంచికి జరుగుతాయి, ఏదైనా తప్పు జరిగినా అందులో మంచి గ్రహించే సకారాత్మక ఆలోచనలు అంటారు. అలా ఉండేటప్పుడు మన మైండ్ బాడీ కోఆర్డినేషన్ అనమాట. ఒక రైలు పట్టా తీసుకుంటే రైలు ఎలా వెళ్తుంది, ఒక లైన్ తప్పిపోయినా ఇంకో లైన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో నువ్వు మానసికంగా హెల్తీగా ఉండాలంటే నీ ఆలోచనలు హెల్తీగా ఉండాలి. సో ఎప్పుడు కూడా మంచిని ఆస్వాదిస్తూ, మంచి కోరుకుంటూ, చెడు జరిగినా చెడును వదిలేసి ముందుకు వెళ్తూ ఉంటే విచారము అంటే మన థాట్స్, పాజిటివ్ థాట్స్ ఎప్పుడు ఉండాలని యోగా థెరపీ చెప్తుందండి. అది మనకి ఏదైతే సమస్య ఉందో అందులోంచి బయటపడడానికి చాలా త్వరగా హెల్ప్ చేస్తుంది.
1: రైట్ మేడం, అయితే ప్రస్తుత సమాజంలో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, మరి ఈ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి యోగా థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది?
0: యోగా థెరపీ చాలా సమస్యలకి డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడుండే ఆధునిక అంటే ఇంత ముందర యోగా లేదు కదండి, ఇప్పుడు ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ప్రజల్లో డౌట్ రావచ్చు. ఒకప్పుడు యోగా అవసరమే లేదు, మనం డైలీ చేసే పనుల్లోనే యోగా ఆసనాలు అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, పిండి రుబ్బుతున్నారు, బద్ధకోన ఆసనాలు రుబ్బుతూ ఉంటారండి. అదే దంచుతూ ఉన్నారనుకోండి, అది తాడాసనంలో నిలబడి దంచినట్టు ఉంటుంది. అంటే ఆసనాలన్నీ వాళ్ళు చేసే పనుల్లో వచ్చేసేవి. బ్రీతింగ్ కూడా, ప్రాణాయామాలు ఇప్పుడు ఏవైతే చేస్తున్నామో అవి కూడా ఇంటిల్లిపాది చేసే పనుల్లో వచ్చేవి, అవసరం లేదప్పుడు.

0: ఎందుకు అవసరమో అన్ని మిషన్స్ వచ్చేసాయి. రెండోది, మనము శారీరక శ్రమ అనేది మొత్తానికి తగ్గిపోయింది. రోబోట్స్ వచ్చేసాయి, మిషన్స్ వచ్చేసాయి, ప్రతిదానికి ఒక ఎలక్ట్రిక్ మిషన్ ఉంది. అలాంటప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుడు శరీరం ఇచ్చినప్పుడు ఆ శరీరాన్ని కొద్దిగా కష్టపెడుతూ ఉండాలి మనం. అంటే హెల్తీగా ఉంచాలంటే దాని ఫంక్షన్స్ కరెక్ట్గా జరగాలి. సో కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు వీపు నొప్పి రావచ్చు, రోజు మొబైల్స్ చూస్తున్నాం అనుకోండి మెడ నొప్పి రావచ్చు, షోల్డర్ పెయిన్ రావచ్చు, ఫ్రోజన్ షోల్డర్. ఈ మధ్యకాలంలో ఎక్కువ గమనించేది ఏంటంటే లేడీస్కి ఎస్పెషలీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. జెంట్స్కి అయితే నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది, నిద్ర రాకుండా ఉండడం, అంటే నిద్ర ఇన్సోమ్నియా అంటారు. వీటన్నిటికీ డైరెక్ట్గా మనము డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీలకి వెళ్ళే బదులు ఒకసారి యోగా థెరపీ ప్రయత్నం చేసి చూడండి. యోగా థెరపీ ప్రయత్నం చేసేటప్పుడు కూడా మినిమం 3 నెలల టైం ఇవ్వాలండి. అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ మీ బాడీ మీద తెలుస్తుంది. 5 రోజులు 10 రోజులు నెలకి చేసి మనకి రిజల్ట్ రావాలి అంటే కష్టం అండి.
1: అంటే యోగా థెరపీ ద్వారా ఏ ఏ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది?
0: యోగా థెరపీ ద్వారా లైఫ్ స్టైల్ వల్ల వచ్చే అన్ని రకాల సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు లైఫ్ స్టైల్ విధానం సరిలేనందువల్ల వచ్చే వ్యాధుల్లో 1 డయాబెటీస్, డయాబెటీస్ తగ్గించుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు, పోస్చరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇందాక చెప్పినట్టు వీపు నొప్పి, నడుము నొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవచ్చు. 4వది, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నా, అంటే కీళ్ళ వాపు, కీళ్ళకి సంబంధించిన నొప్పులు ఉన్నా కూడా, అంటే నీ పెయిన్ వస్తుంది అంటే మీరు ఒబిస్గా కొద్దిగా ఉన్నట్టు, లేదా మీ బాడీలో ఆ జిగురు పదార్థం ఏదైతే ఉందో అది తక్కువైనా కూడా మీకు రావచ్చు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నా కూడా మీకు కీళ్ళ నొప్పి రావచ్చు. వీటన్నిటినీ యోగా థెరపీలో ఫుడ్ కూడా ఉంది కదా, సో ఫుడ్, డైట్ కంట్రోల్ చేస్తూ నువ్వు రెగ్యులర్గా మూమెంట్స్ ఎక్సర్సైజ్ చేస్తూ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు చాలా వరకు లైఫ్ స్టైల్ వల్ల కలిగే అన్ని వ్యాధుల్ని, అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిందే ట్యూబర్క్లోసిస్, టీబీ, క్యాన్సర్, ఇలాంటి కొన్నిటికి డైరెక్ట్గా యోగా థెరపీ ఆ వ్యాధిని నయం చేయలేదు. కాకపోతే మనం సపోర్ట్ అని అంటారు, పిల్లని రైడర్, అంటే ఒక స్కూటర్లో ముందు ఒక మనిషి ఉంటే వెనక కూడా ఒక మనిషి ఉంటారు, వెనక మనిషిని పిల్లని రైడర్ అని అంటారు. సో డాక్టర్ గారి ట్రీట్మెంట్ తీసుకుంటూ కుదిరినప్పుడల్లా, అంటే సైడ్ బై సైడ్ యోగా థెరపిస్ట్ ద్వారా రోజు సింపుల్ స్ట్రెచెస్, సింపుల్ ప్రాణాయామ టెక్నిక్స్ చేసుకుంటే క్యాన్సర్ అనే వ్యాధిని కూడా నెమ్మది నెమ్మదిగా మనం జయించవచ్చు. అంటే అదే మీకు ఒక రకంగా మొరాలిటీ, అంటే లోపల మానసిక దృఢత్వం ఇస్తుంది, నాకేం కాలేదు, నేను ఇందులో నుంచి బయటకు పడగలుగుతాను అనే పాజిటివ్ థాట్ని యోగా థెరపీ జనరేట్ చేస్తుంది. డైరెక్ట్గా తగ్గించకపోయినా కొన్ని వ్యాధుల్ని, ఏవైతే లైఫ్ స్టైల్ వల్ల కాకుండా వచ్చిన వ్యాధుల్ని, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మీకు హెల్ప్ చేస్తుందండి.
1: అంటే యోగా థెరపీలో ఒక వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంది అనేది ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు?
0: సార్, యూజువలీ యోగా థెరపిస్ట్కి యోగా టీచర్లకి చాలా తేడా ఉంటుందండి. ఒక యోగా థెరపిస్ట్ అనే వాళ్ళకి కనీసం మినిమం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిపోర్ట్స్ ఏమైనా తెచ్చినప్పుడు మెడికల్ టెర్మినాలజీ తెలిసి ఉండాలి. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, అది ఎక్స్రేనా, సిటీ స్కానా, ఎంఆర్ఐ స్కానా, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ప్యాథాలజీ, ప్యాథాలజీ అంటే పారామీటర్స్, హెమోగ్లోబిన్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, యూరిక్ యాసిడ్ ఎంత ఉంది. బాడీలో ఒక రిపోర్ట్, అంటే ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అతని ప్రాబ్లం ఏంటి, ఆ రిపోర్ట్స్ చూసి అనలైజ్ చేసుకొని ఓకే నేను యోగా ఈ ప్రోటోకాల్ ఇస్తే ఇతనికి తగ్గొచ్చు అని విశ్లేషించే శక్తి ఉండాలి. అది లేనప్పుడు నువ్వు యోగా థెరపిస్ట్ అని చెప్పుకొని నువ్వు చేసుకుంటూ వెళ్తా, ఏముందండి యూట్యూబ్ చూసి, ఇప్పుడు జరిగేది ఏంటంటే యూట్యూబ్ అక్కడ చూసి సరే మీకు వీపు నొప్పి ఈ 4 ఆసనాలు చేసుకోండి అంటారు. కానీ అప్పటికప్పుడు పైన తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ 3 నెలలకు వెనక వస్తుంది. సో యోగా థెరపిస్ట్కి మెడికల్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి, అనాటమీ తెలిసి ఉండాలి, ఏ ప్రాబ్లంకి అతని లైఫ్ స్టైల్ వల్ల ఏది వచ్చుంటది అనేది కూడా మనం అనలైజ్ చేయగలిగే శక్తి ఉండాలండి.
1: అంటే యోగా థెరపీకి సంబంధించి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఉంటాయా, మీరు ఎక్కడ శిక్షణ పొందారు?
0: యోగా థెరపీకి ప్రత్యేక శిక్షణ ఉంది, అందులో మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ 4 అసిస్టెంట్ యోగా థెరపీ అని ఒక ఎగ్జామ్ ఉంది, అసిస్టెంట్ యోగా థెరపిస్ట్, లెవెల్ 5 యోగా

0: టీచర్ అండ్ ఎవాల్యుయేటర్. ఇవి 6 స్టేజెస్. 6 స్టేజెస్లో లాస్ట్ది యోగా థెరపీ కన్సల్టెంటు. ఆ 6వ స్టేజ్కి వెళ్ళాలంటే మనకు కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. లేదు నేను ఈ లెవెల్స్ కాదు నేను నేర్చుకోవాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్వ్యాసలో యోగాలో పిహెచ్డి చేశానండి, అక్కడే మాస్టర్స్ ఇన్ యోగా థెరపీ ఉంది. మాకేం చేసేవాళ్ళంటే పిహెచ్డి అని అనగానే అదొక పెద్ద, అంటే పిహెచ్డి ఇస్ నాట్ లైక్ మనం వెళ్ళి చదువుకొని ఎగ్జామ్ రాసినట్టుగా కాదు. వాళ్ళు మనకు ఒక 6 నెలల పాటు అక్కడ ఆరోగ్య ధామ అనే ఒక కేంద్రం ఉంటుంది. అందులో ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ పారామీటర్సు, క్లయింట్స్ని ఎలా డీల్ చేయాలి, అంటే మాకు కేస్ స్టడీస్ ఇచ్చి అన్నీ నేర్పిస్తారనమాట. నేను అలా అక్కడ నేర్చుకున్నానండి.
1: రైట్ మేడం, మరి మహిళల ఆరోగ్య సమస్యలకు యోగాలో పరిష్కారం ఉందా?
0: డెఫినెట్లీ అండి. మహిళల్ని 4 విభాగాలుగా వాళ్ళ ఏజ్ బట్టి డివైడ్ చేస్తారండి. ఫస్ట్ స్టేజ్ వచ్చి చిన్నపిల్లలు. చిన్నపిల్లలు అని అంటే ఫ్రమ్ 8 ఇయర్స్ టు 13 టు 15 ఇయర్స్, అంటే ఋతుస్రవం స్టార్ట్ అవ్వబోయే లేదా స్టార్ట్ అవుతున్న వాళ్ళు. సో ఈ మెనుస్ట్రేషన్ రిలేటెడ్ పిల్లల్లో చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో కొంతమంది ఆ టైంకి అయిపోతారు, ఫర్టిలిటీ అంటే మెనుస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది స్టార్ట్ అవ్వకపోవచ్చు, దానికి ఒబిసిటీ అనేది ఒక కారణం ఉంటుంది. అలాంటి వాళ్ళకి యోగా థెరపీ హెల్ప్ చేస్తుంది. 15 నుంచి 21 22 టీనేజ్. టీనేజ్లో ఏమవుతుందంటే పిల్లలంతా కొంతమంది హాస్టల్స్లో ఉంటారు, కొంతమంది బయట ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు ఇంట్లో ఉన్నా కూడా, కొంతమంది టీవీ వాటివి చూసి రకరకాల స్నాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. అసలు కొంతమందికి అయితే మూమెంట్ అనేదే ఉండదు, ఎక్కువ స్కూల్స్లో కాలేజెస్లో కూర్చొని ఉంటారు. వీళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్. ఈ మధ్య చిన్నపిల్ల చిన్న టీనేజ్లో కూడా డయాబెటీస్ అనేది కనిపిస్తుంది. సో వీటికి కూడా యోగా థెరపీ హెల్ప్ చేస్తుంది, సూర్య నమస్కారాలు ఇలాంటివి. అది దాటిన తర్వాత ఫ్రమ్ 23 టు 35 మ్యారేజ్ అయ్యే వయసు, పిల్లలు పుట్టే వయసు. ఇందులో ఇప్పుడు చాలా, అంటే మన ఇండియా ఫర్టిలిటీలో చాలా తక్కువైపోయిందండి, చాలామందికి పిల్లలు కలగట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి పీసీఓడి అనే సమస్య వస్తుంది. దాని తర్వాత జెంట్స్లో కూడా టెస్టోస్టెరోన్ తగ్గుతుంది. ఇప్పుడు మనం లేడీస్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి యూట్రస్ రిలేటెడ్ సమస్యలు, ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం స్ట్రెస్ వల్ల, వీటికి యోగా థెరపీలో హెల్ప్ చేస్తుందండి. ఇంకా 4వది 35 క్రాస్ అయిందంటే మిడిల్ ఏజ్, అంటే ఇప్పటికి పిల్లలు పుట్టేశారు అని అనుకుందాం, ఆ తర్వాత వచ్చే సమస్యలు. ఈ మధ్య ఒకప్పుడు మెనోపాజ్ అంటే 50 సంవత్సరాలు, ఇప్పుడు ఏంటంటే అది మూవ్ అయిపోయి 35 40కే మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ రావడం అంటే మన బాడీలో జరిగే ఒక మెయిన్ ఇంపార్టెంట్, ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వాలి, అది ఇప్పుడు రిలీజ్ అవ్వకుండా ఆగిపోతుంది, దానివల్ల చిరాకు వస్తుందండి. అసలు ఇది ఎవ్వరు ఏ జెంట్ కూడా అర్థం చేసుకోలేరు, మెనోపాజ్ వల్ల లేడీస్లో ఎన్ని మూడ్ స్వింగ్స్ వస్తాయో. సో దానికి సంబంధించి కూడా యోగా థెరపీలో చాలా వరకు ఎలా తగ్గించవచ్చు అనేది ప్రోటోకాల్స్ ఉన్నాయండి.
1: అంటే యోగా థెరపీకి సంబంధించి డయాబెటీస్ లాంటి వ్యాధులు కూడా తగ్గించేటువంటి అవకాశం ఉందని మీరు అన్నారు. డయాబెటీస్, బీపీ లాంటివి తగ్గించేటువంటి సమయంలో, లేదా మానసిక రుగ్మతలు తగ్గించేటువంటి, ఒత్తిళ్ళు తగ్గించేటువంటి క్రమంలో వీటితో పాటు మందులు ఉపయోగించారా, లేకపోతే కేవలం యోగా చేయడం ద్వారా, అంటే యోగా థెరపీ ట్రీట్మెంట్ ద్వారా తగ్గేటువంటి అవకాశం ఉందా?
0: మంచి డౌట్ అడిగారండి. యూజువల్లీ చాలామంది క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు, సార్ యోగా థెరపీ తీసుకునేటప్పుడు డాక్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్క మందులు వేసుకోవాలండి, వాటిని ఏమాత్రం ఆపకూడదు. మీరు డాక్టర్ అపాయింట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ రిపోర్ట్స్, మీకు ఏ టెస్ట్లు ఉన్నాయో అవన్నీ జరుగుతూనే ఉండాలి. యోగా థెరపీ అంటే డాక్టర్ గారు చెప్పింది ఏది కూడా తీసి పక్కన పెట్టకుండానే యోగా థెరపీలో ఉండే ఆసనాలు కానీ, మన మేము చెప్పే చేంజెస్ కానీ, డైట్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలండి. అంటే రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
1: అలాగే రోజువారీ జీవితంలో యోగా తీసుకుంటే యోగా సాధన లేదా యోగా థెరపీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుందా, యోగా సాధనలోనే భాగం మిళితమై ఉంటుందా?
0: ఓకే, యూజువల్గా ఒకవేళ కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉండే వాళ్ళు అసలు కూర్చోలేని పక్షంలో ఉంటే ముందర సివియారిటీ చెక్ చేస్తాం మనం. సివియారిటీ వాళ్ళకి టూ మచ్ సివియారిటీ ఉండేటప్పుడు వీలైనంత వరకు రెస్టోరేటివ్ యోగా అని అంటారండి, యోగా థెరపీలోనే ఒక విధం అనమాట, ఒక డిఫరెన్స్ అది. సో ఇందులో ఎక్కువగా పడుకోబెట్టి చేసే ఆసనాలే ఉంటాయి, అది కనీసము 1/2 అవర్ నుంచి 1.5 అవర్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అందులో కష్టం వాళ్ళకేం ఉండవు, అలా మనము యోగా పోజెస్ ప్రాక్టీస్ చేయిస్తాం. ఇలాంటి వాళ్ళని మనము రెగ్యులర్ యోగా గ్రూప్తో కలపలేము కాబట్టి వీళ్ళకి విడిగానే 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా మనం ప్రాక్టీస్ చేయిస్తాం.
1: అంటే యోగా థెరపీ అనేది సాధారణ యోగాతో,
0: సాధారణ యోగాలాగానే, సాధారణ యోగాలో ఒక భాగమే, కానీ దీని టెక్నిక్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి.

0: ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లంతో ఉండే వాళ్ళని మనం ఆసనాలు చేయమంటే పాపం చేయలేరు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఈజీగా అసిస్టెడ్ అంటారు. అసిస్టెడ్ అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక దిండు సాయంతో కానీ, బ్లాక్ సాయంతో కానీ, కర్ర సాయంతో కానీ, కుర్చీ సాయంతో కానీ ఎలా ఆసనాలు వేయొచ్చు, ఎక్కువసేపు ఉండొచ్చు అనేది యోగా థెరపీలో నేర్పిస్తారు. యోగాలో నేర్పించరు, జనరల్ యోగాలో ఉండదు అది.
1: చివరిగా నేటి యువత కావచ్చు, మా శ్రోతలకు కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సందేశం.
0: ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి కంపల్సరీ యోగా ప్రాక్టీస్ చేయాలండి. మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తున్నా, అది మీరు క్రికెట్ ఆడొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, ఏది చేస్తున్నా, వారానికి ఒక 3 రోజులు 30 మినిట్స్ పాటు యోగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం అనే దానికన్నా కంపల్సరీ 3 రోజులు చేయాలి అని పక్కన పెట్టుకోండి. ఆ 3 డేస్ మీకోసం మీరు మీ మనసు గురించి ఆలోచించండి, మీ బాడీలో ఉండే సింపుల్ స్ట్రెచెస్ చేస్తూ ఉండండి. ఇది మీ ఆరోగ్యాన్ని ముందుకు నడిపిస్తుంది, అంటే వెనకబడిపోకుండా మన పనులు చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఈ 3 డేస్ కంపల్సరీ. దీంతోపాటు సెకండ్ వన్, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనము ఎప్పుడు ఏజింగ్ చేసేటప్పుడు, ఏజింగ్ అంటే మన వయసు పెరిగే కొద్దీ యూజువల్గా మన బాడీలో జీవక్రియలన్నీ మందగిస్తూ కొద్ది కొద్దిగా మనకి వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా హెల్తీగా ఏజింగ్ జరగాలి, అంటే ఆరోగ్యంగా మన వయసు పెరుగుతూ ఉండాలి. ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. సో ఎప్పుడైతే మీరు యోగాని మీ లైఫ్ స్టైల్లో లైక్ 3 డేస్ 4 డేస్ పెట్టుకుంటారో, ఆరోగ్యంగా ముందుకు పోతూ మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి. మన పనులు మనమే చేసుకోగలగాలి. వీలైనంత వరకు డాక్టర్ విజిట్స్ తగ్గించుకోవాలి. మందుల మీద ఆధారపడకుండా మన తీసుకున్న ఆహారమే మనకి మందుగా పనిచేయాలి. మనం సపరేట్గా మెడిసిన్స్ తీసుకోకూడదు. ఆ ప్రిన్సిపల్గా యువత కూడా ఆలోచిస్తే డెఫినెట్గా వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు.
1: సో విన్నారు కదా లిజనర్స్, మేడం చెప్పినటువంటి సూచనలు పాటించండి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితంతో ముందుకు సాగండి. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: మీరు ఇంతవరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా థెరపిస్ట్ జేకే స్వప్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఫోనిన్ ద్వారా నచ్చిన పాటలు కోరి వింటారు.

0: అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి కార్యక్రమం.

0: లో శ్రోతలు కోరిన పాటలు వినే ముందుగా ప్రకటన విందాం.
1: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో.
5: హలో, గుడ్ మార్నింగ్, నమస్కారం, హ్యాపీ సండే మేడం.
0: గుడ్ మార్నింగ్, నమస్కారాలు, హ్యాపీ సండే అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
5: నెల్లూరు ఇండియన్ నగర్ నుండి సుప్రియ.
0: సుప్రియ గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి, చాలా బాగున్నాను. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు? అలాగేనండి, తప్పకుండా
5: కోరుకుంటున్నారు. సిద్ధేశ్వర్ గారు, సుప్రియ.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో
1: మేడం. నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నెల్లూరు జిల్లా మనుబోల్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం, నా పేరు బుజ్జా వెంకటరమణయ్య. మేడం,
0: వెంకటరమణయ్య గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: చిరంజీవి గారు నటించిన గూండా మేడం.
0: గూండా?
1: అవును మేడం.
0: అలాగేనండి, తప్పకుండా.
1: మేడం, మేడం కోరుతున్న శ్రోతలు మేడం
0: చెప్పండి.
1: బుజ్జా వెంకటరమణయ్య, వేగా మల్లేశ్వరు, హరణేశ్వరు, జగ్గారావు. అంతే.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందామా?
1: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో బ్రిడ్జి కార్యక్రమంలో మరో శ్రోతను పలకరించే ముందుగా ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హలో బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. హలో.
2: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో బ్రిడ్జికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు బండారు శంకరయ్య, మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు. మేడం,
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాం అండి, చాలా బాగున్నాం. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
2: పోకిరి రాజా సినిమాలో కలగా వచ్చినా ఉగిలిగింతలు పెట్టినామని సాగునిపించండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా.
2: మాకు అది మా బామర్ది సోమనాథ జనార్దన్కి, బండారు తిరుమూర్తులు గుప్తా గారికి, పాలెం పోలయ్య గారికి, ఆర్లగడ్డ కర్నూలు భ్రమయ్య గారికి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా. మరి మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందామా?
2: థ్యాంక్స్ మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. బాగున్నానండి.
1: యాత్రా సహాయకారి మా శ్రీవత్సల మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ తరఫున మేడం.
0: ధన్యవాదాలు. ధన్యవాదాలండి.
1: మేడం చిన్న రిక్వెస్ట్ మేడం.
0: చెప్పండి.
1: స్వర్ణాల చెరువు రొట్టెల పండుగ రాబోతుంది మేడం తొందరలో.
0: చేస్తున్నాం కదా, రెండు సార్లు
1: కార్యక్రమం చేయండి మేడం. మీరు అంతకుముందు చేశారు కానీ మళ్ళీ ఏదన్నా మళ్ళీ గుర్తు చేసుకుని అంటే పండగ వస్తుంది కాబట్టి.
0: అలాగేనండి సార్, వాళ్ళకి తెలియజేస్తాను మీ మాటగా.
1: ఖచ్చితంగా చేయాలి మేడం. మీరు మీరు చేస్తేనే అది అందరికి బాగా ఇంకా ఇదేస్తారన్నమాట. అంటే చాలా మంది మంచి అంతకుముందు చేశారు, మళ్ళీ చేస్తే బాగుంటుంది. ఒక వారంలో ఉంది మేడం పండగ.
0: అలాగేనండి, తప్పకుండా ప్రయత్నిస్తాను. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: అగ్ని పర్వతం, కృష్ణ గారిది. ఇదే రగులుతున్న అగ్ని పర్వతం ఆ పాట.
0: అలాగే
1: ఫ్రెండ్స్ అందరి కోసం వినిపించండి మేడం. ఇస్మాయిల్ భాయ్, ఆళ్ళగడ్డ పోలాయ, ఇనమడుగు మహమ్మద్ రఫీ, కిరాణా కొట్టు సుధాకరు, గోపీనాథు, ముఖ్యంగా మా అన్న అహోబలం వెంకటేశ్వర అన్న, తపలా మస్తాను, జేసిపి మస్తాను, రొయ్యల సుబ్బారావు, అన్నాపురం నుంచి చేపల వెంకటేశ్వర్లు.
0: అలాగేనండి, అందరి కోసం ఈ పాట విందాం. పాట వినే ముందుగా ఒక ప్రకటన వింటారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది.

0: రోజే బీఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఎస్ స్మార్ట్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: నెల్లూరు నుంచి జిలాని మాట్లాడుతున్నాను మేడం.
1: జిలాని గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం.
1: చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
0: గరన్న బండ. తొట్టలు తిరిగి నీర్తులు పడ్డాక.
1: అలాగే మరి విందామా
0: మేడం?
1: చెప్పండి.
0: అబ్బు యజ్జాని మైమునా షర్మిల అల్లా బక్సు.
1: అలాగే మరి విందామా మరి
0: పని చేసే వాళ్ళ అందరి కోసం.
1: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు మేడం.

తిన్నాక రొట్టెలేస్తు కూచుంటే ఎట్టాక రొట్టె తిరిగి నేతిలో పడ్డాక రొట్టెలేస్తు కూచుంటే ఎట్టాగా అంత కత్తె చూస్తుంటే అంతమంత ఇస్తుంటే.

తప్పెట్లు తాళాలు మోగాలమే, పువ్వుల పుల్ని బాటేసి పంటరి గుంటే చలి తోడు లేకుంటే ఎట్టాగా అయ్యట్టాగా.

లొక్కలేస్తూ కూర్చుంటే చెట్టాగా అంత కట్టె చూస్తుంటే అందమంత ఇస్తుంటే అర్ధరాత్రి గడిపేది అట్టాగా అర్ధరాత్రి గడి

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు ఇప్పటి వరకు నచ్చిన పాటలు కోరి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. శ్రోతలు కోరిన పాటలు వినే ముందుగా వినండి ప్రకటన.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడ్ అంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది,
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: ఆక్సిజన్ పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-33100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
0: హలో అభిరుచికి స్వాగతం.
2: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. ముందుగా మా కోసం 16 ఏళ్ల వయసు చిత్ర నుంచి పంట చేలు పాలకంకి నవ్వింది అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు కదా, తర్వాతి పాట కోరుతున్నారు. మాకోసం నువ్వొస్తావని చిత్రం నుంచి పాటల పల్లకివై అనే పాటను వినిపించగలరు అంటూ ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రెడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణితో జోడి కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మరికొంతమంది శ్రోతలు పాట కోరుతున్నారు. మాకోసం డాడీ చిత్ర నుంచి గుమ్మాడి గుమ్మాడి అనే పాటను వినిపించగలరు అంటూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మూసాపేట నుంచి కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదోజీ, ఇంకా సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట వింటారు.

0: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో ఆకాశవాణికి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. రేడియో మిత్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. ఫాదర్స్ డే తరఫున అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలండి. ఈ సందర్భంగా నాకు ప్రేమతో నాన్నకు ప్రేమతో చిత్రం నుంచి టైటిల్ సాంగ్ వినిపించండి అంటున్నారు. కోరుతున్నవారు మహమ్మద్, ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, ఇంకా భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం. పాట వినే ముందుగా ప్రకటన కూడా విందాం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు

హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు కదా. తరువాతి పాట కోరుతున్నారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు ఆకాశవాణికి. గుడ్ మార్నింగ్ అంటున్నారు ఆకాశవాణి తరఫున మీకు. గుడ్ మార్నింగ్ అండి. కోరుతున్నవారు కడప జిల్లా చెన్నూరు మండలం నుంచి శివారెడ్డి. వీరు బంగారు రాజు చిత్రం నుంచి పాట కోరుతున్నారు. మరి వీరి కోసం సిద్ధ శ్రీరామ్ గానంలో ఈ పాట విందాం.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వార్తలు వివరాలు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన, అమూల్యమైన, విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై, యోగ కిసీ ఏక్ ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై, యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్, ఊర్జా కే సాథ్ ఏక్ ప్రకాశ్ భీ హై. ఇసలియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ కి థీమ్ రఖీ గయీ హై, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఉమ్ర బఢ్నే పర్ భీ హమ్ స్వస్థ రహ సక్తే హై, హమ్ ఊర్జావాన్ ఔర్ సక్రియ రహ సక్తే హై, యోగ హమే ఇస్కే లియే మార్గ్ దిఖాతా హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్ నియమిస్తాం, యోగా సేవలు అందిస్తాం.
0: అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో రెండవ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: అన్నదాత సుఖీ భవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలివిడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలివిడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ధి కోసం సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10 కోట్ల 22 లక్షల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఉండిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తున్నారు. రైల్వే పార్టీకి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ వేసారు. ఆ 3వ స్లాబ్ వేసిన తర్వాత 10-5% పని మాత్రం ఉంటది. దసరా నాటికి ఈ బ్రిడ్జ్ మీద అరువంబి మీద రాకపోకలు కొనసాగిస్తాం.
0: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్ధికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే TGIPAS ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది. రాష్ట్రంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్

0: పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: భారత్ మే హిమాలయ సే లేకర్ హింద మహాసాగర్ తక్, పూర్వోత్తర్ ఔర్ పూరబ్ మే బంగాల్ సే లేకర్ పశ్చిమ మే సౌరాష్ట్ర తక్, పూరా దేశ్ యోగ్ కీ ఊర్జా సే చైతన్య సే భరా హువా నజర్ ఆ రహా, పూరా విశ్వ ఏక్ దూసరే సే జుడా హువా నజర్ ఆ రహా హై, ఔర్ యహీ తో యోగ్ కీ తాకత్ హై, యోగ్ సబ్కో జోడ్తా. మే ఇస్ అవసర్ పర్ పూరే విశ్వ కో, సంపూర్ణ మానవ సముదాయ కో అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కీ బహుత్ బహుత్ శుభకామనాయ దేతా.
0: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ్ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కీ కలా సిఖాతా హై, యోగ్ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై, ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరక స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా, యోగ్ మానసిక స్వాస్థ్య సే శారీరక స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 600,000 పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210 పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్ధతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ పార్క్లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎల్లిన్స్ జెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలందాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవార్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తంబుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కల్మానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 48వ శ్లోకం.

కౌంతేయ. కుంతీపుత్రుడవైన ఓ అర్జున, సహజం, స్వధర్మసిద్ధమైన కర్మ, కర్మను సదోషం అపి, దోషాలతో కూడి ఉన్నా సరే, న త్యజేత్, వదిలిపెట్టరాదు. హి, ఎందుకంటే సర్వారంభాహ, స్వీయ కర్మలు పరకర్మలు కూడా అగ్నిహి అనగా నిప్పు, ధూమేన ఇవ పొగతో వలే, దోషేణ దోషంతో, ఆవృతాహ అనగా కప్పబడి ఉన్నాయి.

అర్జున, నిప్పును పొగ కమ్మినట్లుగా సృష్టిలో ప్రతికర్మను అనగా స్వకర్మను పరకర్మలను కూడా ఏవేవో దోషాలు ఆవరించి ఉండనే ఉంటున్నాయి. అందువల్ల సాధకుడు తనకు స్వధర్మసిద్ధంగా సంక్రమించిన కర్మలో దోషాలున్నా సరే దానిని విడిచిపెట్టరాదు. సర్వకర్మ పరిత్యాగం చేతనైన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్లే జ్ఞాననిష్ఠులు. అలా ఎవరైనా ఉండగలిగితే అది ఉత్తమోత్తమమైన విషయం. కానీ ఈ ప్రకరణంలో జరుగుతున్నది వారిని గురించిన చర్చ కాదు, జ్ఞాన నిష్ఠ లేని వారి గురించి మాత్రమే ఇక్కడ భగవానుడు చర్చిస్తున్నాడు. అందువల్ల వీళ్ల విషయంలో పాపకరమైన పరధర్మాన్ని ముట్టుకోవద్దు, నీ స్వధర్మంలో దోషాలున్నా వదిలిపెట్టవద్దు అనేదే భగవానుడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఉదయరేఖల కార్యక్రమంలో ఇప్పుడు సరస వినోదిని సమస్య పూర్ణం. నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
4: రసజ్ఞులు, సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు, కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినీడున్ మహిస్థలిన్, ప్రపంచ యోగా దినోత్సవ సందర్భం. కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చ గారులు, గుంటూరు. ఆగమ శాస్త్ర పావన మహత్వ పతంజలి కర్తృకంబూ, ఆయోగమే నిత్య సాధన మహోదయమై, నరబృంద జీవితోద్యోగమే ఔచు తోడయిన నొప్పు సుఖంబులు. అంతేకాదు ఆ భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినిడున్ మహిస్థలిన్. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి. రాగము లేని జీవనము రాయిగ మారు నటన్సుతా సదా, భోగపరాయణుండగుచు భూమి చెరింపకరాత్మశుద్ధికై, యోగమునాశ్రయింప మహిమోన్నత సౌఖ్యము పొందవచ్చు. ఆ భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినిడున్ మహిస్థలిన్. శ్రీ మల్లాది నాంచారయ్య గారు, బెలాపూర్, నవీ ముంబై.

యనిక రాజస భోజనమందు ఒప్పగా ఆగమొయవు జీవనము ఆపకయున్నను అన్ని మెక్కుటన్ సాగుము స్వాస్థ్యమొందగను స్వామి పతంజలి యోగ సూత్రములు ఆగక నేర్చి చేయుమిక హాయిగ దేహము అందముంద ఆభోగమె రోగముల్దునిమి. భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద. యోగి హృదబ్జమందున నియోజితులైన మహేశ ముఖ్యులు

సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. సాగెడి యోగ సాధనల సంపద జాతుల రూపురేఖలన్ వేగమే మార్చివేయుగద విశ్వ విపంచిన గొప్పరీతనన్ తీగయి విస్తరించినది దేశ విదేశములందు యోగమే భోగము రోగముల్ దునిమి. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు విజయవాడ. యోగము మార్గ గమ్యమ

పూర్వ శరీరము మనసంబు ఆ భోగము రోగముల్ దునిమి. శ్రీ మలకనారాయణ రెడ్డి గారు, బాలప్ప గారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. యోగము జయుడి జనులు యోగ దినోత్సవముపజేయుడి, యోగము జేయగల్గుదది యుక్తి అపూర్వము వస్తు ప్రాప్తియున్, యోగమే వృద్ధి హర్షణము ఉత్తమ ఔషధయుక్త భోగమాభోగమే రోగముల్దునిమి. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్.

ఏర్పడ దేహము భోగమబ్బునే భోగమే రోగముల్దునిమి. శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. యోగము నిత్య సౌఖ్యముగా యోగ్యమునందుకొనంగ నెమ్మదిన్ సాగగ నే

శ్రీరాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు తినాలి. యోగి పతంజలిచ్చెనుగ యోగ సుశాస్త్రము భాగ్యమై చనన్ వేగమే నిత్య సాధనను వేట్కగజేయుచురాసనం బులన్ జాగృత రీతి వేయగను స్వాస్థ్యము సౌఖ్యము కల్గు యోగ వైభోగమే రోగముల్దునిమీ. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడి గారు విజయవాడ. సాగుచు దీర్ఘకాలముగ సత్తపమందున యోగ విద్యలం దాగిన శ్రేయముంది లిపి తాపసులెందరో సద్యశంబునన్ సాగిన బాటలో మనము సద్గతులందగవచ్చు. దివ్య సద్భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. శ్రీ ఎలన్ రాజ్ దుర్గాప్రసాదరావు గారు నెల్లూరు.

ప్రగతిగాంచునుకాయము నిల్వ పుష్టిగన్ బాగుగ యోగజేయుచును పౌరులు జూపగ శక్తియుక్తులన్ భోగమే రోగముల్దునిమి. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు కొడాలి. మూగిన దుష్ట మార్గముల మూలములన్ పెకలింపాత్మలో దాగిన దైవమున్ గనగ దర్శనముందగ సత్యరూపమున్ ఆగని

రోగముజే సెడిదేహి ఎప్పుడు భోగమే రోగముల్ దునిమీ భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు, అమలాపురం. వేగమే నిత్య కర్మలను పృథ్విని సత్వరవాచరించి యోగాగరిమన్ జనాళి ఘనఖ్యాతి లభించెడి సత్ఫలంబునన్ రాగల ధర్మకార్యముల రమ్యతరంబుగనందునట్టి ఆభోగమే రోగముల్దునిమీ. శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు, హైదరాబాద్. యోగమే సర్వకాలముల యోగ్యత పెంచును మనవాళికి బాగుగా స్వాస్థ్య సంపదను వర్ధిలజేయుచు శక్తినిచ్చు.

శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. దాగిన గూఢ కుండలిని తట్టుచులేపిన యోగ విద్యతో జాగ్రతమౌను చేతనము శక్తి పదింతలు హెచ్చి గొప్పవారై గుణతంత్ర వైభవము రాజులు. యోగమే సుప్రజాళికిన్ భోగమే రోగముల్దునిమి. శ్రీ కామరాజ్ సుధాకర్ గారు బెంగళూరు. రోగములు ఎక్కువయ్యి ఇలా రుగ్మత నొందగా మనవాళికిన్ యోగ దినోత్సవమును సయోధ్యత పెట్టె ప్రధాని మోదియం. రాగల రోజులందునను రక్షణగూర్చును యోగ సాధనా భోగమే రోగముల్దునిమి. శ్రీ శారదా మంచిరాజు గారు విజయవాడ.

యోగమునాయు ఉపించడి యుక్తిగాది ఆభోగమె రోగముల్దునిమి. శ్రీ కశిశ్రీగారు రాయపేట. వేగమె నిత్యకర్మగను వేకువసామున నిద్రలేచి తాసాగి నిటారుగా నిలిచి చాపిన చేతుల రెంటి చేర్చి తారాగుచునుంటి పాదమున ఆసనమేసిన దక్కునట్టి వైభోగమే రోగముల్దునిమి. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. వేగమ నిద్ర మేల్కొనుచు వీడక దేహ పరిశ్రమాదులన్ సాగగ జీవనమ్మెపుడు సౌఖ్యమే దైహిక శక్తి చేతనే ఊగునుడ్డోలివలే మది యోగపు సాధన చేయగానునా భోగమే రోగముల్దునిమి. శ్రీమతి నడదవోలు నాగవల్లి గారు తణుకు. జాగృతి పొందునట్టి ఘనశాంతి విరాజిత సత్యవాక్కులం రాగసుధారసమ్ముల విలక్షణ యోగము పుట్టు పెంపునన్ వేగమే సద్గుణాకృతుల వృద్ధిని పొందగ సంతసించు ఆభోగమె రోగముల్దునిమి. భూరిగ శాంతినిడున్ మహిస్థలిన్. శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్. దాగి శరీరమందు పరితాపము గూర్చునేక రుగ్మతల్

అంతరమహోద్యమ రూపపు శిల్పియే అగున్. యోగము మూఢచిత్తమును యోగ్యతనందగ రూపుదిద్దుటం భోగమే. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. సాగగ జీవయాత్ర సుఖ సౌఖ్యములెల్లడ విస్తరింపగా జాగొనరింపకం సలుపు చక్కని సాధన భాగ్యదాయియై భోగమె రోగముల్ దునిమి భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్ బాగని ఎంచు యోగమున భారతదేశము విల్గు స్వాస్థ్యమై. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు, ఏలూరు. యోగమనంగ కాయమును ఉల్లమునాత్మను సంగడించునా యోగము మానవాళికిది ఓషధి వంటిది పెంచురాయువున్. యోగము జేయు మానసమునూరటనొందగ శక్తినిచ్చు ఆ భోగమే రోగముల్ దునిమి. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. యోగ ప్రయోజనాలను ప్రయోగములందున దిల్పిరెందరో సాగడి సంతసంబు మనసందున నిల్పును సాధనాన బాగోగులతో శరీరమును గుట్టుగా పట్టును పెంచు యోగమో భోగమే రోగముల్ దునిమి. శ్రీ రాకుమార్ గారు, గోదావరి ఖని.

చేసెడి సిద్ధయోగమో భోగమే రోగముల్ దునిమి. శ్రీ పశుమర్తి భగవంతం గారు, పెదపురోలు, కృష్ణా జిల్లా. ఆగము నిండియున్న నిజ యాంత్రిక తాంత్రిక ఇజ్జగంబునన్ రోగపు బారిని బడక రూఢిగ నొంద నిరోగ తత్వమున్ రాగ సరాగ యుక్త జనరంజిత యోగము సేయ రండి ఆ భోగమే రోగముల్దునిమి. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నరసాపురం. తీగలు వేర్లు నా బెరడు తేనియుపత్తరసమ్మునోషధుల్ యోగయు కాయ కష్టమునుద్ధతి నొందునుపవాస దీక్షలున్ రోగము బారజేయుగన లోకులకున్ వరమద్దిగాన తద్భోగమే రోగముల్దునిమి. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు, నరసాపురం. వేగము హెచ్చే లోకమున విజ్ఞత సౌఖ్యములెన్నో వచ్చే ఈ రోగము తోడ జీవనము లోటుగా గన్పడే యోగ యొక్కటే నా గమనింపులో జనుల నాణ్యత నిల్పును యోగయుక్తమో భోగమే రోగముల్దునిమి. శ్రీ నారాయణం శ్రీనివాసమూర్తి గారు, గరికిపర్రు. రాగము ద్వేషముల్ పెనగి లాఘవమన్నది కానరానివే రోగ పరంపరక్రమిత లోకముగావగ మార్గమొక్కటే యోగమునాచరించుటయు యోగ్యము దివ్యము దైవదత్తమా భోగమే రోగముల్ దునిమి. శ్రీ కొట్ర వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. జాగును సేయకున్ తనువు సాధన జేయుము యోగ పద్ధతిన్ రాగల

శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు భాగ్యనగరం. రోగము లేని జీవనము లోకమునందున భోగమేయగున్ యోగులు నేటి కాలమున యోగ బలమున శక్తిమంతులై సాగుచు కానవచ్చెడిని చక్కని యౌగిక మార్గమైన ఆ భోగమే రోగముల్దునిమి. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. ఆగమమైన రుగ్మతల నాపగ శక్యమే భూత

దునిమి శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు బెతస్త అమెరికా. తూగక యోగ పద్ధతిగా తోచిన రీతిగా సామరవుగనే బాగుగనుంచుకాయమని ప్రాజ్ఞులు పల్కుదురెల్లవేళలం కాగను దానినాచరణ గట్టిగా పట్టుగా చేయువారికే భోగము. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు కూచిపూడి.

యోగమే శ్వాస మార్గమున ఊపిరిలాడును, జీవి యోగపుం భోగమే రోగముల్దునిమి. శ్రీమతి మహీధర శేషారత్నం గారు గుంటూరు. యోగము చేయుచుం మది నియోగము చేయగ మనవాళికి, ఆగము చందకుండగను యాతన పొందక శుద్ధియై సదా. భోగిగ మారదే మనసు భోగము నీడల సౌఖ్యమెట్లు, ఆ భోగమే రోగముల్దునిమి. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు చినకంచి. సాగిన సాగకున్న తను సాధన యోగ పదంబు నుంచి నన్ను మ్రోగదు మృత్యుఘంటిక, ఆరోగము మోదము శాశ్వతంబుయౌ జాగృతి సన్నగి.

0: స్టాలిన్ ఇట్లే పోరాటంలో పంపిన వారు శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్ దట్టకవి శ్రీనివాసాచార్యుల గారు వినుకొండ, కేఎస్ఎన్ ప్రసాద్ గారు బద్వేలు, డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు గుంటూరు, రాయపురలో సీతారామ శర్మ గారు భీమవరం, మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు హైదరాబాద్, రమణమూర్తి గారు ఖమ్మం, డాక్టర్ రాయవరం రఘునందన్ గారు కువైట్, శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యుల గారు నరసరావుపేట, పిన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్, పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు, సోమంచి పురుషోత్తం గారు తణుకు, సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్, శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు, కూచుబట్ట శ్రీనివాస శర్మ గారు చినపులివర్రు, రాయపురలో సూర్యనారాయణ శర్మ గారు భీమవరం, చావల విజయ్ గారు సిడ్నీ, కొత్తకోప గోవిందరెడ్డి గారు హోసూరు, కుమార్ సోమంచి హృలేఖ గారు బెంగళూరు, కుమార్ సిహెచ్ హరిత్ గారు గండిగుంట, బిఎల్ నరసింహం గారు నర్సాపురం, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, బి రేవతి శ్రీనివాస్ గారు సూరత్, ఎస్ లక్ష్మీనారాయణ గారు న్యూఢిల్లీ, కుమార్ ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు, టి దిలీప్ గారు బంటుమిల్లి, చింతలపాటి ఐచి గారు ఏలూరు, టి రవికిరణ్ గారు సీతారాంపురం, శ్రీనివాసులు శ్రీదేవి గారు గుజ్జనగొండ, శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపూడి, శ్రీమద్ తులాల సవరమ్మ గారు అరసవెల్లి. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి, నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానంద శర్మ. తర్వాత వినండి, అన్ని వయసుల వారికి యోగా అవసరమే, శ్రీమతి బోలెం సామ్రాజ్యం దీపికాయోగి ప్రబంధ యోగి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
2: దీన్ని అధికారికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం, ఆధ్యాత్మిక సమతుల్యత కోసం మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించినటువంటి యోగా యొక్క విశిష్టతను గురించి వివరించడానికి మన స్టూడియోస్లో దీపికా యోగి గారు, ప్రబంధ యోగి గారు యోగా శిక్షకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం దీపికా యోగి గారు, ప్రబంధ యోగి గారు.
3: నమస్కారం అండి.
2: దీపికా యోగి గారు, యోగా వల్ల అసలు ఉపయోగాలు ఏమిటండి?
3: చాలా లాభాలు ఉన్నాయండి. మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం, అలాగే జ్ఞాపశక్తి బాగా ఉంది, టెన్షన్ లేకుండా ఉన్నాం, హాయిగా మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం అని చెప్తూ ఉన్నారు విద్యార్థులు. మేము చదువుకునేటప్పుడు ధ్యానం చేస్తాం, ఆ ధ్యానంలో

0: తద్వారా జీర్ణశక్తి, మల విసర్జన శక్తి ఇవన్నీ లభించడం ద్వారా, చక్కటి నిద్ర పట్టడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది యోగా.
1: దీపిక యోగి గారు, యోగా అనగానే ఆసనాలని అనేస్తుంటారు, కాకుండా ఇంకా ప్రాణాయామాన్ని ఇలా కూడా ఉంటాయని అంటారు, వాటి గురించి కూడా చెప్పండి.
2: ప్రాణాయామం అంటే శ్వాస తీసుకుని వదలటం అనమాట. దీనిలో చాలా రకాలు ఉన్నాయండి. అన్నిటికన్నా కూడా నాడీ శోధన ప్రాణాయామం చాలా విశిష్టమైంది. ఎడమ ముక్కు నుంచి తీసుకుని రెండు ముక్కులు బంధించి కుడివైపు నుంచి వదులుతాం. అలా రెండు మూడు పర్యాయం చేస్తే శ్వాసకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి, దీర్ఘాయుష్ కలుగుతుందనమాట.
1: ప్రబంధ యోగి గారు, ఇప్పుడు ఈ యోగాని అందరూ చేయొచ్చు, అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు అండి?
0: 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వరకు చేయొచ్చండి. వారికి చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. ఎందులోపు అయితేనే బోన్ ముదరాలు గనక ఎందులోపు ఎలా చేయము, 80 సంవత్సరాల తర్వాత చేయలేరు గనక వారికి ఉండదండి. అలాగా ఈ రకంగా యోగా చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చండి.
1: 8 నుంచి 80 ఏళ్ళ వయస్కులు
0: ఎవరైనా చేయొచ్చు, ఆడవారు మగవారు అందరూ చేయొచ్చు. చక్కటి శరీర ఆకృతికి, ఆరోగ్యానికి, ఆనందానికి అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది.
1: వయోధికులు చేస్తే శరీరం సహకరించదు అంటారు కదా, నడుము వంగదు, మోకాళ్ళు వంగవు ఇలా అంటుంటారు కదా, మరి ఎలా వాళ్ళకి ఎలా
0: అంటే, మొదటిసారిగా వచ్చేవారు కుర్చీలో కూర్చోబెట్టి చేస్తామండి, వాళ్ళు మోకాళ్ళు వంపు జరగదు గనక. కొన్ని రోజులు, ఒక 5-6 రోజులు చేసిన తర్వాత వాళ్ళు కూడా కింద కూర్చొని సాధన అన్ని ఆసనాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేంటంటే నరాలు సాగటం మొదలవుతుంది, రక్త సరఫరా ప్రారంభమవుతుంది. ఆ రకంగా వాళ్ళు మళ్ళీ యోగాలో అన్ని ఆసనాలు చేయడానికి వాళ్ళు కొంచెం సమయం పడుతుంది, అంతేగాని అన్నీ చేయగలుగుతారు. ఆ రకంగా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటాము.
1: పిల్లలకు అంటే ఇప్పుడు 8 ఏళ్ల ప్రాయం నుంచి చేసుకోవచ్చు యోగా అని అన్నారు కదా, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి?
2: ముఖ్యంగా విద్యార్థులకి యోగాకు వచ్చిన తర్వాత 4-5 రోజులకి బద్ధకం అంతా పోతుంది. తర్వాత ఈ ధ్యానాలు కూర్చోబెట్టి మేము చేపిస్తూ ఉంటాం కనుక జ్ఞాపశక్తి అమోఘంగా ఉంటుంది. విద్యార్థులు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాస్తారండి. కొంతమందికి ఎగ్జామ్ టైంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట యోగా చేస్తే. అలాగే మహిళలు వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మా మేము ఈ 15 రోజులకి 10 సంవత్సరాలైంది ఇల్లు ఊడ్చి తుడిచి, యోగాకు వచ్చిన తర్వాత నడుము వంచి ఇల్లు తుడుచుకోగలుగుతున్నాము, మెట్లు ఎక్కి పైకి వెళ్ళి కిందకి రాగలుగుతున్నాము, ఎంత దూరమైనా నడవగలుగుతున్నాం, మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఇంతకుముందు పని మనుషుల మీద ఆధారం ఉండేది, ఇప్పుడు ఆధారం లేకుండా చేయగలుగుతున్నాం చాలా. అలాగే నెలసరి సమస్యలు అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. కటి సాధన ఉంది, ఆ సాధన చేస్తే చక్కగా నడుము నొప్పి తగ్గుతుంది, వెన్ను నొప్పి తగ్గుతుంది, తుంటి నొప్పి తగ్గుతుంది, సయాటిక నొప్పి తగ్గుతుంది. అలాగే నౌకాసనం ఉందండి, నౌకాసనం ఇది చేస్తే నెలసరి సమస్యలు బాగా తగ్గుతాయండి. చాలామందికి కూడా 20 రోజులకి 10 రోజులకి బ్లీడింగ్ కనిపిస్తుంది అంటారు. ఈ నెలసరిలో చాలా ఉపయోగం ఉందన్నమాట. మాకు నెలసరి సరిగ్గా వచ్చిందండి, ఎప్పుడు కూడా మానేయకుండా మేము యోగా చేస్తాము, నలుగురిని చేర్పిస్తాము అని చెప్తూ ఉంటారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
1: కొంతమంది మహిళల్లో సంతానం లేని సమస్య ఉన్నటువంటి, అంటే పురుషుల్లోనూ ఉంటారు మహిళల్లోనూ ఉంటారు.
2: అవునండి.
1: మరి ఈ యోగా వల్ల ఉపయోగాలు ఉంటాయా?
2: చాలా ఉన్నాయండి. సర్వాంగాసనము, విపరీతకరణి, హలాసనము ఇవి చేపిస్తాం. రోజు రోజుకి శరీరము నాజుగ్గా తయారవటమే కాకుండా సంతానం కలిగే భాగ్యం కూడా ఉంది.
1: సంతాన సాఫల్యాన్ని కూడా ఈ యోగా ఆసనాలు ఉపయోగపడతాయి.
2: ఉపయోగపడతాయండి ఇంకా చాలా. ఆహార నియమాలు పాటిస్తూ యోగా చేస్తే చక్కని పిల్లలు కూడా కలిగిన వారు ఉన్నారు, మాకు తెలియజేశారు అన్నమాట. మరి యోగా అంటే అంత మహత్యం ఉంది కనుక ప్రతి స్త్రీ కూడా యోగా చేయాలని నేను కోరుకుంటున్నానండి.
1: కొంతమంది థైరాయిడ్ సమస్య అంటారు మహిళల్లో.
2: అవునండి.
1: ఆ సమస్య అధిగమించడానికి యోగాసనాలు ఉపయోగపడతాయా?
2: ఉందండి. భుజంగాసనం ఉంది, ఆ భుజంగాసనం చేస్తే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే శరీరం కూడా నాజుగ్గా ఉంటుంది అనమాట.
1: ప్రబంధ యోగి గారు, ఈ యోగా చేయడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా అండి?
0: నియమాలు మేము చెప్తూ ఉంటామండి. ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చెప్తూ ఉంటాము. ముందుగా ఆహారము సాయంత్రం పూట త్వరగా తీసుకోమని చెప్తాము. 10 గంటలకల్లా నిద్రపోవాలి, ఉదయం 4 గంటలకి నిద్ర లేవాలి, 5 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటే చక్కటి ప్రయోజనం.

0: ఆనందం కలుగుతూ ఉంటుంది వారికి. ఈ 5 నుంచి 7 వరకు యోగా చేయడం ద్వారా వాళ్ళ పనులకు ఆటంకం లేకుండా ఉండే సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటాం. నియమాలు అంటే ఆహార నియమాలు చెప్తూ ఉంటాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మంచినీరు ఎన్ని తాగాలి, ఇవి పాటిస్తూ ఉంటేనే మన శరీరానికి యోగా ఆహార నియమాలు రెండు ఉపయోగపడుతూ ఉంటాయి. రెండు పట్టాలలాగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా యోగా చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ వస్తే చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది.
1: కొన్ని ముఖ్యమైన ఆసనాల వల్ల కొన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యపరంగా అని అంటుంటారు.
0: ఇప్పుడు చక్రాసనం ఉందండి. చక్రాసనం చేస్తే ఏమవుతుందంటే గుండెకి సంబంధించినటువంటి శిరలు ధమనలు అక్కడ ఉన్నటువంటి నరాలు రక్తము పంపింగు ఇవి పోడికలు జరగటం చాలా ఇబ్బందులు ఉంటా ఉంటాయి. ఎప్పుడైతే చక్రాసనం మనం చేపించామో వాళ్ళకి ఆ పోడికలన్నీ అయిపోయి రక్తం పలచబడి ఫోర్స్గా అంటే పంపింగ్ బాగా జరగటము ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా గుండె జబ్బుని మనం తప్పించుకోవచ్చు. అలాగే మనకి పాదస్థాసనం ఉంటుంది, ఉదరం బాగా ఉంటుంది, ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చక్కగా వంగగలుగుతాం, వెన్ను నిటారుగా ఉంటుంది, వెన్నుకు పనికి వస్తుంది. ఒక ఆసనము 4-5 రకాల ప్రయోజనాలు చేకూరుతూ ఉంటుంది అన్నమాట.
1: ఇవాళ రోజున ప్రతి 10 మందిలో కనీసం 7-8 మందికైనా బీపీ షుగర్లు చెబుతున్నారండి. ఈ యోగాసనాల వల్ల బీపీ షుగర్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయండి?
0: బీపీ చాలా ప్రమాదమైనదండి, అది చాలామందికి తెలియట్లేదు. బీపీ అంటే ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆ కంట్రోల్లో ఉండాలంటే యోగాసనాలు చాలా బాగా పనిచేస్తాయి. మనం చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ బీపీని కంట్రోల్ చేసుకుంటూ ఆసనాలు చేయొచ్చు. ఉప్పు ఎక్కువగా వాడడం వలన బీపీ వస్తుంది. ఉప్పుని చాలా తగ్గించి వాడమని చెప్తాం. కారం ఉప్పు తగ్గించండి, కోపం తాపం పోతాయండి. ఇలాగా మేము రోజుకు ఒక విషయాన్ని చెప్తూ ఉంటాం. నూనె వాడకం ప్రాణ సంకటం, తేనె వాడకం ప్రాణ పోషకం, ఇలాగ చెప్తూ ఉంటాం. జలపానం చేయండి, జబ్బులను పోగొట్టండి. ఒక్క జలపానం ఎక్కువగా చేయడం ద్వారా ఎన్నో రకాల జబ్బులు పోతాయని, ఆకుకూరలు కాయగూరలు ఇవి తీసుకోవడం ద్వారా మంచిదని, ఇవన్నీ రోజుకొకటి మనం చెప్తూ వాళ్ళ చేత చెప్పిస్తూ వాళ్ళకి ఆహారంలో జాగ్రత్తలు చెప్తూ ఉంటామండి. వాళ్ళకి మనసులో నాటుకుపోయి ఇంకా అవి పాటిస్తూ ఉంటారు. ఆ రకంగా ఆరోగ్యంగా తయారవడానికి అవకాశం ఉంది.
1: అలాగే కొంతమంది మామూలుగా గ్యాస్ ట్రబుల్ అని చెప్పి బాధపడుతూ రకరకాలుగా ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు. ఈ యోగాసనాల వల్ల ఈ గ్యాస్ అనేటువంటి సమస్య కూడా కొంచెం ఉపయోగం ఉంటుందండి?
0: మనం తీసుకున్న ఆహారం ద్వారా గ్యాస్ పొట్టలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ గ్యాస్ పైనుంచి వస్తే తేనుపు, కింద నుంచి వస్తే ఇంకొక పదం చెప్తూ ఉంటారు. ఇది పవనముక్తాసనం చేపిస్తూ ఉంటాము. ఎప్పుడైతే వీరు పవనముక్తాసనం చేశారో పొట్టలో ఉన్న గ్యాస్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు శరీరంలో ఉన్న గ్యాస్ని బయటికి నెట్టివేయడం జరుగుతూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉండదు ఇక వారికి ఆసనం బాగా చేస్తూ ఉంటే. అన్ని ఆసనాలతో పాటు అది కూడా చేపిస్తాం.
1: మామూలుగా ఆసనాల్లో శీర్షాసనం అనేటువంటిది చాలా గొప్పది, సర్వాంగాసనం ఇంకా మంచిది అని ఇలా అంటారు. సర్వ అంగ ఆసనం అని ఆ పేరులో తెలుస్తోంది.
0: అవును, సర్వ అంగాలకి ఆసనం అది. సర్వ అంగాలకి ఆసనం గనక అది వేయగలగాలి. వీరు వచ్చిన తర్వాత ఒక 3 వారాల తర్వాత వేయగలుగుతారు. 3 వారాల లోపల వేయలేరు. సర్వాంగాసనం వేసిన తర్వాత అది బాగా వచ్చిన తర్వాత ఇంచుమించు శీర్షాసనం ఎలా ఉందో సర్వాంగాసనం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇది తల అడ్డంగా ఉంటుంది. శీర్షాసనంలో తల నిలువుగా పెట్టించేస్తాం. శీర్షాసనం అందరూ చేయకూడదు. వారికి ఉన్న ఇబ్బందులను బట్టి కళ్ళకు ఆపరేషన్ అయిన వారు, గుండెకి స్టెంట్లు వేయించుకున్నవారు, ఇలాంటి వారికి చూసి వాళ్ళకి శీర్షాసనం చేయించకుండా సర్వాంగాసనం ఇవన్నీ అందరూ చేయొచ్చు.
1: అమ్మా, కొన్ని ఆసనాలు వేయకూడదు అంటే వాళ్లకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలను బట్టి. ఇప్పుడు కొంతమంది నడుము నొప్పి వాళ్ళు ఉంటారు, మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఉంటారు, స్పాండిలైటిస్ మెడ పట్టేసిన వాళ్ళు ఉంటారు, ఫలానా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేయకూడదు అని చెప్పి ఏమైనా ఉంటాయండి?
2: ఉన్నాయండి. సర్వాంగాసనం చేయకూడదు, సర్వైకల్య స్పాండిలైటిస్ ఉన్న వారు చేయకూడదు. అలాగే విపరీతకరణి, హలాసనము, శీర్షాసనము ఇవి వేయకూడదు. ఎప్పుడైనా సరే యోగాసనాలు ఎప్పుడు కూడా గురుముఖంగా నేర్చుకోవాలండి. ఒక 4 రోజులు గురుముఖంగా నేర్చుకుంటే తర్వాత ఎలా వేయాలి, ఎలా ఆహారం తీసుకోవాలి అవన్నీ తెలుస్తాయి అన్నమాట అనుభవపూర్వకంగా. యోగాకు రావటమే మహాభాగ్యం. యోగాకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు సమస్య ఉందని. ఆ సమస్యను బట్టి ఈ ఆసనం వేయండి, ఈ ధ్యానం చేయండి, ఈ ఆహారం తీసుకోండి అని చెప్తాం. అట్లా చేయటం వలన వారి సమస్యలు తగ్గుతాయండి. పాదాస్తాసనం చేపిస్తాము, కొంత సమస్య తగ్గుతుంది. అలా త్రికోణాసనం చేపిస్తాము, నడుము సన్నబడుతుంది, శరీరం నాజుగ్గా ఉంటుంది,

0: ఉత్సాహం వస్తుంది. అలా ఉంటుందండి యుక్త వయసు వాళ్ళకి.
1: మెనోపాజ్ స్టేజ్లో మహిళలు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అలాగే మానసికంగా కూడా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు.
0: అవునండి.
1: వాళ్లకు ఏ రకంగా ఉపయోగపడుతుందండి?
0: వాళ్ళకి యోగా అనేది పూర్వజన సుకృతం అన్నమాట. వాళ్ళు కనుక యోగాకు వస్తే ఒక 15 రోజులకి హార్మోన్స్ బ్యాలెన్సు సరిగ్గా వచ్చి వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. 4 రోజులు అయ్యేటప్పటికి 60 వయసు వాళ్ళు కూడా 20 సంవత్సరాల వాళ్ళు ఎలా ఉంటారో అలా నడవగలుగుతారు, యాక్టివ్గా ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, వాళ్ళ సమస్యలన్నీ తీరతాయి.
1: యోగా వల్ల అన్ని వయసుల వారికి అంటే 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఎన్నో రకాల మానసిక శారీరక లాభాలు ఉంటాయని చెప్పి, అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చినటువంటి నినాదం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి నినాదం కూడా మనకి ఇచ్చారు. మన భారతదేశంలో ఉద్భవించినటువంటి ఈ యోగా ప్రపంచ దేశాల్లో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా అనేటువంటిది చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశిద్దాం. నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: నమస్కారం అండి, ధన్యవాదాలు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తావాహిని.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాప్రత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైందన్నారు. గిరిజనుల జీవనశైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుంచి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం సమ్మిళిత అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
3: इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक शुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती.
1: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMBBRY కింద లబ్ధిదారులకు 2400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని పేర్కొన్నారు. దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMBBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంతరిక్షం, స్టార్టప్లు వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
4: आम तौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती हैं, लेकिन ये एक योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा, समृद्ध युवा भविष्य की ओर और उद्योग विकास की ओर, और इन दोनों को साथ लेकर चलती है. जो युवा अपनी पहली नौकरी शुरू करता है, సర్కార్ ఉస్కే సాత్ ఖడీ హోతీ హై.
2: ఢిల్లీలో నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడటం న్యాయ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఎన్సీఆర్బి అభిజ్ఞాన్, సిఆర్పిఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 వంటి వ్యవస్థలు అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందటానికి దోహదపడతాయని అన్నారు. నేర నివారణే లక్ష్యంగా అంచనా ఆధారిత పోలీసింగ్ విధానం వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మరో ముందడుగు పడిందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
5: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. In this context, I am appreciating our Honorable Prime Minister.
6: Yes.
5: First time, not only is following yoga, he convinced United Nations to make it as an event. యోగా ఇంటర్నేషనల్ డే. టుడే 190 కంట్రీస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ యోగా. దట్ ఈస్ అవర్ గిఫ్ట్.
2: ఢిల్లీలో జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. మన విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని చెప్పారు. భారతీయ పాస్పోర్ట్ను అంతర్జాతీయంగా గౌరవంగా విశ్వాసంతో చూస్తారని జయశంకర్ గుర్తు చేశారు.
1: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. అలాగే విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
6: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत
2: ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతరపంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రణ సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్వే వచ్చే 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తున్నారు.

0: ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
1: మహారాష్ట్ర పుణేలోని రంజన్గావ్ మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: माननीय प्रधानमंत्री जी ने 7 नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे हैदराबाद मुंबई अहमदाबाद सूरत वापी ठाणे
0: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. యువత సాధికారతకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
1: ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచస్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని తెలిపారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు.
0: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరమైన తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అభివృద్ధి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు.
3: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 పాయింట్స్ పెద్ద మనసులో అన్ని ఒప్పుకున్నారు. వారికి థ్యాంక్స్.
1: ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కోర్ NCC రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో NCC రాష్ట్ర డైరెక్టరేట్ల సంఖ్య మొత్తం 19కి చేరింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ కవాతు శిబిరం, అఖిల భారత తలసైనిక శిబిరం వంటి శిబిరాలలో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైలింగ్ వంటి సైనిక శిక్షణ సాహస కార్యకలాపాలలో క్యాడెట్లకు మరింత విస్తృత అవకాశం లభిస్తుందని వివరించింది.
0: మహిళల రక్షణ కోసం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పోస్ట్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు శుక్రవారం సూచించింది. ప్రభుత్వ ప్రైవేట్ వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోస్ట్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ పేర్కొన్నారు.
1: తుర్కియా దేశంలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ మెన్స్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా సోమవారం అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: వార్తావాహిని ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా పెదరాయుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత గుడిగంటల చిత్రానికి పిబి శ్రీనివాస్, ఎస్పి శైలజ, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఘంటసాల, రచన సీనారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ రాచర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు సరిపల్లి నుంచి.

కార్యక్రమం తర్వాత బెబ్బులి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ వెంకటేష్, సాయి, దివ్యజ్యోతి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి కోరుతున్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వన్ డే ఆర్జే సిహెచ్ వైష్ణవి గారితో మహాలక్ష్మి గారి సంభాషణ వింటారు.
1: 90 వసంతాల ఆకాశవాణిలో ఈ రోజు వన్ డే ఆర్జేగా మన ముందు వైష్ణవి ఉంది. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నావు?
2: హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమని నిన్ను ఎవరు ఎంకరేజ్ చేశారు?
2: మా మేడం చెప్పారు పార్టిసిపేట్ చేయమని. మీకు ఎస్ఐ రేటింగ్లో బాగా రాస్తావు, నీకు కొంచెం నాలెడ్జ్ కొంచెం గెయిన్ అయితే రాస్తే అని చెప్తే సరే అని పార్టిసిపేట్ చేశాను. పేరెంట్స్ ఎంకరేజ్ కూడా ఉంది, నువ్వు రాయగలవు రాయి చూద్దాం విన్ అవుతావేమో అని సపోర్ట్ చేశారు.
1: విన్నర్ అవుతావు అనుకున్నావా?
2: అనుకోలేదు, కానీ అవుతా. అంతమంది రాసాం కదా నాది,
1: అంటే డిఫరెంట్గా అందరు రాసిన దాంట్లో డిఫరెంట్గా ఒక పాయింట్ ఏం మెన్షన్ చేసి ఏ అంటే నీకు ఏమైనా గుర్తుందా ఏం మెన్షన్ చేసావని?
2: ఆకాశవాణి అంటే నార్మల్గా ఎంటర్టైన్మెంట్ అది కాదు, దానివల్ల చాలామంది ఉపాధి ఎంతోమంది కళాకారులు దాని నుంచే పరిచయం అయ్యారని చెప్పాను రాశాను. రైతులకి అసలు ఇంతకుముందు టైం చూడాలంటే మనం ఇప్పుడైనా సరే వాచ్

0: వైపు క్లాక్ వైపు చూస్తాం, అప్పుడు అలా కాదంట, న్యూస్ ఎప్పుడు వస్తే 7 అయింది, ఈ ఇది ఇప్పుడు వస్తుందంటే టైం ఇంత అయి ఉండొచ్చు అని చెప్పి చెప్పేవాళ్ళంట.
1: ప్రోగ్రామ్ని బట్టి ఈ టైం,
0: ప్రోగ్రామ్ని బట్టి ఈ టైం అయింది ఇలాగా అని చెప్పేవాళ్ళు.
1: ఓకే, నువ్వు ఈ కాంపిటీషన్కి ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు?
0: ఆ రోజు మార్నింగ్ చెప్పారు మాకు, మేము నైట్ ప్రిపేర్ అయ్యాం. పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు, అమ్మమ్మ వాళ్ళు కానీ, మేము చిన్నప్పటి నుంచి చదివినే పెరిగాము, 90 ఇయర్స్ అయ్యాయని చెప్పి చెప్పారు. చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి.
1: వన్ డేలో ప్రిపేర్ అయిపోయాం. ప్రెసెంట్ ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు?
0: నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాక బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్.
1: హాబీస్
0: మ్యూజిక్ వింటాను, డ్రాయింగ్ వేస్తాను, డాన్సింగ్, విత్ ఫ్రెండ్స్.
1: ఓకే, మ్యూజిక్ అంటే క్లాసికల్ మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నావా?
0: అంటే ఏం కాదు,
1: జనరల్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తావు. ఓకే, డాన్స్?
0: డాన్స్ రెండు మిక్స్.
1: క్లాసికల్
0: మిక్స్ రెండు.
1: నేర్చుకున్నావా?
0: నేర్చుకున్నాను, ఆపేశాను.
1: ఓకే, ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా?
0: నీ చూపులే, ఆ సాంగ్ ఇష్టం నాకు.
1: పాడతావా?
0: టూ లైన్స్ పాడతా.

0: చలి అమావాస్యనే ఉన్నా మరి అందించవే దీపావళి.
1: బాపాడు, నీ ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు విందామా వైష్ణవి?
2: విందామక్క.

0: సాంగ్ విన్నాం కదా. సో నువ్వు బీకామ్ కంప్యూటర్స్ కదా చెప్పావు, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు?
1: తెలుగు, ఇంగ్లీష్, ఈ కామర్స్, ఏఐ, అకౌంట్స్.
0: ఏఐ కూడా ఉందా? ఓకే. అకౌంట్స్ డిఫికల్ట్గా ఉంటుందా?
1: అన్నిటికంటే కొంచెం అదే కష్టంగా ఉంటుంది.
0: అకౌంట్స్ అన్నావు కదా, మరి అకౌంట్స్లో మరి అడగనా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా?
1: అడగండి.
0: ఏది ఫస్ట్ వస్తుంది, డెబిటా క్రెడిటా?
1: డెబిట్ కమ్ ఫస్ట్.
0: గుడ్. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు?
1: లూకా పాషియోలి.
0: కరెక్ట్. బ్యాలెన్స్ షీట్ ఎందుకు అసలు వెయ్యాలి?
1: ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసాము, రన్ అవుతుంది, అది అసలు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలంటే బ్యాలెన్స్ షీట్ వేస్తాం. లయబిలిటీస్ అసెట్స్ అని వేసి లాస్ట్కి ఏది టాలీ అయితే
0: ఇయర్ ఎండింగ్లో
1: ఆ కంపెనీ అసలు స్టార్టింగ్ మనం అందరం ప్రాఫిట్ కోసమే స్టార్ట్ చేస్తాం, అది లాస్ట్కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలియాలంటే బ్యాలెన్స్ షీట్ చేయాలి. ట్రై.
0: డిప్రిసియేషన్ అంటే ఏంటి?
1: తరుగుదల. అంటే ఇప్పుడు మనం ఒక ఫర్నిచర్ కానీ ఏదైనా ఒక మెషినరీ కానీ కొంటే అది ఒక 3 ఇయర్స్ కూడా అలాగే ఉంటుందని చెప్పలేం కదా, 1 ఇయర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది స్క్రాప్ వాల్యూ, దాన్ని క్యాల్కులేట్ చేసేది డిప్రిసియేషన్.
0: జిఎస్టీకి ఫుల్ ఫామ్ తెలుసా?
1: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.
0: గుడ్. సరే, నీకు జనరల్గా నువ్వు విన్న వాటిల్లో గవర్నమెంట్ స్కీమ్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ నచ్చింది ఏదైనా ఉంటే చెప్పగలవా?
1: విన్నదానికన్నా ఇప్పుడు మాకు అవసరం, మేము వాడుతుంది ఉచిత బస్సు పథకం,
0: స్త్రీశక్తి.
1: ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో లేడీస్ అందరూ ప్రభుత్వ బస్సులు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం వల్ల ఉద్యోగం, విద్య, హాస్పిటల్స్, మార్కెట్ అలాంటి అవసరాల కోసం ఖర్చు లేకుండా ప్రయాణించగలుగుతున్నాం.
0: ఎక్కడికైనా వెళ్ళాలంటే
1: దీనివల్ల ప్రయాణం ఖర్చు తగ్గుతుంది, ఇంట్లో ప్రాబ్లమ్స్ కొంచెం ఆర్థిక భారం కూడా తగ్గుతుంది, స్వేచ్ఛగా ప్రయాణించగలిగే అవకాశాన్ని పెంచారు ఈ పథకం ద్వారా.
0: ఓకే వైష్ణవి, ఇప్పుడు ర్యాపిడ్

0: ఫైర్ క్వశ్చన్స్ జనరల్గా నోటక్కక చెప్పేయాలి. స్ట్రీట్ ఫుడ్డా హోమ్ ఫుడ్డా?
1: స్ట్రీట్ ఫుడ్.
0: ఓకే. మీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరు?
1: మా ఫేవరెట్ లెక్చరర్ అకౌంట్స్ మ్యామ్.
0: అకౌంట్స్ ఫేవరెట్ సబ్జెక్టా? కష్టం అన్నా అదే ఫేవరెటా?
1: కష్టం ఇష్టంగా చేసు.
0: గుడ్. బిజినెస్సా గవర్నమెంట్ జాబా?
1: గవర్నమెంట్ జాబ్.
0: నెక్స్ట్ ఏంటి అంటే నువ్వు ఏదైనా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నేను ఇంకా పెంచుకోవాలి అనుకుంటే ఏ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటావు?
1: కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తాను.
0: ఎందుకు?
1: నాకు కొంచెం స్టేజ్ ఫియర్, ఎవరితోనో మాట్లాడాలంటే భయం. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి కొంచెం ఎవరితోనో పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా, స్టేజ్ మీద మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాం. కొంచెం అది పెంచుకుంటే మాకు ఇంటర్వ్యూస్లో వాటిలో హెల్ప్ అవుతుంది.
0: కానీ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు. నీకు బాగా అంటే నువ్వు బాగా లోగా ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటావు?
1: పడుకుంటాను. స్లీప్?
0: నిద్రపోతావా?
1: నిద్రపోతాను.
0: ఒక మంచి నిద్ర వేసేసి లేస్తే అంతా సెట్ అయిపోతుందా?
1: సెట్ అవ్వదు, కానీ ముందు ఆ మైండ్ కొంచెం
0: ఫ్రీ అవుతుంది.
1: ఫ్రీ అవుతుంది.
0: బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కదా మీరు చదువుతుంది. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్?
1: తీసుకోవడానికి మాత్రం బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్న సాఫ్ట్వేర్ వైపు వెళ్దామని. నా అంబిషన్ వచ్చేసి లాయర్ లా తీసుకొని లాయర్ చేయాలని.
0: అదేంటి చదువు ఇలాగా మరి అంబిషన్ వేరే?
1: పేరెంట్స్ కోసం ఇది, నా కోసం లాయర్ అవ్వాలని.
0: ఓకే. బీకామ్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఎల్ఎల్బి చేద్దాం?
1: ఎల్ఎల్బి చేద్దాం.
0: ఓకే. లాయరే ఎందుకు?
1: మా కోసం మేమే పోరాడాలి కదక్క.
0: ఓకే, వెరీ గుడ్. నీ కోసమేనా మరి?
1: స్త్రీల కోసం.
0: స్త్రీల కోసం, సొసైటీ కోసం,
1: నాలాంటి వాళ్ళ కోసం.
0: వెరీ గుడ్.

0: అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళు, అంటే ఎవరైనా కానీ లేడీస్ కోసం అని ప్రత్యేకించి చెప్పావు, బట్ పెళ్ళైన వాళ్ళు పడే ఇబ్బందులు ఒక విధంగా ఉంటాయి, చదువుకునే పిల్లలు పడేవి ఒక విధంగా ఉంటాయి. అట్లా ఎవరికి నువ్వు ఎక్కువ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు?
1: న్యాయం ఎవరికన్నా జరగాలక్క, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, మ్యారీడ్ అన్మ్యారీడ్ అదేం లేదు. వాళ్ళకి తెలియాలి వాళ్ళ హక్కులు ఏంటో. ఇప్పుడు చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలీదు ఏది రైట్ ఏది రాంగ్, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాటి కోసం
0: తెలియజేయాలి
1: నా వంతు ప్రయత్నం.
0: వెరీ గుడ్. నీకేమైనా డ్రీమ్ ప్లేసెస్ ఉన్నాయా విజిట్ చేయాలి అని? అట్లా
1: వారణాసి.
0: ఎందుకు వారణాసి ఇష్టం?
1: అంటే నేను విన్నాను మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు, పూర్వకాలంలో కాశీకి వెళ్ళాలంటే ఇంక మొత్తం అంత బాధ్యతలన్నీ తీరిపోయాక ఇంక వస్తామో లేదో తెలియకుండా ముందే భోజనాలు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వస్తామో లేదో తెలియకుండా ఇంక మొత్తం అన్ని బాధ్యతలు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది చాలా గ్రేటెస్ట్ ప్లేస్ అది. అలాగా ప్లేస్,
0: అందుకని ఆ ప్లేస్ వెళ్ళి ఖచ్చితంగా అంత డివైన్ ప్లేస్ని విజిట్ చేయాలి అని నీ డ్రీమ్. ఇంకా
1: ఇంకా అరుణాచలం.
0: అరుణాచలం కూడా వెళ్ళావా ఎప్పుడైనా?
1: వెళ్ళలేదు.
0: వెళ్ళాలి
1: వెళ్ళాలి.
0: ఫ్రీక్వెంట్గా ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తుంటావా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ?
1: ఫ్రెండ్స్తో వెళ్ళలేదు కానీ ఫ్యామిలీతో వెళ్తాను.
0: ఫ్యామిలీతో వెళ్తారా? అసలు ఈ కాంపిటీషన్లో, అంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మీ మేడం చెప్పారని చెప్పి నువ్వు ట్రై చేసావు, మీ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు, ఓకే. కానీ నీ అంతటా నువ్వు అంటే ఓకే ట్రై చేద్దామని అనుకున్నావా వన్ డే ఆర్జే అవుతానని ముందే తెలుసా? అంటే ఇట్లా విన్నర్ అయిన వాళ్ళని వన్ డే ఆర్జేగా అవకాశం ఉంది అందుకని ట్రై చేసావా, లేకపోతే ఎస్సే రైటింగ్ ఇష్టం కాబట్టి ట్రై చేసావా?
1: టాపిక్ నచ్చింది కాబట్టి, ఆకాశవాణి గురించి ఇంకా మన హోమ్లీ ఫీలింగ్ వచ్చింది దాని గురించి రాయాలంటే. తెలిసిన వాళ్ళ నాట్ డే ఇంటర్నెట్లో కాకుండా ఇంట్లోనే వాళ్ళని అడిగితేనే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే రాద్దాము చూద్దాం.
0: నీకు మీ ఇంట్లో, అంటే ఇంట్లో కానీ నీకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు?
1: సపోర్టా? మా
0: మమ్మీ.
1: అమ్మ సపోర్ట్ సిస్టమ్.
0: మీ మమ్మీ ఇంకా నువ్వు ఏది ఎంత లోగా ఉన్నా ఏదైనా మీ
1: ఫ్రెండ్, ఫస్ట్ ఫ్రెండ్.
0: ఓకే. నీకు నీ లైఫ్లో రోల్ మోడల్ ఎవరు?
1: రోల్ మోడల్ అంటే మా అక్క అనురాధ నందిని అని, ఇప్పుడు జర్మనీలో చదువుతుంది.
0: ఓకే.
1: ఒక ఆడపిల్లకి బయటికి వెళ్ళి చదివి ఇప్పుడు చదువు ఎందుకు అనే దాని నుంచి బయటికి వెళ్ళి తాను వేరే కంట్రీకి వెళ్ళి తను చదువుకుంటూ జాబ్ చేస్తూ ఉంటుంది తల్లాగా ఉండాలని చెప్పి.
0: ఓకే. ఏం చదువుతుంది?
1: బీఎస్సీ అగ్రికల్చర్ ఫార్మింగ్.
0: మీ అక్కే నీకు ఇన్స్పిరేషన్ అయితే. చివరిగా అంటే ఇప్పుడు ఉన్న యూత్కి నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు?
1: ముందు భయం వదిలేయాలి. రేపేమవుతుంది అప్పుడు కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తర్వాత ఏమొస్తుందో ఆలోచించుకుని ఇప్పుడు మనం ఏది చేస్తే దానికి
0: ఏది చేయాలనుకుంటే అది చేయాలి. ధైర్యంగా ఫెయిల్ అయినా
1: మనం
0: అది ఆలోచించకుండా, ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं जागृति शर्मा। प्रधानमंत्री नरेंद्र मोदी ने आज कोलकाता में स्वदेश में निर्मित नौसेना के तीन पोत आईएनएस दुनागिरी, संशोधक और अग्रय को राष्ट्र को समर्पित किया। इस अवसर पर उन्होंने कहा कि भारत जहाज निर्माण क्षेत्र में नई सोच के साथ आगे बढ़ रहा है। प्रधानमंत्री ने कहा कि जहाज निर्माण और मरम्मत को राष्ट्रीय मिशन के रूप में विकसित किया जा रहा है। उन्होंने कहा कि समुद्री क्षेत्र आने वाले समय में लाखों रोजगार सृजित कर सकता है। श्री मोदी ने कहा कि रक्षा उत्पादन और निर्यात में लगातार वृद्धि हो रही है। नौसेना के अनुसार इन पोतों में 75% से अधिक स्वदेशी सामग्री का उपयोग किया गया है।
1: ये तीनों पोत भारत के तीन महत्वपूर्ण संकल्पों के भी प्रतीक हैं। इनका निर्माण भारत में हुआ है, इनकी डिजाइन भारत में तैयार हुई है, इनके निर्माण में भारतीय उद्योगों की प्रतिभा लगी है और यही नए भारत की सबसे बड़ी ताकत है।
0: रक्षा मंत्री राजनाथ सिंह ने सोशल मीडिया पोस्ट में कहा कि ये तीनों पोत देश के राष्ट्रीय हितों की रक्षा और हिंद महासागर क्षेत्र में समुद्री सुरक्षा सुनिश्चित करने के लिए पूरी तरह तैयार हैं। 12वां अंतर्राष्ट्रीय योग दिवस आज देश और विदेश में मनाया जा रहा है। इस वर्ष का विषय है स्वस्थ आयु के लिए योग। मुख्य आयोजन आज पश्चिम बंगाल की राजधानी कोलकाता में रेड रोड पर हुआ। प्रधानमंत्री नरेंद्र मोदी ने कार्यक्रम में योगाभ्यास का नेतृत्व किया। इस अवसर पर प्रधानमंत्री ने कहा कि योग पूरे विश्व को साथ जोड़ने का महत्वपूर्ण माध्यम है। श्री मोदी ने योग को शारीरिक और मानसिक शांति प्राप्त करने का उत्कृष्ट साधन बताया।
1: योग हमें जीवन को बैलेंस वे में जीने की कला सिखाता है। योग हमें डूज और डोंट सिखाता है और जब हम हमारे शरीर को सही ढंग से चलाना सीख लेते हैं तो स्वास्थ्य हमारा स्वभाव बन जाता है। साथियों, योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता, योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है।
0: राष्ट्रपति द्रौपदी मुर्मू ने मध्य प्रदेश के जबलपुर में अंतर्राष्ट्रीय योग दिवस समारोह में योग किया। इस अवसर पर राज्यपाल मंगूभाई पटेल और मुख्यमंत्री डॉ. मोहन यादव भी उपस्थित रहे। राष्ट्रीय राजधानी क्षेत्र में विभिन्न योग कार्यक्रमों का आयोजन किया गया। स्वास्थ्य मंत्री जगत प्रकाश नड्डा, विदेश मंत्री एस जयशंकर, खेल मंत्री मनसुख मांडविया और शिक्षा मंत्री धर्मेंद्र प्रधान सहित कई गणमान्य व्यक्तियों ने योग सत्र में भाग लिया। दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता ने भी योग कार्यक्रम में हिस्सा लिया। आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने विजयवाड़ा योग समारोह में राज्य भर के स्वर्ण ग्राम और स्वर्ण वार्ड कार्यालय में स्थायी योग केंद्र स्थापित करने की घोषणा की है। समारोह का नेतृत्व योग गुरु बाबा रामदेव ने किया। राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने आज राष्ट्रीय पात्रता सह प्रवेश परीक्षा नीट यूजी पुनर्परीक्षा के लिए दिशा निर्देश जारी किए हैं। देश और विदेश के विभिन्न शहरों में 22,79,000 से अधिक अभ्यर्थी परीक्षा में शामिल होंगे। परीक्षा केंद्रों में प्रवेश सुबह 11 बजे से शुरू हो गया है और ये दोपहर 1:30 बजे तक चलेगा। शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने कहा कि परीक्षा के लिए सभी आवश्यक व्यवस्थाएं की गई हैं और अभ्यर्थी बिना किसी भय के परीक्षा दें।
2: नीट आज पुनः परीक्षा होने जा रहा है। मेरा पूरा भरोसा है एनटीए के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर। आज लगभग 22 लाख विद्यार्थी नीट में बैठने वाले हैं। निर्भय होके बैठे, चिंता मुक्त होके बैठे, आप निश्चित रूप में अच्छा करोगे। विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है।
0: अमरीका के उपराष्ट्रपति जेडी वेंस स्विट्जरलैंड पहुंच गए हैं, जहां अमरीका और ईरान के बीच वार्ता होने की संभावना है। वहीं ईरान के प्रतिनिधिमंडल ने कहा है कि लेबनान में जारी संघर्ष का समाधान किए बिना वार्ता का आगे बढ़ना मुश्किल होगा। श्रीलंका के डांबुला में त्रिकोणीय क्रिकेट श्रृंखला के फाइनल में आज भारत ए का मुकाबला श्रीलंका ए से जारी है। ताजा समाचार मिलने तक भारत ए ने 27 ओवर में 2 विकेट पर 215 रन बना लिए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: This is Akashvani, the news read by Naresh Mago. Prime Minister Narendra Modi today commissioned three indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodak and INS Agraya in Kolkata. Designed by the Navy's Warship Design Bureau and built by Garden Reach Shipbuilders and Engineers, the vessels are intended to strengthen combat operations, hydrographic surveying and anti-submarine warfare. Addressing the tri-commissioning ceremony, Prime Minister Modi said that today, India is strengthening its entire maritime ecosystem and initiatives like Sagarmala are part of this broader vision.
1: भारत आज अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है नई क्षमता तैयार कर रहा है नई कनेक्टिविटी बना रहा है नदी जलमार्गों का विस्तार कर रहा है मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है
3: Mr. Modi further said that there was a time when India was recognized as one of the world's largest defense importers, but today India's defense production has grown rapidly and our defense exports are also growing at an unprecedented pace.
1: 2014 tak desh ka kul defense production 40,000 crore rupees ke aas paas tha aaj yeh badhkar lagbhag 180,000 crore rupees tak pahunch gaya hai और साथियों एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है
3: Defence Minister Rajnath Singh also said that the tri-commissioning of the three indigenously built Indian Navy platforms is a defining moment in India's maritime capability development. The 12th International Yoga Day is being celebrated across India and around the world today with the theme Yoga for Healthy Aging. This theme highlights the importance of adopting yoga as a lifelong practice for healthy, active and dignified aging. Prime Minister Narendra Modi led the nation in observing the International Day of Yoga from Kolkata's Red Road. Participating in the Common Yoga Protocol session, Mr. Modi performed yoga alongside thousands of practitioners at the iconic venue. Speaking on the occasion, Mr. Modi said, Yoga is not just physical exercise and is not restricted to any age group, but it is an expression of human spirit. President Draupadi Murmu also performed yoga at Garrison Ground in Jabalpur, Madhya Pradesh today. A large number of public representatives, officials and citizens were present at the event. Addressing the event, the president said, Yoga is a celebration of India's great tradition. She said yoga has shown humanity the path to a healthy, balanced and meaningful life. The National Testing Agency, NTA, has issued guidelines for the students appearing for the NEET UG re-examination today. Over 22.79 lakh candidates will sit for the exam in 551 cities in India and 14 cities abroad. The NTA said that entry to the examination centres will close at 1:30 in the afternoon. It has asked the students to carry their admit cards and valid photo ID. The admit cards for the exam can be downloaded from the website neet.nta.nic.in. The admit card for the 3rd of May exam shall not be valid for entry today. Meanwhile, Union Education Minister Dharmendra Pradhan has urged the students to take the exam without fear and wish them the very best. Talking to media in New Delhi, the Education Minister assured that all necessary arrangements have been made for the smooth conduct of the exam. Union Home Minister Amit Shah paid tribute to Rashtriya Swayamsevak Sangh RSS founder Dr. Keshav Baliram Hedgewar on his death anniversary today. In a social media post, Mr. Shah remembered Dr. Hedgewar for establishing the Sangh and spreading the ethos of nation first and cultural nationalism among the people. In cricket, India A were 221 for 3 in 28 overs against host Sri Lanka A in the final match of the Tri-Nation A Series 2026 in Dambulla when reports last came in. And that is the end of this news bulletin.
4: Akasvani, Vijayawada Kendram. Akashavani.
5: Ubhay Kusulopari. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866 24 888 12 ఈ నంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను రాసి పంపించండి. మరి ఈరోజు ఎవరెవరు ఏం పంపించారో, ఎలాంటి మెసేజెస్ పంపించారో చూద్దాం. ఈ మెసేజ్ని సర్వీసెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి పంపిస్తున్నారు. ఉభయ కుసులోపరి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 16వ తేదీ ఉదయరేఖల కార్యక్రమంలో డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, అలాగే 19వ తేదీన శ్రీ గుణశేఖర్ గారు యోగా శాస్త్రాల ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా చెప్పారు. ప్రతిరోజు ప్రసారం అవుతున్న శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి భగవద్గీత ప్రవచనాలు చాలా బాగుంటున్నాయి. అలాగే ఆకాశవాణి సీనియర్ శ్రోత, సీనియర్ సిటిజన్ ఆకాశవాణి కార్యక్రమాలు ప్రతిదీ ఎంతో శ్రద్ధతో వింటున్న ఏలూరు శ్రోత శ్రీ రఘువీర్ సింగ్ గారితో పరిచయం చాలా బాగుంది. ఈ 90 సంవత్సరాల ఆకాశవాణి విజయోత్సవంలో శ్రోతలను పరిచయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని అంటూ చీరల నుంచి సర్వీసెట్టి సుబ్బరామయ్య గారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నమస్తే అంటున్నా. నమస్తే అండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా, అలాగే యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు ఎవరు అని అంటే, చిన్న ముంతల నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ వీళ్ళందరూ కూడా విషెస్ చెప్తున్నారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇంకా అందరూ పాటలు అయితే కోరుకుంటున్నారు. మరి ఉభయ కుసులోపరి కార్యక్రమం మీద, ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను వెంటనే రాసి పంపించండి. కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే అంటున్నారు. జేరుపోతుల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి ఈ మెసేజ్ని అందించారు. ఇంకా వీరెవరైతే పేరైతే రాయలేదు కానీ, ఇదివరకు ఉదయం 7:45 భక్తి పాటలు వేసేవారు, ఇప్పుడు తిరిగి ఆ కార్యక్రమం ప్రారంభించండి అని అంటూ వారు ఒక సూచన అయితే చేశారు. ప్రయత్నిద్దామండి. మరి వీరి పేరైతే రాయలేదు, మచిలీపట్నం అని పంపించారు. ఓకే. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహిస్తున్న ఉభయ కుసులోపరి కార్యక్రమం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారి కార్యక్రమాలు బాగుంటున్నాయి, అలాగే కొన్ని ఉచ్చారణ దోషాలు తరచుగా వినిపిస్తున్నాయి. ఆకాశవాణిని ఆకాశవాణి అని పలుకుతున్నారు. అలాగే వీరు ఇంకేమంటున్నారంటే 102.2 FM వింటున్నారు అని చెప్తున్నారు, కానీ విజయవాడ కేంద్రం నుంచి అని తెలియచేయడం లేదు అని అంటున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రైమరీ ఛానల్, అలాగే వివిధ బతి ఛానల్లో ఆడియో వాల్యూమ్ కూడా చాలా తక్కువగా వినిపిస్తోంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటూ కూడా వీరు రాసి పంపిస్తున్నారు. ఎవరంటే గుంటూరు నుంచి నాగభూషణం గారు ఈ మెసేజ్ని పంపించారు. ఉభయ కుసులోపరి విభాగం వారికి హృదయపూర్వక నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు ప్రసారం అవుతున్న భక్తి రంజిని, సూక్తి సుధ, ఉదయరేఖల కార్యక్రమం మొదలైన కార్యక్రమాలు మమ్మల్ని ఎంతో అలరిస్తున్నాయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 15వ తేదీ 12:40 మా తోటి శబ్దమిత్రులు అయినటువంటి ఆర్ రఘుబీర్ సింగ్ గారి అనుభవాలు విన్నాం. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు ఆకాశవాణితో ఉన్న అనుభవాలు చెప్పిన తీరు ప్రశంసనీయం. ఇలానే ఆకాశవాణి కార్యక్రమాలు ఎంతో అభిమానంతో వింటున్న, విని తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తున్న మరికొంతమంది ఆకాశవాణి శ్రోతలను పరిచయం చేయగలరు అని అంటున్నారు. చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ మీ అభిమాన శ్రోత కోనసీమ జిల్లా మావిడికుదురు మండలం మోరిపోల నుంచి పంతాడి శ్రీనివాస్ గంగాభవాని గారు ఈ సందేశాన్ని పంపించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి మీకు కూడా. ఉభయ కుసులోపరి 10వ తేదీన సూక్తి సుధ డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి గారి పద్య గద్యాల సూక్తులలో కోకిల కాకి పలుకుల వ్యత్యాసాలు, మాట పిలుపుల పట్టుదల, పాండవ కౌరవ సంయోగాలు, శ్రీకృష్ణ పరమాత్మ పరమాంస పరామర్శలు చక్కని పద్య గద్యాలతో వివరించిన వారికి మా ధన్యవాదాలు అంటున్నారు. ప్రభాత సమయాన ప్రతిరోజు మేము దేశభక్తి గీతాలు, సూక్తి ప్రవచనాలు, భగవద్గీత ప్రవచనాలు, ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు వింటుంటాం. చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు అని అంటూ రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే రాజల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివి వినిపించారు. ధన్యవాదాలు. అలాగే యువలయ కార్యక్రమం హైలైట్గా ఉంటోంది అంటూ కూడా వీరు సందేశాన్ని పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బట్టిప్రోల్ నుంచి మురళి గారి మెసేజ్ని పంపించారు. ఏమంటున్నారంటే, ఉభయ కుశలపరి కార్యక్రమం వింటుంటే మనసు పరిమళించి తను పులకరిస్తోంది. అందని జాబిలిని అందుకున్నట్టు అనిపిస్తోంది. హృదయమంతా హిమాలయ పర్వతాలుగా ఎదిగిపోతున్నది. తెలియని ఆనందంతో పారిజాత పుష్పం సాధించిన అనుభూతి కలుగుతోంది. ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం 7:15 భగవద్గీత కార్యక్రమాన్ని వినిపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ప్రతిరోజు చాలా బాగుంటుంది. యువలయ కార్యక్రమాన్ని మార్పు చేయకండి అంటున్నారు. యువవాణి కార్యక్రమంలో సీనియర్ శ్రోతలను పరిచయం చేయండి. ధన్యవాదాలు అని అంటూ మంచి కవితను కూడా వినిపించారు. చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా ప్రశాంతంగా హాయిగా ఉంది మీ పోయిమ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఉభయ కుశలోపరి చదువుతున్న నిర్వాహకులకు నమస్కారాలు అంటున్నా. నమస్తే అండి. యోగాకున్న ప్రాధాన్యత, యోగా గురించి నాకు అంశాలు వివరించిన అంశాలు బాగున్నాయి ఈ ఉదయం వినిపించిన ఉదయరేఖలు కార్యక్రమంలో. అలాగే సమస్య పూరణం కార్యక్రమంలో పైడిపాటి ఉమానాథ శర్మ గారు చదివిన పూరణల తీరు అభినందనీయం అని అంటున్నారు దోర్నాల బాలరాజు, హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. అలాగే ప్రతిరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటున్నాం. ఉదయం 10:00 అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్నారు. మంచి కార్యక్రమాలు ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందనలు తెలియజేస్తున్నారు దోర్నాల బాలాజీ, హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. ఇంకెవరు పంపించారు చూద్దాం. మీరు శుక్రవారం 2:00 కార్యక్రమాన్ని ఎందుకు ఆపుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే హిందీ పాటలు వేసినవే వేస్తున్నారు, బోర్ కొడుతోంది అని అంటూ గుంటూరు షేక్ నుంచి షేక్ మెహబూబ్ సుబానీ గారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. వేసినవే వేయడండి, అన్ని రకాల పాటలు కూడా వేస్తూ ఉంటారు. తర్వాత ఉద్యోగ వార్తలను ప్రసారం చేసి యువతకు మేలు చేకూర్చండి అని అంటూ కోరుతున్నారు. ఎవరు అంటే గుంటూరు నుంచి డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత. ఓకే అండి, ఇది మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాం. ఇంకా ఈ మెసేజ్ ఎవరు పంపించారు చూద్దాం. ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి మీకు కూడా. 15వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో యోగా గురించి, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. చాలా బాగుంది. అలాగే ఈ విషయాలు తెలియజేసిన శ్రీకే బాలకృష్ణ గారికి మా నమస్తే అంటున్నారు. భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ కర్ణామృతం నాట్యకళ విని ధరించాం. ఉదయరేఖల కార్యక్రమంలో వినియోగదర్శిని శీర్షికన ఆహార పదార్థాల వినియోగం వల్ల జరిగే అవకతవకల గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ కె శ్రీపతి గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాజేశ్వరి పద్మనాభం గారి వీణావాదనం మా వీణలు విందు చేసింది. చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు. ధన్యవాదాలు. కార్మికుల కార్యక్రమంలో కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల కళ్లకు కలిగే ప్రమాదాలు, నివారణ చర్యల గురించి డాక్టర్ పి సుజాత గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది. కళ్లకు 2 రకాలుగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, 1 ఇనప సామాన్ల ద్వారా, 2 కెమికల్స్ ద్వారా అవి జరగకుండా కంటిని ఏ విధంగా కాపాడుకోవాలో, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో, నివారణ మార్గాలను చక్కటి సమాచారం అందించారు. అందించిన డాక్టర్ గారికి, పరిచయకర్త గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటున్నారు. ఇక 16వ తేదీ మంగళవారం శ్రీ ఆల్వార్ గారు అందించిన సూక్తులు వినవైనవిగా ఉన్నాయి. భక్తిరంజన కార్యక్రమంలో వాసుదాసు కీర్తనలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మహేష్, శ్రీముని కుమార్ గారు వినిపించిన నాదస్వర వాదనం మా వినులు విందు చేసింది. కార్యక్రమంలో చారుకేసి రాగంలో వినిపించిన పురందర్ దాస్ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. ఈ కళాకారులకు మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం ఇక అంటూ ఈ మెసేజ్ని ఈ సందేశాన్ని పంపించింది ఎవరు అంటే ఏలూరు శ్రోత శ్రీ రఘువీర్ సింగ్ గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఆకాశవాణికి సిబ్బందికి శ్రీ బి వెంకటేశ్వర్లు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ ఏలూరు నుంచి రాస్తున్నారు రఘువీర్ సింగ్ సుగ్నాబాయి రాధామన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత మంగళవారం కార్మికుల కార్యక్రమంలో శ్రీ ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయ సంభాషణను ప్రసారం చేశారు. చాలా బాగుందండి. శ్రీ రఘువీర్ సింగ్ గారు సుమారుగా గత 40 ఏళ్లుగా రేడియోను వింటూ క్రమం తప్పకుండా అంకిత భావంతో లేఖలను రాస్తూ ఉండే ఉత్తమ శ్రోత అంటున్నారు. తర్వాత ఆ రాత్రి ప్రసారం చేసిన శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్యం వరప్రసాద్ గారి శ్రీమధ్వాచార్య హరికథ రసవత్తరంగా ఉందండి. గత వారంలో ప్రసారమైన సర్వశ్రీ కానుకోలు బాలకృష్ణ, శ్రీ తూములూరి దక్షిణ శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి, ఎం కృష్ణకిషోర్, రాయప్రోల్ జగదీశ చంద్రశర్మ గారుల సూక్తి సుధలు సహితం రససహితములై ఉన్నాయి. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మా సాంశివరావు గారు శ్రీ తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుల వారి సాహిత్యాన్ని గురించి చక్కగా పరిచయం చేశారు. అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు అంటూ రాస్తున్నారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీరా, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి. అలాగే వీరు ఏమంటున్నారంటే ఈరోజు ఉదయం ఆకాశవాణి హిందీలో యోగా కార్యక్రమాన్ని చక్కగా ప్రసారం చేశారు. చాలా ఉపయోగకరంగా ఉంది. వెయిట్ చేయగా

చేయగా ఈ పూట 10:30 సరస వినోదిని సమస్యాపూర్ణం వినే యోగం కలిగిందండి చివరికి అంటున్నారు. మీరు ముందుగా తెలపలేదు కదండి సమస్యాపూర్ణం ఎప్పుడు ప్రసారం అవుతుందో ఈ విషయాన్ని అని అంటూ రాస్తున్నారు. సమస్యాపూర్ణాన్ని పద్య కవితా వైభోగంగా నిర్వహించారు శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారు. సరస వినోదిని తరువాత పునః ప్రసారం చేసిన అందరికీ యోగా అవసరం అన్న సంభాషణ కార్యక్రమం చాలా బాగుందండి అంటూ కూడా వీరు ఈ సందేశాన్ని పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత కార్మికుల కార్యక్రమాన్ని భక్తి గీతాల కార్యక్రమంగా మార్చేశారు. కార్మికులకు సరిపోయేలా కార్యక్రమాన్ని రూపొందించండి అని అంటూ సూచిస్తున్నారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ గారు. ఓకే అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలోపరికి స్వాగతం. ఈ నెల 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 జీవన్లహరి శీర్షిక సీనియర్ శ్రోత అయినటువంటి ఏలూరు రఘుబీర్ సింగ్ గారితో పరిచయం విన్నాం. చాలా చాలా చక్కగా వివరించారు. ఆయన ఎంతో అనుభవంతో చక్కటి కార్యక్రమాలను వెతికి పట్టుకొని చాలా చాలా సంగతులు తెలియజేశారు. పరిచయం చేసిన శ్రీ వెంకటేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 19వ తేదీ శుక్రవారం రాత్రి 9:30 ఫిల్మీ గానే హిందీ చిత్ర పాటలు విన్నాం, మాకు నచ్చింది. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు. అలాగే అదే రోజు 10:00 శ్రీ గజేంద్ర మోక్షం హరికథ విన్నాం. ప్రతి ఘట్టాన్ని చక్కగా వివరించారు. గానం చేసిన భావతారిణి గారికి ప్రసంగం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారి చే సమస్యాపూర్ణం విన్నాం, మాకు నచ్చింది అంటూ రాస్తున్నారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలి సుదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపిస్తున్నారు. ఆకాశవాణి వినే శ్రోతలు ఎక్కువ అవడం సంతోషదాయకం అంటున్నారు. ప్రతి ఆదివారం రోజైన ప్రత్యేక కార్యక్రమాలు వినిపించాలని మరీ కోరుతున్నాం. ఫోన్లో శ్రోతలు సినిమా పాటలు కోరుకునే కార్యక్రమాన్ని వినిపించండి అని వీరు కోరుతున్నారు. ఓకే అండి. మరి ఈ మెసేజ్ని ఎవరు పంపించారో చూద్దాం. వారంలో ఏదో ఒకరోజు పాత చలనచిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అని అంటూ జేర్బతుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి ఈ మెసేజ్ని పంపించారు. ఇక ఓంకార్ నాథ శర్మ గారు ఖమ్మం నుంచి ఒక సందేశాన్ని పంపించారు. ఆయన వయసు 63. అలాగే ఐ యూజ్డ్ హియరింగ్ రేడియో ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ద ఇయర్ 13. సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ హార్ట్ టచింగ్. ఆయన 13 నుంచి కార్యక్రమాలు రేడియో కార్యక్రమాలు వింటున్నారట. అవన్నీ మనసుకి చాలా ఆహ్లాదంగా ఉన్నాయంటూ ఈ మెసేజ్ని ఆంగ్లంలో పంపించారు. తర్వాత 1:10 పాడి పంటలు కార్యక్రమం ప్రసారం వేయడం లేదు ఎందుకు అని అడుగుతున్నారు ఆదినారాయణ రమేష్ వర్మ నంద్యాల జిల్లా నుంచి. వారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. ఇంకా ఎవరు పంపించారో చూద్దాం. మరి వెంటనే మీ అభిప్రాయాలు కార్యక్రమాల మీద పంపించేయండి. మీరు పంపించాల్సిన ఫోన్ నెంబర్ ఏంటంటే 0866-24888-12. ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని వెంటనే పంపించేయండి. ఇంకా కొంతమంది టైప్ చేస్తున్నారు. చిత్రతరంగిణిలో పాటలు వేస్తున్నారు కానీ 70-90 వచ్చిన పాటలు ఎక్కువగా ప్రసారం చేయడం లేదు. చిత్రతరంగిణిలో ప్రసారం చేయగలరు. రాబోయే అతిథి కార్యక్రమంలో కొన్ని అలనాటి చిత్రాల పాటలు కోరితే వినిపించడం లేదు. కొత్త పాటలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను కూడా కొత్త పాటలు కోరుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అన్ని పాటలు ప్రసారం చేయగలరు అంటూ రాస్తున్నారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోనాల బాలాజీ గారు. అట్లా ఏం లేదండి, కొత్త పాటలు ఏం ప్రసారం చేయట్లేదు. అన్ని అవి ఇవి మిక్స్గా పాత పాటలు కొత్త పాటలు రెండూ వేస్తున్నారు. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలామంది శ్రోతలు ఉత్తరాలు చదవ

లేదు, దయచేసి సమయం పెంచండి. 12:40 కూడా సమయం పెంచాలి అని కోరుతున్నారు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ఈరోజు సరస వినోదిని, సమస్యాపూర్ణం చాలా బాగుంది, వినియోగదర్శిని కార్యక్రమం చాలా బాగుంది, పద్యతోరణం, అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రసారం చేసే కార్యక్రమాలు బాగుంటున్నాయి అని అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషుని వీరందరూ రాశారనమాట. అయితే అన్ని ప్రతి మెసేజ్ అయితే లాస్ట్ వీక్ అయితే చదవడం జరిగింది, ఏది అయితే స్కిప్ చేయలేదు. ఇంకెవరు పంపిస్తున్నారో చూద్దాం. ఆకాశవాణి ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్తే అన్న. నమస్తే అండి, సోమవారం సూక్తి సుధ విన్నాను. ఇందులో కానుకోలు బాలకృష్ణ గారు యోగా దినోత్సవం గురించి పూర్తి సమాచారం అందించారు, వారికి ధన్యవాదాలు. తర్వాత వినిపించిన శ్రీకృష్ణ కర్ణామృతం చాలా బాగుంది. మంగళవారం హరికథ విన్నాం, చాలా బాగుంది. ప్రతిరోజు ప్రాంతీయ వార్తలు 3 పూట్ల వింటాను. గురువారం సూక్తి సుధ ఎం కృష్ణ కిషోర్ గారు పనే దైవం పని వెంట విజయం అని మంచి సందేశం అందించారు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. శుక్రవారం సికిల్ సెల్ అనీమియా గురించి డాక్టర్ గారితో పరిచయం సమాచారం ఇచ్చిన సమాచారం బాగుంది, ప్రత్యేక ధన్యవాదాలు అంటూ జగన్ సంజీవ్ నగర్ నంజాల నుంచి ఈ సందేశాన్ని పంపించారు. ఉభయ కుశలపరి వారికి నమస్తే అంటున్నారు. ఖమ్మం నుంచి గ్రంథి రామచంద్రరావు గారు నమస్తే అండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం విజయవాడ కేంద్రం యొక్క సమయంలా కానీ ఒకేలా లేదు కాబట్టి ఈ విషయాన్ని కేంద్రం వారికి తెలియచేయాలి అని అంటున్నారు. ఓకే అండి, మరి ఇంకా ఎవరైనా మెసేజెస్ పంపించాలి అని అనుకుంటే వెంటనే 0866-244-8812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలని వెంటనే పంపించేయండి. మరి సమయం అయితే ఇవాళకి అయిపోయింది, మరి వచ్చే వారం ఉభయ కుశలపరి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్లను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
1: भारत आज अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जल मार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడు లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 40,000 కోట్ల రూపాయల కే ఆస్పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కోట్ల రూపాయల తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరి తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్ధమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత్ నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్యదేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు

0: ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గే వారి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్ లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్దతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కి చేరుకుంది. అయితే లెబనాన్ కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబులా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని టంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ముద్దమందరం చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన వేటూరి.

ఆలాపన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గాన వింటారు రచన సి నారాయణ రెడ్డి.

0: కార్యక్రమం తర్వాత ఆదిత్య 369 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెచ్చడానికి గానం వింటారు రచన వేటూరి.
1: మనస్సు మాది

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరికాసపెట్లో జరగనుంది. వార్తల వివరాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా వికాస్ బి విశ్వాస్ బి అనే మంత్రంతో సాంస్కృతిక పునర్జీవనంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం కాదని, అది ఒక జీవన విధానమని గవర్నర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమం అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో డచ్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియాతో పాటు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరించారు.
1: యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధుల ఆరోగ్యంగా ఉండాలి, దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి, ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని యోగా వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. నెల్లూరులోని గాంధీ పార్కులో జరిగిన కార్యక్రమంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం 190 దేశాలు ఈ రోజు చేస్తున్నారు. మన భారత సంస్కృతిలో వచ్చింది ఇది. ఈ రోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేసామంటే మనం అంత గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయి అనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ యోగా డే పెట్టారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రాష్ట స్థాయి రిజిస్ట్రీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో ఈ ఏడాది చివరి నాటికి కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్టంలో 3 రిఫరల్ కేంద్రాలు, 1 అత్యుత్తమ సేవా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ బోధనాసుపత్రులను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద కేంద్ర ప్రభుత్వం 63 రకాల అరుదైన వ్యాధులను గుర్తించిందని, వివిధ రాష్టాల్లో అమలవుతున్న విధానాల ఫలితాలను కూడా అధ్యయనం చేసి రాష్టానికి అనువైన విధానాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరి కాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 2,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవకతవకలకు తావులు లేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ ట్రాకింగ్, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టం చేసింది. ట్రాఫిక్ వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈగల్ విభాగం చేపడుతున్న చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా కే నాగులాపురంలోని కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ అధికారులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ విభాగం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పాస్పోర్టు జారీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పోలీసు ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుకు వరుసగా 2వ ఏడాది

0: జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాస్పోర్ట్ సేవా దివాస్ 2026 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట పోలీస్ తరపున ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ ఏ రమాదేవి ఈ పురస్కారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఒకటే లేదా రెండు చోట్ల ఈ రోజు మరియు రేపు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఈ రోజు మరియు ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో రేపు వీచే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునః పరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: కార్యక్రమం ముందుగా బాలింతలు చూలింతలకు యోగా పరిచయం డాక్టర్ పరంజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
7: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
8: తెలియని యాప్ తో జాగ్రత్త.
9: RBI అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
11: యోగా. ఈ యోగా వల్ల మానసికంగా శారీరకంగా మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ యోగా ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు? అలాగే గర్భిణీలు, బాలింతలు కూడా యోగా చేయొచ్చా? చేస్తే ఎలాంటి ఉపయోగాలున్నాయి? ఆ వివరాలన్నీ అందించడానికి మన ఆకాశవాణి స్టూడియోలో యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి బి పరంజ్యోతి గారు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. పరంజ్యోతి గారు యోగా ఇన్స్ట్రక్టర్గా సుమారు 10 సంవత్సరాలకు పైగా అనుభవజ్ఞులు. మరీ ముఖ్యంగా ఎంతోమంది మహిళలకు యోగా శిక్షణ, యోగా పట్ల అవగాహన అందిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో హాస్పిటల్స్లో గర్భిణీ స్త్రీలకు యోగా గురించి అవగాహన, వాళ్ళకి యోగా చేయించడం తద్వారా ప్రసవానికి సులభతరం అయ్యేందుకు ఎంతో కృషి చేస్తున్నారు పరంజ్యోతి గారు. నమస్కారం పరంజ్యోతి గారు.
12: నమస్తే అండి.
11: ఇప్పుడు గర్భిణీ స్త్రీలు యోగా చేయొచ్చా? యోగా చేయటం వల్ల గర్భిణీ స్త్రీలకు కలిగే ప్రయోజనాలు ఏంటి? దానివల్ల వాళ్ళ ప్రసవానికి ఎలా సులభతరం అవుతుంది? ఈ వివరాలన్నీ మాకు కొంచెం తెలియజేస్తారా?
12: యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. ముఖ్యంగా గర్భిణీలకి యోగా చేయడం వలన ప్రసవించడానికి చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. అలాగే ముఖ్యంగా యోగాని, వాటి యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అలాగే మనం 21 జూన్ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెన్సీ యోగా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం మాడిఫై చేసిన కొన్ని ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్, ఇలా స్పెషల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసమే డిజైన్ చేశారు. కాబట్టి దీన్ని ప్రెగ్నెన్సీ యోగా అంటారు. అలాగే లేదా ప్రీనెటల్ యోగా అని కూడా అంటారు. ఎప్పుడు యోగా చేయాలి? కన్సీవ్ అయిన తర్వాత 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత యోగా స్టార్ట్ చేయొచ్చు. ఈ 3 మంత్స్ ఎందుకు చేయకూడదు అంటే, ఒక ప్రాణి మదర్లో ఇమిడినప్పుడు కొన్ని, అంటే నాసియా, వామిటింగ్ సెన్సేషన్, ఇలా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఆ 3 మంత్స్ రెస్ట్ తీసుకొని 4వ నెల నుంచి మాత్రమే యోగా చేయడాన్ని సజెస్ట్ చేస్తాము.
11: అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్గా ఉన్న లేడీస్ విషయమా మేడం? నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్?
12: నార్మల్గా ఉన్న వాళ్ళు తప్పకుండా యోగా చేయొచ్చు. చిన్న చిన్న ఆసనాలు చేసుకుంటూ ఈ 3 నెలలు చేయొచ్చు. 4వ నెల నుంచి స్పెషల్గా డిజైన్ చేసిన ఆసనాలు స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం యోగా సజెస్ట్ చేయము. ఎందుకంటే వారికి బెడ్ రెస్ట్ కావాలని అంటారు. సో వారి కోసం ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్, ఇలా చిన్న చిన్నవి లైట్గా చేయొచ్చు. ఇలా 4th మంత్ నుండి టిల్ డెలివరీ అయ్యే వరకు యోగా చేయొచ్చు.
11: ఇప్పుడు మేడం, యోగా టైంలో జనరల్గా చాలామందికి ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, అలా ఉన్నవాళ్ళు కూడా యోగా ట్రై చేయొచ్చు అంటారా?
12: డయాబెటీస్ బీపీ ఉన్నవాళ్ళు తప్పకుండా యోగా చేయాలి, ఎందుకంటే అవి నార్మల్గా ఉంచుకోవడానికి యోగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా మజిల్స్ అన్నీ చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి, పెల్విస్ మజిల్స్ చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే హిప్ ఓపెనింగ్కి చాలా హెల్ప్ అవుతుంది, స్పైన్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మదర్కి బేబీకి కూడా చక్కగా వెళ్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, ముఖ్యంగా బ్యాక్ పెయిన్. డెలివరీ టైంలో చాలామందికి బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు.
11: అవును మేడం.
12: అలాంటివి ప్రివెంట్ చేసుకోవడానికి యోగా తప్పకుండా చేయాలి. అలాగే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఇవి దూరం చేసుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే డైజెషన్. ఈ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవ్వడానికి కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్ 10-12 kgs వరకు పెరగొచ్చు, కానీ 20 kgs 30 kgs అలా పెరిగిపోతూ ఉంటారు.
11: అవును మేడం. అంటే ఆ టైంలో ఎక్కువ ఫుడ్ తీసుకోవాలంటుంటారు కదా అందరూ.
12: ఆ ఫుడ్ వల్ల కాదు, ఇతర కాంప్లికేషన్స్ ద్వారా అలా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, ఒంటికి నీరు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే కొంతమందికి లెగ్స్ వెరికోస్ వెయిన్స్ అంటారు, అవి ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట.
11: కాళ్ళ వాపు అంటారా,
12: కాళ్ళ వాపు, నరాలు, రక్తం బ్లడ్ క్లాట్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు యోగా చేస్తే అవన్నీ క్లియర్ అయిపోతాయి.
11: అంటే ఎంతసేపు చేయాలంటారండి ప్రెగ్నెంట్ లేడీస్?
12: ప్రెగ్నెన్సీ లేడీస్ ముందుగా స్టార్ట్ చేసే ఒక అరగంట యోగా చేస్తే చాలా మంచిది, ఆ తర్వాత నిదానంగా పెంచుకుంటూ ఒక గంట సేపు యోగా చేస్తే చాలా హెల్త్కి మంచిది.
11: ఎన్నో నెలలు వచ్చే వరకు చేయొచ్చు అంటారండి?
12: టిల్ డెలివరీ అయ్యేదాకా చేయొచ్చు మేడం. ఈవెన్ లేబర్ టైంలో కూడా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ లేడీస్తో యోగా చేయిస్తారు.
11: దానికి అనుకూలమైన
12: అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి అలా హెల్ప్ చేయడానికి కొన్ని ఆసనాలు ఉన్నాయి, స్పెషల్గా డిజైన్ చేసిన కొన్ని ఆసనాలు ఉన్నాయి. సో అప్పుడు కూడా యోగా చేయిస్తారు నార్మల్ డెలివరీ అవ్వడం కోసం.
11: అయితే ప్రెగ్నెంట్ లేడీస్ గురించి చెప్పారు మేడం, అసలు వివాహం అయిన వెంటనే నవదంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు కదా, దానికి ప్లాన్ చేసుకుని ఈ కన్సీవ్ అయ్యే లోపు ముందు నుంచే యోగా చేస్తే ఈ మదర్కి కాబోయే తల్లికి ఏమైనా ఉపయోగాలు ఉంటాయా?
12: తప్పకుండా ఉంటాయండి.
11: ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
12: ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రావడానికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం అవసరమో ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకోగానే పిల్లలు ఎవరు కనట్లేదు, ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ తీసుకుని పిల్లల్ని కంటున్నారు. సో ముందే ఇలా ప్లాన్ ఉంటుంది కాబట్టి, మన టైంలో మన అమ్మ వాళ్ళ టైంలో ఇలా ప్లానింగ్లు ఏమి ఉండేవి కాదు, కానీ ఇప్పుడు అలా కాదు, ముందే ప్లాన్ ఉంటుంది కాబట్టి ముందుగానే ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేసుకోవాలి, ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం స్పిరిచువాలిటీ ద్వారా మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి. ముఖ్యంగా ఉమెన్స్ మ్యారేజ్ అయినాక చాలా అడ్జస్ట్మెంట్స్, సాక్రిఫైజెస్, కాంప్రమైజెస్ అవుతూ ఉంటాయి, వీటి వల్ల వారికి స్ట్రెస్ బిల్డ్ అవుతుంది, కాబట్టి దానివలన ఎమోషనల్ డిప్రెషన్ అవుతూ ఉంటారు. దానివలన వచ్చే ప్రెజర్ ఏదైతే ఉందో అది బేబీ మీద పడుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు అటువంటి ఎన్విరాన్మెంట్ నుండి దూరంగా ఉండాలి, వారి చుట్టూ ఒక ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ హస్బెండ్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ 9 మంత్స్ జర్నీలో తన బేబీ పట్ల లవ్, మోర్ ఎఫెక్షన్, మోర్ పీస్ఫుల్గా ఉండాలి. అలాగే హెల్దీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కూడా ముందుగా మానేసేయాలి. మదర్ ఫిజికల్గా ఫిట్గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా యోగా చేయడం ద్వారా ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఫిట్గా స్ట్రాంగ్గా ఉంటే బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ప్రజెంట్ డేస్లో చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్ ఇలా ఎన్నో ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారు. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే తల్లి కన్సీవ్ అవ్వడానికి ముందే స్ట్రాంగ్గా ఉండి బేబీ కూడా హెల్దీగా ఉండడానికి ప్రెగ్నెంట్ టైంలోనే గర్భిణీ స్త్రీలు కంపల్సరీ యోగా చేయాల్సిందే.
11: మేడం, ఇప్పుడు నార్మల్ డెలివరీ లేదంటే సిజేర్ అని చెప్పని అంటుంటారు కదా, ఈ నార్మల్ డెలివరీ అవ్వదు అని ముందుగా తెలిసిన లేడీస్కి లేదా సిజేర్ అని అవుతుందని తెలిసిన లేడీస్కి మీకు చేసే యోగా ఆసనాల పట్ల ఏదైనా తేడా ఉంటుందా మేడం?
12: తప్పకుండా ఉంటుంది మేడం. ఎందుకు ఉంటుంది అంటే ముఖ్యంగా డెలివరీ టైంలో స్ట్రెస్ బాగా ఉంటుంది, ముఖ్యంగా స్పైన్ మీద, బ్యాక్ మజిల్స్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళు హాయిగా ప్రశాంతంగా డెలివరీ టైం దాకా ప్రశాంతంగా ఉండాలంటే యోగా ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
11: ఆసనాలంటే ఓన్లీ ఫిజికల్ వేనా మేడం, లేకపోతే మెంటల్గా ఏదైనా అంటే మానసికంగా బాగుండడానికి ఏమేమి చేయిస్తూ ఉంటారు?
12: మనం మానసికంగా ఉండడానికి మెడిటేషన్ చేయిస్తాం, అలాగే ప్రాణాయామం కూడా చేయిస్తాం. దీనివల్ల చాలు మానసిక ప్రశాంతత చాలా పొందుతారు వాళ్ళు.
11: తర్వాత ప్రసవం అయ్యాక మేడం, ప్రసవం అయిన తర్వాత బాలింతలు అంటారు కదా, వాళ్ళు కూడా యోగా చేయొచ్చా?
12: డెలివరీ అయిన తర్వాత యోగా చాలా హెల్ప్ అవుతుంది.
11: అదే, ఎన్నాళ్ళ తర్వాత చేయొచ్చు మేడం, దానివల్ల లాభాలు ఏంటి?
12: ప్రసవం అయిన తర్వాత నార్మల్ డెలివరీ అనుకోండి, ఒక 6 weeks నుంచే, 6 weeks కంప్లీట్ అవగానే స్టార్ట్ చేయొచ్చు, యోగా మొదలు పెట్టుకోవచ్చు. అదే సిజేరియన్ అనుకోండి, ఒక 3 months అయిన తర్వాత యోగా మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మదర్ సేత ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి వీళ్ళకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది,
11: ప్రసవం తర్వాత ఎక్కువ ఉంటాయి.
12: అవును, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి యోగా చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా బెల్లీ చాలా లూజ్ అయిపోయి ఉంటుంది కదా, ఆ బెల్లీ ఫ్యాట్ ని చక్కగా రెడ్యూస్ చేసుకోవచ్చు.
11: ఆడవాళ్ళ కామన్ ప్రాబ్లమ్ అది.
12: చాలా మంది డెలివరీ అయిపోగానే అంటూ ఉంటారు కదా, పొట్ట బాగా పెరిగిపోయింది, పొట్ట బాగా మేడం. సో ఆ పొట్ట తగ్గించుకోవాలంటే ఈ 6 weeks దాటిన కానించి యోగా చేసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పెల్విస్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత చాలా లూజ్ అయిపోతాయి అనమాట, అవి స్ట్రెంగ్తన్ కూడా చేసుకోవచ్చు. స్పెషల్గా వీళ్ళకి కూడా ఆసనాలు డిజైన్ చేయడం జరిగింది, దీన్నే పోస్ట్ నటల్ యోగా అని అంటారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యోగా చేయడం వలన బెల్లీ మజిల్స్, కోర్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
11: అంటే మీరు ఇప్పుడు ఆసనాలతో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, బాలింతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఆహార విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు?
12: ముఖ్యంగా మనకు ఒక సిస్టమ్ ఉందండి, డెలివరీ అయిన తర్వాత ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి ఫుడ్డే తీసుకోమని చెప్తాము. కానీ కొంచెం దీనికి యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫుడ్ డైజెషన్ సరిగ్గా అవ్వదు డెలివరీ అయిన తర్వాత, అంటే కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది, హార్ట్ బర్నింగ్ వస్తుంది, గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎసిడిటీ వస్తుంది. ఇలా ఇట్లాంటివన్నీ అధిగమించాలి అంటే తప్పనిసరిగా యోగా అందరూ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే డేలో ఒక మీల్ని వీళ్ళు 5 parts డివైడ్ చేసుకుని తినమని చెప్తాం. అలాగే ఫైబర్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోమని చెప్తాం. అలాగే ప్రోటీన్ ఫుడ్, ప్రోబయోటిక్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఒక మహిళ గర్భం దాల్చినది మొదలు డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలు ఇచ్చే వరకు ఆమె ఏం తినాలి, ఏం తినకూడదు అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను మాత్రమే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి, ఎందుకంటే మనం భవిష్యత్తు కోసం అద్భుతమైన వ్యక్తులను తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇటువంటివన్నీ పాటిస్తూ బేబీని హెల్దీగా ఉంచుతూ వారు కూడా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి.
11: ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మేడం, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, గర్భిణీ స్త్రీలు, వాళ్ళు ఎలా ఉండాలి అసలు బేసిక్గా?
12: హెల్దీ బాడీ కావాలంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి మానసికంగా శారీరకంగా చాలా హెల్దీగా ఉండాలి. ముఖ్యంగా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలామంది తెలుసు కానీ మెంటల్ హెల్త్ చాలామంది చూసుకోలేరు. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి బుక్స్ చదువుతూ ఉండాలి, మంచి మాటలు వింటూ ఉండాలి, మంచి మ్యూజిక్ కూడా వింటూ ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి, వీటన్నిటితో పాటు
11: ప్రకృతికి.
12: యోగాలో మనం మెడిటేషన్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది. ఒకవేళ మానసిక ప్రశాంతత లేరనుకోండి, ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. దానివల్ల పిల్లలు వెయిట్ తక్కువగా పుట్టడం, హార్ట్లో హోల్ ఉండడం, బేబీ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, ప్రీ మెచ్యూర్డ్ బేబీ పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ మెడిటేషన్ చేయడం ద్వారా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ బేబీతో కనెక్ట్ అవ్వడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఇక్కడ బేబీతో ఎలా కనెక్ట్ అవ్వాలో ఇక్కడ చెప్తున్నాను. ఒక 5 senses ఉన్నాయి కదా మన బాడీలో, ఆ 5 senses ద్వారా మనం బేబీతో కనెక్ట్ అవ్వచ్చు. ముందుగా ఐస్, మనము మంచి గ్రీనరీ ప్లేస్లో కూర్చొని సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఎక్కువ గ్రీనరీని చూడడం, మంచి ఫొటోస్ మన చుట్టూ పెట్టుకోవడం చేస్తూ ఉండాలి. అలాగే ఇయర్, చెవితో మంచి మ్యూజిక్ వింటూ ఉండాలి, ప్లెజెంట్ మ్యూజిక్. మన రూమ్లో చిన్నగా సౌండ్ పెట్టుకొని ప్రశాంతంగా వినడం ద్వారా, మంచి మంచి కథలు వినడం ద్వారా, మంచి మంచి కథలను బేబీకి చెప్పడం ద్వారా బేబీ చాలా రియాక్ట్ అవుతుంది, లోపల ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అలా బేబీకి కనెక్ట్ అవ్వచ్చు. అలాగే స్మెల్, మంచి మంచి వాసనలు చూస్తూ ఉండాలి. మన చుట్టూ మంచి స్మెల్ వచ్చేవి చక్కగా రూమ్లో పెట్టుకొని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అలాగే టేస్ట్, మంచి ఫుడ్ తినడం, ఆ ఫుడ్ని కూడా బేబీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. నేను ఇది తింటున్నాను అని బేబీకి నవ్వుతూ చక్కగా టచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బేబీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అలాగే టచ్ ద్వారా బేబీని మన పొట్ట మీద చేయి పెట్టి స్మూత్గా మసాజ్ చేస్తూ టచ్ ద్వారా కూడా బేబీకి కనెక్ట్ అవ్వచ్చు. ఇలా మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ బేబీ కూడా లోపల ఇవన్నీ ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం ద్వారా డయాబెటీస్ని, థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసనాస్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ట్విన్స్ ఉన్న వాళ్ళకి, బ్రీచ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి యోగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే
11: దానికి సంబంధించిన ఆసనాలు వేరువేరుగా ఉంటాయి మేడం.
12: వీటికి సంబంధించిన ఆసనాలు వేరుగా ఉంటాయి మేడం. అలాగే హెవీ వెయిట్స్ ఉన్న వాళ్ళు కూడా,
11: చాలా మంది ప్రెగ్నెన్సీకి ముందే హెవీ వెయిట్ ఉంటారనుకోండి మేడం, అప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు ఇంకా కొంచెం బరువు పెరిగే అవకాశం ఉంటుంది కదా.
12: అందుకే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే ముందు వాళ్ళు ఆసనాసు బెండ్ అవ్వలేరు కదా, వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రాప్స్ సహాయంతో, అంటే బాల్, చైర్ ఇలా కూర్చోబెట్టి కొన్ని ఆసనాలు చేయిస్తూ ఉంటాము. సో వాళ్ళ బాడీ నిదానంగా అలవాటు పడుతూ ఉంటుంది యోగాకి. తర్వాత వాళ్ళని నిదానంగా యోగాసనాలు అన్ని చేయడానికి హెల్ప్ అయ్యేలాగా చేస్తాం అన్నమాట. సో వాళ్ళు అలా వాళ్ళు హెవీ వెయిట్ని ఇంకా వెయిట్ పెరగకుండా ఉండకుండా దాన్ని మెయింటైన్ చేసుకునేలాగా చేయడానికి యోగా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా వాళ్ళు లేబర్ టైంని తగ్గించుకొని నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
11: పెయిన్స్కి ఎక్కువ సఫర్ అవ్వకుండా
12: త్వరగా డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే యోగా చేసేవాళ్ళు యోగా ట్రైనర్ దగ్గర మాత్రమే, ఎక్స్పర్ట్ అయిన ప్రీనటల్ యోగా ట్రైనర్ దగ్గర మాత్రమే యోగా చేయాలి. యూట్యూబ్లో వీడియో చూసేస్తున్నాము, దాన్ని చూసి యోగా చేసేద్దామని మాత్రం చేయకూడదు. సో ఎప్పుడైతే యోగా ట్రైనర్ దగ్గరుండి చేయిస్తారో వాళ్ళకి ప్రతిదీ ఇది చేయాలి, ఇది చేయకూడదని సలహా ఇస్తూ యోగా చేయిస్తారు.
11: అంటే అందరికీ అన్ని ఆసనాలు చేయటం కష్టం కాబట్టి మన బాడీ నేచర్ ఎలా ఉందో దాన్ని బట్టి
12: డిజైన్ చేసి ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారో ముందుగానే చూసుకొని అవి మాత్రమే వాళ్ళతో చేయించడం జరుగుతుంది.
11: అంటే అందరూ అన్ని చేయాలని కంపల్షన్ ఏం లేదుగా మేడం, ఎవరికి
12: అలా ఏమి లేదండి. చూస్తాం వాళ్ళ బాడీ తీరును బట్టి వాళ్ళు ఏం చేయగలరో మేము ముందుగానే గమనించి ఆ ఆసనాలు వాళ్ళకి డిజైన్ చేస్తాం. ఈ ఆసనాలు చేస్తే మీరు ఇది బాగుంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో చేయించడం జరుగుతుంది. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ముఖ్యంగా ఉమ్మనీరు తగ్గిపోవడం, లో ప్లెజెంటా ఉండడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా యోగా చేయొచ్చు. ఇలా చేస్తే వాళ్ళకి ఉమ్మనీరు అనేది నార్మల్గా ఉండడం జరుగుతుంది, హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే ప్రెగ్నెన్సీని ప్రతి ఒక్కళ్ళు ఒక జాయ్ఫుల్ ప్రెగ్నెన్సీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. చాలా మంది చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, అమ్మో ఏమైపోతుంది అని. అలా కాకుండా మేము ఈ యోగా చెప్పడం ద్వారా ఏం చెప్తామంటే జాయ్ఫుల్ అంటే ఎంజాయ్ చేయాలి ప్రెగ్నెన్సీని కూడా 9th month వరకు. చక్కగా చాలా మంది చాలా అడ్వాన్స్డ్ ఆసనాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర
11: ప్రెగ్నెన్సీ టైంలో
12: చాలా ఎంజాయ్ చేస్తూ, అసలు ఏ ఆసనం చేసినా నార్మల్ వాళ్ళు కూడా చేయలేని ఆసనాలు కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు.
11: అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వక ముందు నుంచి మొదలు పెడితే మనకి ప్రెగ్నెన్సీ టైంకి, అలాగే
12: ప్రెగ్నెన్సీ
11: అయిన తర్వాత కూడా మనకి మన శరీరం లొంగుతుంది అన్నమాట.
12: యోగా అనేది ఈ మూడింటికి, అంటే ప్రెగ్నెన్సీ అవ్వక ముందు, ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది.
11: మన జీవితంలో ఒక భాగం అవ్వాలంటారు యోగా.
12: మన జీవితంలో ఒక భాగం అవ్వాలి.
11: పరంజ్యోతి గారు చాలా సంతోషం అండి, మా స్టూడియోస్కి వచ్చి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు. గర్భిణీలు అలాగే బాలింతలు చూలింతలే కాకుండా ప్రతి ఒక్కరూ యోగా ద్వారా ఎలాంటి లాభాలు పొందొచ్చో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
12: ధన్యవాదాలండి. నమస్కారం.
0: మీరు ఇంతవరకు బాలింత చూలింతలకు యోగా పరిచయం డాక్టర్ పరంజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
10: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: RBI అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారం అనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేనుకొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్త నాణాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ B1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ రూపకం వింటారు. రచన నిర్వహణ శ్రీ నన్నం మధు. నిర్మాణ సహకారం మాటలు చిరంజీవి దివిష మన్విత. వినండి నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ.

0: నమస్తే ఫ్రెండ్స్, నా పేరు దివిషా మాన్విత. ఒకరోజు ఇంట్లో బుక్స్ సర్దుతుంటే మా నాన్న డైరీ ఒకటి కనపడింది. అందులో నా గురించి మా నాన్న ఎన్నో సంగతులు రాసుకున్నారు. అవన్నీ ఈరోజు మనందరం వినేద్దామా?
1: ఆ రోజు ఏప్రిల్ 19, 2020. నాకింకా గుర్తు, సరిగ్గా సాయంత్రం 4:21.

ప్రపంచమంతా కరోనాతో పోరాడి అలసిపోతున్న వేళ సరాసరి యుద్ధక్షేత్రంలోకి నువ్వు వస్తావని తెలుసు. మాకు ఓ కొత్త ఉదయం తెస్తావని తెలుసు. 9 నెలలు భారమైన ఆనందంగా నిన్ను మోసిన అమ్మను మురిపించగా నువ్వు వస్తావని తెలుసు. నాకు తెలుసు, కరోనా కాలపు నిర్బంధం మమ్మల్ని ఆపగలిగిందే కానీ అమ్మ కడుపులో ఫైబ్రాయిడ్ దిగ్బంధం కూడా నిన్ను ఆపలేదని తెలుసు. మాకు తెలుసు, మా ఆశలే అల్లరిగా, కలలే ఊపిరిగా ఈ లోకంలోకి క్షేమంగా వచ్చేస్తావని తెలుసు. నాన్నగా, నాకు ఇంకా బాగా తెలుసు.

అప్పుడు నీకు పూర్తిగా సంవత్సరమైనా నిండలేదు. పాలపల్లైనా రాకముందే నువ్వు పలికిన నాన్న అన్న ఆ పిలుపు విని ఎంత మురిసిపోయాడో ఈ నాన్న. నువ్వు నడక నేర్చుకునేటప్పుడు ఆ నాన్న ఆ మాటకొస్తే ప్రతి నాన్న పడే ఆతృత ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేసుకోగలడు.

0: ఇక మాటలు నేర్చుకోవడం మొదలుపెట్టాక అబ్బా ఎన్ని మాటలు, లెక్కగట్టానంటే డబ్బుల మూటలే. అబ్బో ఎన్ని ఆటలు, ఇల్లంతా విరిసిన పూదోటలే. తెలుగు ఇంగ్లీష్ పదాలతో నువ్వు చేసే గారడీలు విని తీరాలంతే. కూర్చో అనే పదానికి నువ్వు పెట్టిన పేరు సిట్టుకో. అది విని నా మెదడు ఎక్కడికో. కుక్కని నువ్వు డాభోబో అంటుంటే ఆ మాటకి కుక్క కూడా పారిపోయిందనుకో. నీకప్పుడు రెండేళ్లుంటాయనుకుంటా. ఓ రోజు నువ్వు ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడిన ఈ మాటలకి నువ్వైనా అర్థం చెప్పగలిగితే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక నీ అతి తెలివి సమాధానాలకి అంతే లేదు. ఎందుకు ఇలా చేశావంటే అందుకే అంటావు. ఇక ఎవరైనా ఏమంటాం? అలాంటిదే ఓసారి
1: ఎక్కడుంది మరి తెచ్చుకోబో. నేను ఎందుకు తెచ్చిస్తా? ఎవరు కావాలంటే వాళ్ళే తెచ్చుకోవాలి. ఎవరు కావాలి పెన్సిల్? మమ్మీకా?
0: కానీ తప్పు నీదైతే సారీ చెప్పడానికి ఎప్పుడూ వెనకాడు.
1: ఎందుకు మరి ఎందుకు పైకి
2: వచ్చావు?
0: అప్పుడు నీకు మూడేళ్ళుంటాయేమో. మాటలు పూర్తిగా స్పష్టంగా రాకముందే నువ్వు చెప్పిన ఆ ర్యాబిట్ అండ్ లయన్ కథ

0: నాకు ఇంకా గుర్తే.
1: రాబిట్ అండ్ లయన్, ఇదో చూ ఒక లయన్ ఉన్నదంట, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. అప్పుడు ఏం చేస్తామంటే, అప్పుడు లయన్ ఓల్డ్ అయిపోయినంత, ఓల్డ్ అప్పుడు లేక కిన్నికి పడిపోయినంత, అప్పుడు తను హంగ్రీ అయినంత. అప్పుడు ఒక రాబిట్ వచ్చింది, రాబిట్. అప్పుడు ఒక ఫాక్ వచ్చింది, ఫాక్.
2: ఆ
1: ఫాక్ వచ్చి హంగ్రీ, నేను రాబిట్ తీసుకొని వస్తానండి. అప్పుడు ఆ రాబిట్ ఏం చేస్తుందంటే, ఓ మై గాడ్, నన్ను లయన్ బయట భయపడిపోయినంత. అప్పుడు రాబిట్ కేమొచ్చింది హెడ్ లో, అయ్యా వచ్చిందంత
2: ఐడియా. ఓకే,
1: అప్పుడు ఏం చేస్తామంటే, ఒక రాబిట్ వాక్ చేసుకుంటా ఇంకో లయన్ చూసినంత, అప్పుడు ఆల్ లయన్ అడిగింది లయన్ లయన్, అక్కడ ఇంకో లయన్ అన్నింది. అప్పుడు ఆల్ లయన్, నేను ఒకటే అన్నింది, నేను కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, నేను ఒకటే అన్నింది ఫారెస్ట్ లో అని అన్నింది. అప్పుడు ఏం చేస్తామంటే, అప్పుడు ఆ రాబిట్ ఇంకో లయన్ ఉందన్న కదా, అప్పుడు ఆ లయన్, ఆ లయన్ వాక్ చేసుకుంటా వాక్ చేసుకుంటా వాల్ వాల్ లా చూసి అక్కడ ఇంకో లయన్ ఉన్నాను. అప్పుడు వాల్ లయన్ ఏమనండి వాల్, నేను కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనండి, అది కూడా వాళ్ళ కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనండి. అప్పుడు అది వాళ్ళ తమ్ తెచ్చి ఒక లయన్ లేదనుకుంది. అప్పుడు రాబిట్ తమ్ తెచ్చుకుంటే హ్యాపీగా వెళ్ళింది బయటికి, అయిపోయింది.
0: అది 2024 సంవత్సరం జూన్ నెల. అప్పుడే నిన్ను స్కూల్లో జాయిన్ చేశాం. ఇక నువ్వు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టావా? ప్రశ్నల వర్షం మొదలైంది. నానా, పక్షులు గాల్లో ఎలా ఎగురుతున్నాయి అంటావు, ఆకులు కిందికి ఎందుకు రాలిపడుతున్నాయి అని అడుగుతావు. ఇవి చాలామంది పిల్లలు అడిగే ప్రశ్నలే. వీటికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఓ రోజు నీ ఎల్కేజీ హోంవర్క్లో కన్వర్జేషన్స్ అనే చాప్టర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో భాగంగా నీకు వచ్చిన డౌటు, మొదటి ప్రశ్నేమో వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఉంది. దానికి సమాధానం దివిషా మన్విత అన్నావు. అయితే రెండో ప్రశ్న హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఉంది. దానికి నీకు వచ్చిన డౌటు,
3: డాడీ ఎందుకు హౌ ఓల్డ్ ఆర్ యూ ఉంది, కానీ నేనేమన్నా ఓల్డా, నేను 4 ఇయర్స్ కదా, నేను ఎంగనే కదా, ఓ రంగాది వాడిని కదా అడగాల్సింది
0: అనేసరికి నేను కూడా ఆలోచనలో పడిపోయాను. ఇహ నాకు బాగా సంతృప్తి ఇచ్చిన ఓ సందర్భం. మీ అమ్మ ఓసారి నిన్ను సరదాగా ఆట పట్టించడానికి మా నాన్న గొప్ప అంటే నువ్వు మా నాన్న గొప్ప అని గట్టిగా వాదిస్తుంటే,
4: నువ్వు స్మాల్, నీ డాడీ స్మాల్, నువ్వు స్మాల్ ఉన్నావు, మీ డాడీ కూడా స్మాలే. మా డాడీ బిగ్గు, నేను బిగ్గు.
0: సహజంగానే కూతుళ్ళకి తండ్రులంటే కాస్తంత ఎక్కువ ప్రేమ కాబోలు. ఆ బంధం అనిర్వచనీయం కదా. నువ్వు యూకేజీలో ఇంగ్లీష్లో వర్బ్స్ గురించి నేర్చుకునేటప్పుడు మరో తుంటరి ప్రశ్న, బ్రష్తో బ్రష్ చేసుకుంటాం కాబట్టి బ్రషింగ్ అంటాం, గ్లాస్తో నీళ్లు తాగుతాం కాబట్టి గ్లాసింగ్ కదా అనాలి, డ్రింకింగ్ అంటారేంటి అని నువ్వు అడిగినప్పుడు నాకు కాస్తంత దప్పికేసింది. ఉండు, కాసిన్ని నీళ్లు తాగి వస్తా. ఓసారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు రిటైర్ అయిన తాతయ్యను రోజూ గమనిస్తూ నువ్వు అడిగిన ప్రశ్న, తాతయ్య నువ్వు ఓల్డ్ అయిపోయావు, మా డాడీలాగా ఆఫీస్కి కూడా పోవు, మరి నీకు మనీ ఎలా వస్తుంది అని. అది విన్న నాతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తాతయ్య, నేను ఇప్పటి వరకు చేసిన జాబ్కి నాకు పెన్షన్ వస్తుందమ్మా అని చెప్పవలసి వచ్చింది. నీకేమర్థమైందో. అలాగే మనందరం ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు బయట యాచకులను చూసి,
3: డాడీ స్వామి మనం ఏం అడిగినా ఇస్తారన్నావు కదా, కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా టెంపుల్ దగ్గర, వాళ్ళు కదా మనీ అడుగుతా ఉంటారు కదా, స్వామి ఇవ్వడా
0: అన్న నీ ప్రశ్న నాతో పాటు బహుశా ఆ దేవుడు కూడా వినే ఉంటాడు. ఏదేమైనా ఇంకో 5-6 ఏళ్ళు అంతేగా నీ అల్లరి. ఆ తరువాత నీ చదువులు పరీక్షలు ఎంత బిజీ అయిపోతావో చూద్దాం. భవిష్యత్తు నీకోసం ఏం సిద్ధం చేసిందో.

ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా? మా నాన్న డైరీలో కొన్ని పేజీలు మా నాన్న చెప్పినట్టే నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతాను ఉంటాను. దిస్ ఈస్ దివ్య మన్విత సైనింగ్ ఆఫ్.

0: మీరింతవరకు నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ రూపకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ నన్నం మధు, నిర్మాణ సహకారం మాటలు చిరంజీవి దివిష మన్విత.
1: కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారి గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్ గారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసి రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: ఉన్నావు
1: మూలమ్మా, నీకేటొచ్చింది అలా పాటలు పాడుతున్నావు? పొద్దుటే మందుగాని వేసేసినావేటి? పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లేగిసి వెళ్ళిపోగలరు. ఏటాళ్ళని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ చంపేస్తావా? అన్నన్నన్నన్నన్న నాకైతే ఎలాగ తప్పటం లేదు, వాళ్ళకెందుకు కర్మ?
2: అలాగే ఇప్పుడు అలాగే ఉంటుంది.
0: అదే మనం పెళ్ళిన కొత్తలో అయితే నానేం పాడినా అచ్చు ఘంటసాల గారిలో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
1: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంతకని కాదు ఎంతకని ఇని ఇని నీకు బోరు కొట్టలేదేమో గాని చెప్పి చెప్పి నాకు తెగ బోరు కొట్టేసిన. నీ పాట వింటే చాలు, నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటది.
0: ఏట మాట
1: ఏటేటి? ఎక్కడో దూరాన కూసున్నావు, ఎక్కడి మాట అలరాతలు రాస్తున్నావని రైల్లో ముష్టోళ్ళు అడుక్కుంటారు చూడు. అలాగుండదు
0: మళ్ళీ అదే మాట.
1: పని పాట లేకపోతే సరే, పని పాట లేనోడు దేవుణ్ణి నిందిస్తాడంట, పనున్నోడు దేవుణ్ణి మరిసిపోతాడంట. అలాగున్నది నీ వ్యవహారం.
0: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడ. రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని ఇంతకే ఏట నొకాలో ఊళ్ళో సంగతులేటి.
1: లాయర్ గారు భార్య నూతిలో పడిపోయిందట.
0: మరి పైకి తినేదా?
1: రేపుటికి వాయిదా వేసేసారు.
0: ఏంటి పెళ్ళ నూతిలో ఉన్నా వాయిదా తీసుకురా?
1: లాయర్ కదా మరి.
0: సర్లే అది ఆయనకి అలవాటేమో గానీ ఏట నూకాలో ఇవాళ ఎవరైనా పోవటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
1: నేనున్నానయ్యా, నన్ను కాల్సి
0: అయ్యా. అంత కోపం దేనికి? 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావును చేయించేస్తే మరి మనం బతికేదట.
1: అది ఎవరు నిలిపమంటావు? సెసే.

0: జన్మ పాడు జన్మని తెల్లారులు ఎత్తే చాలు ఎవరు పోతారా అని ఎదురు చూడమే.
1: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
0: అలాగ అనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా, పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
1: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఏటైపోద్ది. పోయినోడి తెత్తారనే మనం ఇక్కడ ఉండేది, ఆయన తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా. అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
0: ఒకళ్ళు పోతేనే గాని బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా? అంతో ఇంతో మా అయ్యి ఇచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిస్తారట, బ్యాంకోళ్ళు అప్పులు ఇస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు, హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
1: అబ్బో, ఏంటి వ్యవసాయం చేసి బతికేద్దామనే? వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి తెలిసి వ్యవసాయం చేస్తానంటావేటే ఎర్రిమోగమా. రైతు పండించే పంటకి దిగుబడి లేకపోవచ్చునేమో గాని మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరి ఇక రోడ్డు మీద తిరిగే లారీలు కార్లు రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మనం ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం? బొద్దునేకపోతే సరి, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తా ఉంటుంది అంతే.
0: అంతేనా? అంతేనా? అయితే జీవితాంతా ఇదే పని?
1: గుండె దైన్యం ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు? ఈ పని అంటే చివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేను అంటాను, ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడోటి కట్టాలని. ఆ గుడేదో నేను కడతాగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెడతా.
0: నన్ను అడిగితే అడిగావు కానీ ఇంకెవరిని అడక్క. గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావని సీటింగ్ కేసెట్టి బొక్కలేసి గల
1: సిసి ఏ పని చేద్దామన్నా భయమే. అని ఓరు శుభం పలకదా?
0: అదిగో ఎవరో కారు మీద వచ్చినారు, నిన్నే పిలుస్తున్నారు. ఏదో పెద్ద బేరం లాగా ఉన్నది, వెళ్ళి చూడు.
1: నువ్వెళ్ళు, నాన్ను చూసుకుంటానులే.
0: ఏడు చూసుకుంటా? కదా ఏడు చూసుకుంటావు, వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీజీ కట్టాల, మరిసిపోనవా?
1: వస్తే నోకాలు, మన పనికి చదువు ఎందుకే, పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
0: ఏమయ్యోయ్, నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా. నా కొడుకుని 10వ తరగతి వరకైనా నన్ను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ గడగడ ఆడించేయాల, అప్పుడు నీకు దడదడదడదడదడదడలాడిపోయి.
1: నా గాని తిక్కరేగినదంటే ఆయన ఇప్పుడే చదువు మానిపించేస్తాను.
0: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఆ పని చేసినావు అంటే నన్ను రైల్ కింద బుర్రెట్టేస్తాను.
1: ఎట్టు ఎట్టు బేగెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీగా ఉంది నీకోసం.
0: ఏమి, మా బుర్రకి ప్యాసింజర్ రైలే కాని ఎక్స్ప్రెస్ పనికిరావేటి?
1: నీకు అదే ఎక్కువ.
0: సర్లే, అలాగే ఎడతాను గాని ఉన్న ఒక్క గుంట నీ చదివించకపోతే ఎందుకయ్యో నీ బతుకు.
1: బస్ నీకేం పట్టిందే, ఇవాళ ఇలా తినేస్తున్నావు దయ్యం నాగా.
0: అంతేనయ్యా, అంతే. తాగిన మందు ఒళ్ళంతా తినేసినా కనబడదు కాని పెళ్ళాం తినేస్తే మాత్రం తెగ కనిపించేస్తుంది. చివరికి నువ్వు తాగి తాగి ఆసుపత్రి పాలైపోతే చూసేది పెళ్ళమేనయ్యా. ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
1: అయితే ఇప్పుడేటే, అయితే నాను ఇప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్తావా వెళ్ళవా?
0: ఇదిగో ఇదిగో ఇదిగో, నన్ను ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను. ఒరే ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు, నా నేను రాని అప్ప నోకాల్ని నువ్వు అర్జెంటుగా వచ్చి మీ బావను బొక్కలో నేసియాల. ఏటి, ట్రైనింగ్కి వెళ్ళినావా? ఓరే, నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఇతగాని ఎప్పుడు లోపలేస్తావు? ఓరే అమ్మ, అంతవరకు నన్ను బతకనిచ్చి లేడ్రా. ఇదిగో ఆ పాప, ఆపేట. నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
1: నీ తమ్ముడు కాకపోతే ఓం గార్డుని పిలుచుకో. నాకేటి భయం, ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవరికాడికి పో. అవతల కార్లో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఏడతావా లేదా?
2: ఎవరయ్యా ఎవరిక్కడ?
1: రండి బాబు రండి రండి. నాను నాని ఇక్కడ కాటు కాపర్నండి. నన్ను సారయ్య అంటారు బాబా.
2: నన్ను ఆనందరావు అంటారు.
1: అదేంటి సార్, మీరు పెద్దోళ్ళు నాకు పేరు చెప్తున్నారు?
2: లేకపోతే నాకు పేరు లేదనుకుంటావు కదా.
1: ఏటి బాబు, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎక్కడ పోయినారు బాబు? ఇంట్లోనా ఆసుపత్రిలోనా జబ్బు చేసిపోయినారా? ఐస్పెట్లో పెట్టారా బాబు? ఎన్ని రోజులు ఉంచారు?
2: ఏమిటి ఇన్ని వివరాలు అవసరమా?
1: అవసరమే బాబు, దాన్ని బట్టే మరి ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలను.
2: సరే, ఓ వ్యక్తి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరమో అన్ని సిద్ధం చెయ్యి.
1: అలాగే బాబు. బాబు అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
2: 5,000? 6,000 తీసుకో.
1: ఇతగాడెవరు మా అనుభవంలో ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100 కలుతావా 10 కలుతావా అని. అయ్యో అయ్యో, ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటాను?
0: ఇవాళ నీ పంట పండిందిలే, ఇదిగో ఈ కర్రలకి ఇదిగో 500.
1: ఏటే ఇది?
0: నీకు ఇది సాలే, చేసుకో చేసుకో, పండగ చేసుకో. ఇదిగో అలా చూడక, కర్రలయ్యి నేను పేరుస్తాలే.
1: బాబు మా ఆడ మనిషి నోకాలు బాబు, కాస్త స్పీడ్ ఎక్కువ.
0: దండాలయ్యా.
2: ఏమిటి, ఇద్దరు కలిసి కాలుస్తారా?
1: నాకెప్పుడైనా ఉంటో బాగోకపోతే
0: ఉత్తిదే బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
1: ఎంతకీ పోయింది ఎవరు బాబు?
2: నా స్నేహితుడు. కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా కలుపు.
1: వస్తే నోకాలో ఆ గంధం చెక్కలు అట్టరావే.
0: అలాగే అలాగే. పోయిన బాబు ఎవరో గొప్పోళ్ళగున్నాడు. ఇదిగి ఇదిగో అట్టుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను.
2: సరయ్యా, చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
1: అయ్యా అవి పోయినోళ్ళ తాలూకా అత్తికలు బాబు. ఆనక ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మూటలు కట్టుకుపోతారు.
2: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
1: లేకపోతే ఏటి బాబు, పోయినోడు మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోయి ఏ పూజ గదిలోనో ఎట్టుకుని అటునుంచి అటే నదికి తీసుకెళ్ళిపోవచ్చును కదా. అబ్బే అవి ఇక్కడ కట్టిపోతారు, అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబు. పుణ్యాత్ములు పట్టుకుపోనారు. లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నాకు ఒకటే నవ్వొస్తుంది బాబు. బాబు నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవవు. ఏదో నాకు తోసిన చెప్పాను బాబు. బాబా తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబా.
2: పర్వాలేదు కానీ నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
1: నేను నమ్మను బాబా.
0: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే మూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. మూర్తాలే అంత మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడకూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులు అవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి పోయిన వాళ్ళతో పాటు కాల్సెత్తే గానీ ఈ సావులు ఆగవు బాబు, ఆగవు.
1: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
2: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
1: మా వాళ్ళే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేని అనుకుంటుంది మా నోకాలు.
2: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దా సారయ్యా? దాన్నే ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్ని శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
1: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్యా మీ అమ్మ పోయిన గడియ మంచిది కాదురా, ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వు వచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు, ఇక అందులో మంచేటి సెడ్డేటి. నేను ఆ గదిలోనే పడుకునేవాడిని. అమ్మ అంటే ఓ నమ్మకం బాబు, అమ్ముంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది.

0: చేద్దామని అంపింది. దీనికి అన్నీ తెలుసు బాబు, నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు, నాకేటి తెలుసు బాబు, తినడం తెలుసు, అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
1: ఏమిటది?
0: దీనికంటే నాను కాస్త ముందే పోవాలని.
1: మరి పెళ్ళా మీద అంత ప్రేమ ఉన్నవాడివి అన్ని మాటలు అంటావెందుకు? ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం, మీద కొరకడం, కొట్టడం.
0: మరి మనకు పెళ్ళామే లోకు కదా బాబో, ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తారు కానీ ఏటి అందు. నానంటే పేనం బాబు దానికే.
1: సరయ్యా, నీకు ఇక్కడ భయం అనిపించదా?
0: భయమా? నాకెందుకు బాబు, శివయ్య ఇక్కడ ఉండగా భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నాడు బతుకుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్మశానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? లేకపోతే శవాన్ని ఎలా కలుస్తారు బాబు?
2: ఎలాంటి కబుర్లే నైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాలి కాసి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం నేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలోటి గుడి ఉన్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బాధపడేలాగా చెప్పండి బాబు.
0: దేంతో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా, నేను బతుకుండగా ఓ పాలి కాశీకి తీసుకెళ్ళరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలని ఉంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా బాబు? అసలే మా బతుకులు అంతంత మాత్రం.
2: మనకి ఇదే కాశీ గాని. నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండి నుంచి వచ్చేస్తాడు. ఇదిగో రాత్రికి
0: ఏటే
2: బొమ్మిడాలు పులుసు వండుతాను. ఎక్కువ తాగు నాక, నోటికి రుచి తెలీదు.
0: సాడేలే గాని అలాగే ఉండదు గాని. ఒకసారి నోకాలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో, అప్పుడు ఉంటది నీ పని.
2: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు? నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తానన్నా ఏంటి? పిల్లోడు చదువు కోసమే కదా దాస్తున్నాను.
0: అది గది, దీనికి ఎవడో చెప్పాడు బాబు కోపంలోనే అందంగా ఉంటుందని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందు?
2: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కణిచి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబు మీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేస్తాను.
0: ఇచ్చేస్తావు ఎడాకులు? ఏంటి మరి అలా ఆయనకి ఫీజు ఆడి చెప్తావు?
2: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా. నీకెందుకు? ఓ పాలు కాశీలు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళ కానీ కబుర్లు చెప్తాడు, కబుర్లు కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
0: ఒకసారి నౌకలో కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట. ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్ళి నిన్ను ఒగ్గేస్తాను, అప్పుడు నాకు నీ నసుడు తగ్గుద్ది.
2: ఆ పంజాయి పేడ ఎరగడైపోద్ది, నాకు ఇది అప్పలైనా తప్పుతే. అక్కడ మాత్రం శవాలు ఉండవా, పాను ఉండదా? కాశీలో ఒగ్గేస్తాడంట, కాశీలో ఒగ్గేస్తాడు, కాశీలో.
0: అది సంగతే, మా ఆడదే 10వ తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరం.
1: సరయ్యా, కాశీకి పెడతావా?
0: ఏటి బాబు ఏటంటున్నారు?
1: అదే, నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
0: నా వల్లే అట్టగోతుంది బాబు. అదే
1: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళి రండి. ఇదిగో ఈ 10,000 సరిపోతాయా?
0: బాబు ఏటి బాబు, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబు, నాకంతా అయోమయంగా ఉంది, ఎంతెంతగా ఉంది.
1: ఇందులో వెంతే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు, డబ్బు ఉండి కూడా చాలామంది వెళ్ళలేరు, నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది, అదైనా దక్కని. తీసుకో, తీసుకోవయ్యా పర్వాలేదు, నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానం ఇస్తే నువ్వు ధనవంతుడివి, ఇంకా ఏదో కావాలని కోరుకుంటే నువ్వు భేదవాడివే. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండనివయ్యా సారయ్యా, అదే శివతత్వం, అందులో శివదర్శనం అంటే మాటలా.
0: ఏటా బాబా?
1: ఏం లేదు కానీ ఇదిగో ఈ డబ్బు తీసుకో.
0: వద్దు బాబా, వద్దు బాబా.

0: తీసుకోవయ్యా, ఇలాంటి నోట్లు నా దగ్గర చాలా పడున్నాయిలే, తీసుకో.
1: వద్దు బాబా.
0: తీసుకో, పర్లేదు తీసుకో.
1: సరే గాని బాబా, నువ్వు ఎవరువో గాని ఏడగాని ఏళ్ళలో ఇక్కడికి వచ్చిన మా శివయ్యవు బాబు. రోగం వచ్చిపోతున్నామన్నా శంభు ముంతైనా తాకట్టు పెట్టందే, రూపాయి కూడా అప్పు పుట్టని ఈ రోజుల్లో. తిరిగి ఆ రూపాయి తెచ్చకపోతే అమ్మ నా బూతులు తిట్టే ఈ రోజుల్లో. నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కాసులు ఇస్తున్నావంటే అద్గో, ఆ శివయ్య నిన్ను మా కోసం అంపినట్టుంది బాబు. బాబు, నీ కాళ్ళకి దండం పెడతాను బాబు.
0: సరయ్యా సరయ్యా, ఏమిటయ్యా కాళ్ళ మీద పడుతున్నావు? అంత వద్దు గాని నువ్వు నాకు వాటి ఇవ్వాలయ్యా.
1: చెప్పండి బాబు, నానేటి చేయాలో చెప్పేయండి.
0: ఏమీ లేదు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదని ఎవరిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే సరిగ్గా ఇదే శ్మశానంలో 25 ఏళ్ల క్రితం డబ్బు లేని కారణంగా నా తల్లి అస్థికలు తీసుకోవడానికి నేను రాలేకపోయాను.
1: క్షమించండి బాబు, మాదో దిక్కుమాలిన బతుకు. మనం ఎంత అడిగినా కానీ రాల్చిన వాళ్ళు మధ్యలో శవం పూర్తిగా కాలలేదంటే మాత్రం డబ్బిస్తారు బాబు. మీరు పోతేనే కదా బాబు మాం బతికేది. అదిగో అటు చూడండి బాబు, అది డాక్టర్ బాబు సమాధి. ఆ బాబు బతికినంతకాలం వచ్చిన జనానికి అవసరం ఉన్నా నేకపోయినా గుండెలు కోసేసి ఆపరేషన్ చేసేసి పీడించి మరీ లచ్చలు లచ్చలు గడించాడు. చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆత్తుల కోసం కొట్టుకుని కోర్టుల దాకా పోయారు. కానీ బాబు, చివరికి అతగాడి శవాన్ని మోయడానికి కూడా నలుగురంటే నలుగురు మిగలలేదు. ఇంత పిండం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇతగాడిని అటు పిల్లలు తిట్టుకున్నారు, అవసరం లేకపోయినా గుండెలు కోసేయడం వల్ల కూలోళ్ళు తిట్టుకున్నారు. మరి వాళ్ళు కూలి పనికి వెళ్ళారు కదా బాబా. ఇతగాడేమో సమాధిలో పడున్నాడు. ఇంతమంది పెద్దలు చేసే మోసం ముందు బాబో నా మోసం ఏ పాటది అనుకున్నాను బాబు ఎన్నాళ్ళు. కానీ బాబో, పోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, ఈ రోజు నుంచి పైసల కోసం ఎవరిని ఇసిగించను బాబు. నన్ను నమ్మండి బాబు.
0: నమ్ముతాను సారయ్యా, నువ్వు త్రోవ భాష్యకారుడివి, నమ్మకుండా ఎందుకుంటాను?
1: ఏటేటే, ఏటి బాబయ్య, ఏటంతన్నారా?
0: భగవంతుడి దగ్గరికి మార్గం చూపేవాడిని త్రోవ భాష్యకారుడు అని అంటారు సారయ్య.
1: నాకు అది ఏటి తెలదు బాబు. నేను నా పనిని ప్రేమిస్తాను బాబు. మీరేం అనుకోకపోతే శవాన్ని తెచ్చే లోపలు నేను కాసింత మంది వేసుకుని వచ్చేస్తాను బాబు.
0: తాగి చేస్తే తప్పు కదా సారయ్య?
1: ఏటి బాబు తప్పు? ఏటి, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నారా? తాకుండా చేయడానికి పెద్ద పెద్ద లారీలు, బస్సులు, కార్లు నడిపే వాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి తాగి నడిపి జనాల మీద పోనిస్తంటే మరి వాళ్ళని కాల్చేవోని నాను తాక్కుంటే ఎట్లా బాబు?
0: అందుకని నువ్వు తాగుతావా? నలుగురు ఏమనుకుంటారయ్యా?
1: ఎవరు బాబా నలుగురు? మనం బాగున్నప్పుడు మన కూడా ఉండే ఆ నలుగురు, మనం పాడైపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు వీళ్ళేనా బాబు? మీరనే ఆ నలుగురు. ఆ నలుగురు కోసం నేను ఎప్పుడూ ఆలోచించను బాబు. ఆ నలుగురిని మర్చిపోయే వరకు తాగెత్తాను బాబు. బాబు, నా గొడవ ఎప్పుడు ఉండేదే కానీ నాన్న ఇప్పుడు కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు పట్టించుకొని వస్తాను బాబు. బాబు, ఎండగా ఉంది, ఇక్కడ మీరే ఉంటారు కానీ పోయి మీ కారులో సల్లంగా కూర్చోండి బాబు.
0: నాకు ఇక్కడ బాగానే ఉందయ్యా, నువ్వు వచ్చే వరకు నీ ఆస్థానానికి కాపలా ఉంటాను. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు.
1: ముందు అలాగే ఉంటుంది బాబు, కాసేపు అయితే బోరు కొడుతుంది. ఇందాక కారులో గంటసాలూరి పాటలు ఎన్నడ్డాయి కదా, అయ్యింటూ కూర్చోండి బాబు. కూకోండి బాబు, ఇప్పుడు తెలిపొచ్చేస్తాను.
0: సరే గాని ఈ డబ్బు ఎక్కడ దాస్తావు?
1: ఇదిగో బాబు, నా బ్యాంకు ఇక్కడే ఉన్నది బాబు. నన్ను బ్యాంకులు నమ్మను బాబు. మా అయ్య కట్టబడి దాచిన బేడా పరక డబ్బులు బ్యాంకులో వేశాను వడ్డీ వస్తుందని. ఆ బ్యాంకును ఎత్తేసినారు, పోలీసులు కేసులు కట్టినారు, కానీ దమ్మిడి చేతికి రానేది. మరి అప్పటి నుంచి ఇదిగో ఈ డబ్బాయే. పోయినవాడికి డబ్బులతో పని లేదు, బతుకున్నాడు శ్మశానానికి మాత్రం రాడు. కాబట్టి నా బ్యాంకు డోకానేది బాబు.
0: సారయ్యా, నువ్వు ఏం చదువుకున్నావు?
1: నోకాన్ని బాబా.
0: అబ్బో, పెద్ద చదువే
1: బాబో. మరి నేను బేగెళ్ళి కట్టెలు పట్టించుకుని వచ్చేస్తాను, తవరు కూకోండి.
0: సరే వెళ్ళిరా.
1: సన్నాసే.
2: ఏంటి బాబా?
1: 8 గుళ్ళు కట్టెలు బేగి రిచ్చాలు వేసుకుని ఆడ పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకొని బేగి వెళ్ళిపోచేస్తాను. నువ్వు బేగెళ్ళాలి మరి, అర్జెంటు. ఒరే బాబు, ఓ కాయ కిరసనాయి కూడా ఒట్టుకెళ్ళు, సాయంత్రం అయిపోతుంది, బేగెళ్ళరా, బేగెళ్ళ.
2: మరి కిందటి సార్ బాకీయో?
1: ఓరి ఇగోరా డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను. బేగి తీసుకెళ్ళి పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకొని పారు వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు బేగెళ్ళు.
2: అలాగే అలాగే.

0: ఏది అని ఎంత తాగేసినాను. తాగింది ఎక్కువ తక్కువ తెలియటం లేదు. ఎందుకంటే ఇవాళ మనం చాలా ఖుషీగా ఉన్నాం. ముందా బాబుకు థ్యాంక్స్ చెప్పాలా?
1: ఏది అవునేది అవు పెంచడం లేదు.
0: సమయానికి రాలేకపోయినందుకు శవాన్ని కాల్చలేనందుకు సారీ కూడా చెప్పేసేయాలి ఆ బాబుకి. బాబు శవయ బాబా బాబా బాబా
1: ఏది బాబు ఎక్కడ అవు పెంచడం లేదా?
0: కారులో కూకొని ఉంటారు. బాబు బాబా కారులో కూడా నేరు. కారు గీసి ఎక్కడికి పోనాడు?
1: ఎవరు ఎక్కడ శవాన్ని తెచ్చిన జాడ కూడా లేదు.
0: దండలు లేవు, చల్లిని పూలు లేవు, పైసలు లేవు.
1: మరి కాలుతున్న శవం ఎవరిది? మా నౌకాలు కూడా ఎక్కడ లేదు. ఎవరిద శవం మరి?
2: ఆనంద్ బాబే, ఆనంద్ బాబే కాలిపోతున్నాడు. అయ్యో అయ్యో చెప్పులు ఇక్కడే ఉన్నాయి, తుండుగుడ్డు కూడా ఇక్కడే పడి ఉండేది. బాబు బాబు ఏటి బాబు, ఏటి ఘోరం ఏటి బాబు, ఎవరు చేశారు ఈ పని బాబు?
3: లేనా కొడక, ఏడ్చిన చాలు కానీ నీగా. ఏట్రా ఆ చూపేటి? ఏట్రా అలా చూస్తున్నా? ఎటు పోలీసు ఎప్పుడు చూడండి ఏటి? లేకపోతే యూనిఫార్మ్ చూడగానే నోరు పడిపోయినదా? మాట్లాడివేట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
1: నాకేం తెలియదు బాబు.
3: సుశానంలో జరిగింది నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా? కారులో వచ్చిన బాబు ఏమయ్యాడు? నిజం చెప్పరా కొడక.
1: బాబు బాబు ఘోరం జరిగిపోనాడు బాబు.
3: అదే అడుగుతున్నాను రా, ఘోరం ఎలా జరిగిందని.
1: నాకేం తెలియదు బాబు.
3: నోర్మి నోర్మి తాగుబోతే ఏదో అక్కడ మూతి పెద్ద తన్నీ కళ్ళం. ఏట్రా అటు నన్ను కంటికి నన్ను ఏమైనా సినిమా పోలీసులో గోపిస్తున్నాను ఏట్రా?
1: బాబు నాన్న చెప్పింది నిజం బాబు. అమ్మ తోడు బాబు.
3: వెళ్ళరా మేమని.
1: అమ్మ సచ్చి చాలా కాలం అయిపోయింది బాబు.
3: మరి అమ్మ తోడు అంటే పెట్టరా?
1: చనిపోయినా అమ్మ అమ్మే కదండే.
3: అవునరా, అసలు బాబుని ఎందుకు కాల్చేసినవరా?
1: నాను కాల్చిపోయేటు బాబు, నాకేం తెలదండి. ఏంట్రే
3: నీ పిల్ల మీదరే?
1: అది ఇంటికి వెళ్ళిపోనాది బాబు.
3: మరి నువ్వెక్కడికి వెళ్ళినవరా?
1: నేను బ్యాందీ కొట్టుకెళ్ళినాను బాబు. తిరిగి వచ్చేసరికి ఈ ఘోరం సరిపోనాది బాబు.
3: అంటే అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బ్యాందీ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడ ఎవరుంటారా నీ అమ్మ మూడు?
1: మా అయ్యి చనిపోయి చాలా కాలం అయిపోయినా.
3: ఏంటి నాతో ఎక్సక్కలాడుతున్నావు వెట్రా? చూసినావా నాటి అలగుందో లోపలికి దిగేసి దించి గెలగ తిప్పేసినానంటే గెలగలాడి గుండె చచ్చిపోతున్నా కొడక.
1: ఇప్పుడు మాత్రం బతుకున్నాను ఏటి బాబు.
3: చెప్పు.
1: నాకేంటి తెలదు బాబు. చెప్పు బాబు.
3: చెప్పు
1: నాకేటి తెలదు.
4: ఏటి రాత్రంతా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావా?
3: రాత్రంతా మొగుడు రాకపోతే నువ్వేడు చేస్తున్నావే?
4: మందు ఎక్కువైపోతే రాడు బాబు, నేను తిడతానని భయం. ఆయన తీసుకెళ్ళటానికే నన్ను వచ్చినాను.
3: మరి ఆడు రాకపోతే నువ్వెవరితో ఉన్నావే?
4: బాబు పోలీస్ బాబు. ఏట మాటలు, మీకు నైట్ డ్యూటీలు ఉంటాయి కదా బాబు, మరి మీ ఇంటికాడ ఆడవాళ్ళు?
3: అమ్మా సే నిన్ను నమ్మికే స్టేషన్కి తీసుకెళ్ళి తోలు ఒలిపించేస్తాను పదా.
4: స్టేషన్కి తీసుకెళ్తాం. ఎట్టి వేసినంటే నాకు ఎట్టనా భయం అనుకున్నావా? ఏటి ఆడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అలా కొట్టేస్తున్నావు ఏటి తప్పుడుకి.

0: చేసి రాసేసి లోపల వేసేద్దాం అనుకున్నావా? ఏసి బాబు ఏసి, ఇదిగో మావేటి భయపడం, నీతిని నమ్ముకున్నోళ్ళు అండి.
1: అంటే ఏటే వదిలేస్తే నువ్వు రోజంతా తెలుగే మాట్లాడేస్తుంటావా? చెప్పు చెప్పు రా కొడుక, చెప్పు చెప్పు.
2: బాబు మీరు కొట్టి చంపేసిన నాకు చెప్పేది నిజం బాబా. నన్ను వచ్చేసరికి ఆ బాబు మాటల్లో కాలిపోతున్నాడు బాబా. అసలు ఏం జరుగుతుందో నాకేటి బోధ పండేది బాబు. మేము ఎంత చెబితే అంత బేరమాడకుండా డబ్బు ఇచ్చినా బాబు కళ్ళు ఎదురుగుండా మంటల్లో పడి మస్ అయిపోతుంటే పిచ్చెక్కిపోయింది బాబా. నా కాలు చేతులు ఆడలేదు, మరి గట్టిగా అరిసినాను, గోలు పెట్టాను, ఎవరూ రాలేదు. ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించినాను బాబు, కానీ బాబు అప్పటికే ఆ బాబు కాలిపోన్నాడు బాబా.
1: ఇప్పుడు చెప్పగా నీ ఉపన్యాసాలు, నీ మొగుడు బతుకున్నోడు కాల్చినాడా, సంపేసి కాల్చినాడా, లేక ఎవరితోనైనా చేతులు కలిపినాడా? నా ఎంక్వైరీలో తేరాలి ఇప్పుడు.
0: ఏంటి మామా, ఏంటి నువ్వు ఏడు చెప్తున్నావు? నీకు తెలుస్తుందా? నువ్వు సరిగ్గా చూసినావా? అయ్యో ఎంత పని అయిపోనది, మల్లె పువ్వులంటి మనిషి మాడి మసైపోనాడు. ఎంత చక్కగా మాట్లాడినాడు, ఇప్పుడు ఏడు చేయడు, ఇప్పుడు ఏడు చేయడు. దేవుడా ఏవయ్యా, అసలు నువ్వు శ్మశాన వదిలి ఎందుకు వెళ్ళినావయ్యా? ఆ మాయదారు మందుకేనా? ఏడు జరిగిందో, సాగుబోతు మాటకి ఇల్లు ఉంటదయ్యా. నీతో ఆగుడు మండిపోను మండిపోను.
2: జీతంలో మరి నేను ఎప్పుడు తాగినా?
1: నోరు రా, పోయినోడు కోసం మీరు ఏడుస్తున్నారు. ఆడు ఎలా పోయాడా, నేను ఏడుస్తున్నాను. చెయ్యాల్సిందంతా చేసి డబ్బు కోసం ఎవరితోనూ చేతులు కలిపేసి ఇప్పుడు దెయ్యం దేవుడు నాటకాలు ఆడతారా? రేయ్ నువ్వు ఇలాగ చెప్పవరా, నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళి గొడ్డలుడదీసి పైనుంచి వేలాడదీసి కుమ్మేస్తాను ఆ కొడక. నిజం దానంతా అదే బయటకు వస్తుంది. డబ్బుల కోసం మనిషిని
0: చంపేస్తారు. మా కాడికి చాలా శవాలు వస్తాయి, శవాన్ని చూడగానే పోల్చేస్తాం బాబు. ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు, కాసులు కోసం కక్కుర్తి పడి తేడాగా ఉన్న ఏ శవాన్ని ఇప్పటిదాకా కాల్చలేదు. మేమే మీ టేసులకు బోలుడి కేసులు అప్పగించినాం. మీ పాత సిఐని ఎస్ఐని అడిగితే చెప్తారు బాబు మా గురించి. అవతలోళ్ళు మమ్మల్ని చంపుతారని బెదిరించినా మేమేనాడు బెదరలేదు, నీతి తప్పలేదు.
1: ఏటల పెట్టిరిగిపోతున్నావు. హేజ్ ఇప్పుడు నన్ను కానీ స్టేషన్కి పరిగెత్తికెళ్ళి నీ కాంటాక్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చమంట. ఏటే నాకు కానీ తిక్కరేగిందంటే ఆడదాను అని కూడా చూడడం జాగ్రత్త. ఏటే నీ ఉపన్యాసాలు వినడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఇదిగో అసలు పోయినోడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మీకు ఏడు చెప్పాడు చెప్పండి, అంతా ఇప్పుడు తేలిపోవాలా?
2: చెప్పమంటారా బాబా, అతగాడి స్నేహితులు ఎవరో చనిపోయినారు, శవాన్ని తీసుకొస్తారని చెప్పినారు బాబు. అంతే బాబు.
1: వద్దు వద్దు వద్దు, కదలొద్దు, నిజం చెప్పు. చచ్చినోడిని కాల్చకుండా బతుకున్నోడిని ఎందుకు కాల్చేసినావరా దొంగగాడిది కొడక?
2: బాబు బతుకున్నోడిని కాల్చడానికి నాకేమన్నా పిచ్చా బాబు? బతుకున్నోడిని ఎవరైనా కాలుస్తారా బాబా?
1: మరి బతుకున్నోడు ఎవడైనా కర్రలు ఆడి మీద ఆడే పేరు చూసుకొని ఆడికి ఆడే చిత్తి పెట్టేసుకుంటాడేట్రా, ఆడికి ఏమన్నా పిచ్చేట్రా? అంతగా పోవాలనుకున్నాడు ఎవడైనా నూతిలో పడతాడు, రైలు కింద బుర్రెడతాడు, లేదా ఇంట్లోనే ఉరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని శ్మశానానికి వచ్చి కాల్చుకుని పోతాడరా? నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు ఎన్నదో
2: నాకు.
1: నువ్వు నేను ఒకటనరా?
2: కాదు బాబు, ఎప్పటికీ కాదు. మీరు బతుకున్నోడి శవాన్ని చేస్తారు, నేను ఆ శవాన్ని బూడిద చేస్తాను బాబు. మీరు నేను ఒకటి ఎనాగవుతాం బాబు, పోయినాకు మాత్రం అందరూ ఒకటవుతాం. అంతే బాబు.
1: నూర్మి నూరెంతో పొడి చేస్తాను నా కొడక. రై కూలీ కేసు మీద లోపలేసి కుళ్ళ పొడి చేస్తే అప్రూవల్గా మారిపోయి నువ్వే చెప్తారు వాళ్ళ పేర్లన్నీ. చెప్పరు చెప్పలే కొడక, దీని వెనక అతను ఎవరున్నారు?
0: బాబు, ఆ బాబు సేయితుడు ఎవరో చచ్చిపోనాడని చెప్పి గంధపు సెక్కలు కారులో ఎట్టి అట్టుకొచ్చినాడు బాబు.
1: ఎవడ్రా స్నేహితుడు ఎవడ్రా? మీరు కథలు చెప్పకండి రే, వచ్చిందాడే చచ్చిందాడే, రెండు రోజులైంది ఆడు ఇల్లు ఇడిచిపోయి. ఆడి కొడుకు కోళ్ళు మ్యాన్ మిస్సింగ్ కింద స్టేషన్కి వచ్చినారు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుమానం ఉన్న చోట్లలో అతకమని చెప్పాం. ఎవరో చెప్పారు ఆడి కారు ఇక్కడే ఉందని, అది తెలిసి వచ్చాం. ఇంకా సేపట్లో కుక్కలు వచ్చేస్తాయి, మీరు చెప్పకపోతే అవే చెప్తే ఏం జరిగిందో.
0: మీకంటే అయ్యే నయ్యం బాబు.
1: అలాగే అలాగే ఇది మీద కూని కేసు కట్టి లోపలేసేస్తే అప్పుడు ఉంటుంది నీ బతుకు. అదిగోరా పోయినోడు కొడుకు కోళ్ళు వచ్చేసినారు, వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఈ పోలీసోడు కర్ర రుచేటో దేశంలో చూద్దు కనరా
2: బాబా. నాను కర్మనే నమ్ముతాను బాబు, నా కర్మ నీ కర్రలో ఉందంటే అది నా కర్మ అనుకుంటాను బాబు.
1: కర్మ నీది కాదురా నాది, ఇక్కడికి వచ్చి నీ పెళ్ళం మాట్లాడుతున్నాను కదా, అది అదిరా కర్మల్లో కల పెద్ద కర్మ. ఇక్కడి పని అయిపోగానే బందోబస్తుకి వెళ్ళాలా, పెద్దోళ్ళు కాపలకాయలకు చచ్చిపోతున్నావు రా
2: బాబా. ఓ ఎడు బాబు, ఎవరు ఉండిపోతాం బాబు? అందరం పోతాం. కానీ బాబు ఈ లోకంలో మిగిలింది రెండే రెండు, మంచి చెడు. ఎవరైనా పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి, కానీ దొంగను అక్కడికి పోనాడు, భూమికి భారం తగ్గిందని అనుకోకూడదు బాబు.
0: అది గుర్తెట్టుకుని డ్యూటీ చేయి బాబు, పోయినా పుత్తకంలో ఉండిపోతావు. మా పిల్లోడు చదువుకుంటాడు నీ జీవిత చరిత్ర.
1: అంటే ఏంటే ఇప్పుడు నేను పోతే కానీ ఊరుకున్నాడు లేవు, ఎలా ఎగుతున్నావు రే దీంతో? నన్ను కూడా మంటలో పెట్టి కాల్చియే, ఓ పని అయిపోద్ది. మా వాళ్ళకి నన్ను మోసుకొచ్చి బాధ తప్పిపోద్ది. ఏ ఇంకో బుర్రలాడుతున్నారు రా, ఉండండి మీ పని చెప్తాను. అరుగు వచ్చాడు అమ్మా, రండమ్మా రండి, అన్నీ చూసుకున్నమ్మా, మీ కార్డులు గోల్డు చెక్ బుక్లు సీ బుక్కు.
3: ఇది ఏటీఎం, ఓకే యా సీ బుక్, సరిపోయి.
1: బాబు ఇక్కడ నుంచి ఉత్తరం చూడండి, ఇది మీ నాన్నగారి చేతిరాత కాదు, ఒకసారి చూసి చెప్పండి బాబు.
3: అతందే
1: మరి సంతకం బాబు,
3: ఇది కూడా అయిందే.
1: అమ్మ తమరు కూడా చూడండి అమ్మ, సరిపోయిందో లేదో.
4: సరిపోయింది. ఆగ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయావు గానీ శ్మశానాన్ని మాత్రం చూపించావులే.
0: అది కూడా సమాధే కదమ్మా.
4: యు బ్రూట్, నీకేం తెలుసే, అది ప్రపంచంలోని వింతల్లో ఒకటి.
0: ఇక్కడ ఇక్కడ అంతకంటే పెద్దంతే జరిగిందమ్మా.
4: వాట్ నాన్సెన్స్ ఈస్ టాకింగ్.
2: అది అంతేనమ్మా, అది అలాగే మాట్లాడుతుంది, మనం దాని నోట్లో నోరెట్టలేమమ్మా.
1: రై ఎవరు అనుకున్నాయి అమ్మాయి, ఎమ్మెల్యే జోగులింగం గారు అమ్మాయి, రాబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి మంత్రి పదవి గ్యారంటీ, తెలిసిందా?
0: తెలుసు బాబు. ఆ బాబు నాకెందుకు తెలదు బాబు, మా గుడిసెల కాడికి చాలా సార్లు వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి తెగ ఊగిపోయి వాడు. మా వాళ్ళు ఈనాటికి తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటున్నారు, కానీ ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తూ ఈ చుట్టుపక్కల ఎన్నో భూములు కబ్జా చేసేసాడు. మరి ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో చివరికి ఇక్కడికే రావాలని.
4: రవి ఇది ఇది వినడానికైనా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు?
1: మీరు 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా.
4: ఏంటిది?
1: సీనియర్ ఎఫెన్స్ ఎంక్వైరీ చేస్తే రేపు ఏం వచ్చినా తిరుగుండదు, ముందు వీళ్ళు దగ్గర స్టేట్మెంట్ తీసేసుకుందాం.
0: ఇప్పటిదాకా కర్రతో తీసుకున్న స్టేట్మెంట్ చాలా దట్టు బాబు.
4: ఇలాంటి వాళ్ళు ఉండేది మా ఊరు చివర, తెలుసా నీకు?
0: నిజమేనమ్మా, మేము ఊరు చివర ఉన్నా చివరికి మీరు కూడా మా కాడికి రావాల్సిందే.
4: ఇదిగో ముందు దాని నోరు మూయిస్తారా లేదా?
1: అది చాలా కష్టం, ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడే నాకు సినిమా చూపించింది, ఇంకా మాట్లాడిస్తే ఇంకో సినిమా చూపించేస్తుంది. ఒకే రోజున 2 సినిమాలు చూసే ఓపిక నాకు లేదమ్మా.
4: పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడతారేంటండి?
1: తప్పదమ్మా, ఇంతకు ముందులా లేవు మా బతుకులు. పోలీసు వాళ్ళు చిన్న తప్పు జరిగితే చాలు పబ్లిక్ గోల గోల చేసేస్తున్నారు, పేపర్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు, మీడియా వాళ్ళు చూపించిందే తెగ చూపించేస్తున్నారు. మీ నాన్నగారు ఈ ఫైల్ అలాగని మూసేయమన్నారు, మీరు కాస్త సహకరిస్తే మిగతావన్నీ స్టేషన్లో మా రైటర్ చూసేసుకుంటాడు, అవసరమైతే మంచి కదలుతాడు. అందుకే కదమ్మా ప్రతి స్టేషన్కి రైటర్ని ఇస్తారు. మరి కథలు రాసేవాళ్ళని రైటరేనే కదమ్మా అంటారు. హలో అయ్యా సిఐ గారా, నమస్తే అండి. సార్ వచ్చారు సార్, అన్నీ సరిపోయాయి సార్. సార్ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు సార్. సార్ అదేనండి, బయటకు వచ్చి మాట్లాడతాను సార్. సార్ వచ్చేస్తాను సార్, బయటకు వచ్చేస్తున్నాను సార్.
5: అంతా నీ వల్లే జరిగింది.
4: ఏంటి నా వల్ల ఏం జరిగింది?
5: కాదా మరి,
4: నేను పొమ్మన్నానా? అసలు మీ నాన్న నేనా పొమ్మనది?
5: పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? అతను ఇక్కడికి రావడానికి కారణం నువ్వు,
4: అయితే
5: పోవడానికి కారణం కూడా నువ్వే.
4: మరి బాగుంది,
5: తన చితిని తానే ఏర్పరచుకుని కాల్చుకుని చనిపోయే తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతన్ని ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. చివరికి మనకి కాటిక మూసుకుపోయే పని కూడా మిగల్చలేదా మహానుభావుడు? ఎందుకంటే నువ్వు నీ పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మనం ఎంత బిజీ అంటే
4: అంటే మీ ఉద్దేశం పనులన్నీ మానుకొని తిరగాలనా?
5: విను, తిన్నావా నాన్న అని అడిగే టైం నాకు కానీ అన్నం పెట్టే టైం నీకు కానీ లేనప్పుడు బహుశా కాటికి తీసుకెళ్లే టైం కూడా మనకు ఉండదని ఇలా చేసి ఉంటాడు. ఆ రోజు నువ్వు నా ఒక్క మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే పోయింది మా నాన్న కాబట్టి. నాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు.
4: రవి,
5: ఏమిటి?
4: ఎందుకు అసలు మీ నాన్న మాటి మాటికి అలా వంటగది వైపు చూస్తారు? ఏ హాల్లో ఉండలేడా? తన గదిలో తను పడుకోలేడా?
5: ఇప్పుడు టైం ఎంత అయింది?
4: 2 అయింది.
5: మరి షుగర్ పేషెంట్ 2 గంటల వరకు ఏమీ తినకుండా ఆకలికి ఎలా ఉండగలరు అనుకున్నావు?
4: మరి బాగుంది,
5: పెద్ద ఆయనకి వేళ కింద తిండి పెట్టాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా?
4: నన్నేం చేయమంటావు? నేను ఇప్పుడే మహిళా మండలి మీటింగ్ కెళ్ళి వచ్చాను, నీకు చెప్పాను కదా.
5: నువ్వు ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, అతనికి వేళకి భోజనం తినేలా ఏర్పాటు చేయమని నీకు లక్షణాలు చెప్పాను.
4: ఏ ఆ మాత్రం ఆగలేరా మీ నాన్న?
5: ఆగలేరు.
4: అయితే వండుకు తినమను.
5: అతనికి మంచినీళ్లు తెచ్చుకోవడమే తెలియదు, అసలు వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది ఈ రోజు అతను ఆకలికి ఆగలేక వంటగది వైపు ఆశగా చూస్తున్నారంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో.
4: అంతగా ఆకలికి ఆగలేకపోతే హోటల్లో తినమని చెప్పు.
5: అది ఆయన ఒంటికి పడదు.
4: ఏ లోకల్లో పెళ్లం పోయిన వాళ్ళంతా బతకడం లేదా? మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు రవి.
5: వాట్?
4: యా, రేపు మీ నాన్న పోతే ఆ వచ్చే ఆవిడకి పెన్షన్ వస్తుంది, మీ నాన్న ఓ ఆడదాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. అందుకు గనక అవసరమైతే నా హెల్ప్ తీసుకోమను.
5: అమ్మకిచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడం అనికి ఇష్టం లేదని నీకు చాలా సార్లు చెప్పాను.
4: అయితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లోనే చేర్పించు. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను నేను.
5: నేను ఇంకా బతికే ఉన్నాను.
4: నేను కూడా బతికే ఉన్నాను, హాయిగా బతకాలని కూడా అనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు మాత్రం చెయ్యాలనుకోవడం లేదు.
5: అయితే ఏం చేద్దాం?
4: చేసేదేముంది, విడిపోదాం. నువ్వెలాగో మీ నాన్నను వదలలేవు, అతను నిన్ను వదలలేడు, కనీసం నువ్వు నన్నైనా వదిలే.
5: ఓకే ఓకే, అలాగే కానీ
6: రవి రవి ఆగరా, ఆగు. ఏంటా ఇది? నా తిండి కోసం మీరిద్దరూ ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఏమవుతుందో ఒక పూట తినకపోతే ఆ రోజు ఏకాదశి అనుకుంటారు. అమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను.
4: ఏదో అనుకున్నాను కానీ మీ నాన్నలో చాలా పెద్ద యాక్టరే ఉన్నాడు.
5: రమ్య,
4: అవును ఈ గొడవ అంతటికి కారణం అతనే అని తెలిసి కూడా చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారా. ఏ ఆ మాత్రం ఆగలేడా ముసలుడు?
5: రమ్య, ఆగలేరు. అతనే కాదు, ఎవరు ఆఖరికి ఆగలేరు.
4: ఆగాలి, పెట్టేదాకా ఆగాలి.
5: ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా?
4: ఆ మనిషినే. మీ నాన్నకి ఆకలైతే అన్నం పెట్టగలను గాని ఆలిని కాదు మంచం ఎక్కడానికి.
5: రమ్య!
4: ఎస్, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఈరోజు ఆకలికి ఆగలేని మహానుభావుడు రేపు పెళ్ళం లేడని రమ్మంటాడు, చెప్పండి.
5: టూ మచ్!
4: వెళ్ళమంటారా?
5: టూ మచ్! రమ్య, ఏమిటంటున్నావు నిన్ను నిన్ను?
4: ఏ ఏ, చెయ్యి చెయ్యి లేస్తుండే, ఏం కొడతారా ఏంటి?
5: కొట్టారా చంపాలా నిన్ను? నా తండ్రిని అంత మాట్లాడవా?
4: ఇదిగో
5: ఏ మాట వస్తే ఆ
4: మాట్లాడవా.
6: రవి, ఏమిటి ఆవేశం, ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు?
5: నాన్న, అది ఎవరో విన్నారా మీరు?
6: విన్నానురా, అంతా విన్నాను. అమ్మా చాలమ్మా, నువ్వన్న ఆ ఒక్క మాట చాలు, ఇక నాకు జీవితంలో ఆకలి వేయదమ్మా. నేనేమి ఆకలితో చచ్చిపోను, కాకపోతే ఆకలే నాలో చచ్చిపోతుంది. ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వన్నావంటే ఇది వినడానిక నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తోందమ్మా. వాళ్ళమ్మ చాలా అదృష్టవంతురాలు. ఇవన్నీ ఏవి వినకుండానే వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళమ్మ పోయిన తర్వాత అన్నీ వాడిలోనే చూసుకున్నానమ్మా. అన్నం పెట్టినప్పుడు నీలో నీలో మా అమ్మను చూసుకున్నానమ్మా. నువ్వెంత మాట అన్నావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. నీకు ఇష్టం లేని ఇంట్లోనే కాదమ్మా, ఈ లోకంలోనే ఉండను. ఈ లోకంలోనే ఉండను.
7: వెళ్ళకండి నాన్నా.
4: రవి వెళ్ళివ్వు, 4 రోజుల్లో ఆయనే తిరిగి వస్తారు. ఈలోగా కొంపేమీ మునిగిపోదు.
7: రమ్య రమ్య, నువ్వెంత తప్పు చేసావో తెలుసా? మీ నాన్నకు ఆకలేస్తే అన్నం పెట్టగలను కానీ ఆరిన కాను మంచం ఎక్కడానికి అన్నావు. ఎంత నింద వేసావు రమ్య, ఆ నింద తట్టుకోలేకలా చనిపోయాడు మా నాన్న. చాలా తప్పు చేసావు రమ్య. ఏ ఆడది చేయరాని పాపం చేసావు. ఎప్పటికైనా అర్థమైందా? లేదు, నీకెలా అర్థమవుతుంది?
4: ఏంటి ఏంటి వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నావు? నీకు అంతరాత్మ అప్పుడప్పుడు పనిచేస్తుంటుందా?
7: అంతరాత్మ? నా అంతరాత్మ నీ దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టాను.
4: అంతరాత్మ ఏం కర్మ, కొంపను కూడా తాకట్టు పెట్టావు కదా.
7: మరి నేను చేసుకున్న తర్వాత అన్ని తాకట్టు పెట్టకుండా ఎలా ఉండగలను?
4: పోయిన తండ్రి కోసం కాదు, ముందు తాకట్టు పెట్టిన కొంపను ఎలా విడిపించుకోవాలా అన్నది ఆలోచించు.
8: కొంప పోయినా పర్లేదమ్మా, చేతనైతే మరో కొంప వస్తుంది. లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈ నోకమే ఓ పెద్ద కొంప అమ్మ. కానీ పోయేంతవరకు మనం శాంతిగా బతకాల, బతకనివ్వాల. ఈ కొంపలేం కోడారావని నీకు మాత్రం తెలియదమ్మా.
9: అయ్యా, ఆవిడకెందుకు తెలీదు? ఆవిడకి అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు ఎలాగ ముక్కలైపోద్దో ఆవిడకి బాగా తెలుసు, అందుకే అన్నదా మాట.
4: ఏహే ఆపనువో. చూడు రవి, ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. పోయేటప్పుడు రావాల్సిన చోటుకి బతికొండగానే రావాల్సి వస్తుంది, ఇదంతా వినాల్సి వస్తుంది.
8: అవునమ్మా, ఇలా రావడమే మంచిదమ్మా. బతికుండగానే ఇలాంటి చోటుకు వస్తే ఎప్పటికైనా రావాల్సింది ఇక్కడికే కదా అన్న సత్యం తెలుసుకొని కాతంత ఓళ్ళు దగ్గర ఎట్టుకొని ప్రవర్తిస్తారు. అప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు తల్లి.
4: ఇదంతా నా కర్మ. చూడు, నీ వల్ల మీ నాన్న వల్ల ఇలా అడ్డమైన వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. అయినా నీలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకు నేను నా చెప్పు తీసుకుని నన్ను నేనే కొట్టుకోవాలి.
9: కొట్టుకోమ్మా, కాతంత గట్టిగానే కొట్టుకో. పోయిన బాబుకు ఇనబడేలాగా కొట్టుకో, ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. దేవుళ్ళాటి బాబు మీద అంత నిందేసినందుకు నీకు బుద్ధొచ్చే వరకు కొట్టుకో.
8: శబాసే, అలా చెప్పు ఆవిడ గోరికి.
4: ఏమిటి ఒకళ్ళు నాకు చెప్పేది? ఆ పోయినోడు పిరికోడు. పిరికోళ్ళు అసలు ఈ సమాజంలో బతకడం అనవసరం.
8: ఆ మాట అనకమ్మా, నా జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా పోయినోళ్ళని చూశాను. కానీ బతికుండగానే సుసానానికి నడుచొచ్చి తనకు తానే కొరి అంటించుకునే మనిషిని నేను మొదటిసారి చూశానమ్మా. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి. అయినా నువ్వేసిన ఎందుకంటే ఈ చితిమంటలు చాలా చిన్నవమ్మా. బహుశా ఆ బాబుకి ఆయనిచ్చుంటాయి. దేవుడు లాంటి మనిషి మీద అంత నిందేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా?
7: సరయ్య, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నా పర్సనల్, నీ జోక్యం అనవసరం.
8: బావా, ఇక నీ బతుకు పబ్లిక్కే బాబు. నీ తండ్రి పోయాడన్న బాధ మీ ఆవిడలో కలగటం లేదు. కనీసం ఓ మనిషి నిష్కారణంగా పోయాడన్న బాధ కూడా మీ ఆవిడలో లేదు. ఈ నిజాలేవి తెలుసుకోకుండా ఆ పోలీసుడు మమ్మల్ని అనుమానిస్తున్నాడు. వాళ్ళకి చెప్పు బాబు, వాళ్ళకి చెప్పు బాబు నీ పెళ్ళని నిందేసిన సంగతి. అందుకు కారణమైన నీ పెళ్ళని లోపల వేయించు బాబు. అప్పుడన్నా మీ నాన్నకు నా హింస వేసినోడు అవుతావు. నానొచ్చి సాక్షీకం చెప్తాను బాబా.
4: అంటే నన్ను నేను అల్లరి చేయడం కోసం తీసుకొచ్చావన్నమాట. అడ్డమైన వాళ్ళతో నీతులు చెప్పించుకునే అవసరం, మాటలు పడాల్సిన కర్మ నాకేం లేదు. నా మీద గనక రిపోర్ట్ ఇచ్చావనుకో నువ్వెలా బతుకుతావో చూస్తాను నేను. నా గని తిక్క రేగిందంటే నిన్ను కూడా మీ నాన్న దగ్గరికి పంపిస్తాను. ఛీ, నాతో మాట్లాడక అసలు.
7: రమ్య రమ్య ప్లీజ్. రేయ్ రేయ్, నేను తుపాకీతో కాల్ చేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే, నాకు లైసెన్స్ కూడా ఉంది. రమ్య ప్లీజ్ వెళ్ళిపోకు, నేను వస్తున్నాను. వెయిట్ వెయిట్.
2: ఎల్లరా ఎల్లెళ్ళు, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి నువ్వు, నన్ను బెదిరిస్తున్నావా బావా? నీ అంతరాత్మని సంపుకుని మరీ పోతున్నావు బావా.
4: నీకెడిసి ఎవడేటి, ఇందాక చెప్పాడు కదా పెళ్ళం దగ్గర తాకట్టెట్టేశాడు అంతరాత్మని. అంత అన్నాడు, ఇంత అన్నాడు, చూడు చూడు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో కుక్కెనకల కుక్కనాగా.
2: అట్నెందుకే అవమానపడుతావు? వీడికంటే అయ్యానయ్యవే. ఏటి బాబు మళ్ళీ ఇచ్చేసినావు, తుపాకు గాని తెచ్చేసినావేటి, కాల్చేస్తావా? దా కాల్చి కాల్చి.
3: లేదు, నీకు నిజం చెప్దామని వచ్చాను.
2: ఏడు బాబా నిజం?
3: అవును నిజమే, నేను పెళ్ళాన్ని ఎదిరించలేను. నన్నేం చేయమంటావు? నా పెళ్ళం వెళ్ళి ఓ ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే కట్నం కోసం వేధించామని నాతో పాటు నా తండ్రిని కూడా మూసేస్తారు. నన్ను కన్న పాపానికి నా తండ్రిని జైలుకు పంపించమంటావా? నా తండ్రి కోడల మీద రిపోర్ట్ ఇస్తే ఎవరిని ముయ్యరు. అందుకే నేనేమి చేయలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను.
2: ఎల్లు బాబు ఎల్లెళ్ళు, ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. ఈ కార్లు మేళ్ళు శాశ్వతం కావని తెలుసుకో బాబు.
4: ఆపో, వెళ్ళి ఆ అడ్డును పిలు. ఇప్పటిదాకా తెగ పేలినాడు కదా కేసు రాసేస్తాను కేసు రాసేస్తానని, ఇప్పుడు ఏడు చేస్తాడో చూద్దాం. పిలు ఏవయ్. ఏటి హెడ్ని పిలు. ఓ హెడ్ బాబు, ఫోన్లో బేరా లాండి సాల్ కానీ రా రా రా. ఎవరికి తెలీదు, ఇక్కడ సిగ్నల్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఏంటి మీరు రోజు మాట్లాడుకోవట్లేదటి, రావయ్యా.
2: రండి బావా.
4: ఏటి బాబు నువ్వు చూసుకునేది కాదు, ఏటి నువ్వు చూసుకునేది? ఆవిడ గారు పెట్టిన బాధలు భరించలేక దేవుళ్ళటి మనిషి మాడి మసి అయిపోనాడు. ఇదిగో ముంద కోడలు లోపలయ్యి బాబు.
7: అంత కోపం దేనికే, ఏటల్లా తిరగబడిపోతున్నావు?
4: ఇది కోపం కాదండి, బాధ బాధ. ఈ లోకంలో పేదోడెప్పుడు తిరగబడలేదు, కన్నెర్ర చెయ్యలేదు. పేదోడే గనక తిరగబడితే శివుడు మూడో కన్ను తెరిసినట్టే. ముందు ఆవిడ్ని లోపలేయి.
7: అంటే ఎవరిని లోపలేసిమంటావు? పోయినోడు పోతూ పోతూ ఓ సూసైడ్ నోట్ రాసి మరీ పోయాడు.
4: అంటే
7: తన సావుకు ఎవరు కారణం కాదని, ఈ జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతున్నానని ఉత్తర్వులు రాసి మరీ పోయాడు. అధికారులందరికీ కాపీల మీద కాపీలు పంపించేసినాడు. ఇది అత్తగారి చేతిరాతని ఆడి కొడుకు కోళ్ళు ఒప్పుకున్నాక ఇక నువ్వు నాను చేసేదట నా నాటి.
4: అయితే నువ్వేటి చేయలేవన్నమాట, నువ్వేటి చేయలేవన్నమాట. ఇదిగో నువ్వు ఊరుకున్న మేం ఊరుకోమయ్యా, కమిషనర్ కాడికి వెళ్తాం.
7: ఏంటి కమిషనర్ దగ్గరికి వెళ్తావరా? రే నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటారా? మేము ఫాల్స్ అని చెప్పి మిస్టేక్ ఫ్యాక్ట్ కింద తీసేస్తావరా? రే పోలీసోడు కేసులో రాసిందే భగవద్గీతరా? అయినా రే నీకెందుకు రే దురద, పోయినోడు ఏమన్నా నీ సొంత మనిషి ఎట్లా అలా బాధపడిపోతున్నావు? ఇందాక నేను చూస్తున్నాను ఓ
2: బావా, మనం మనుషులం బావో.
7: ఇదేంటారా,
2: చెట్టు పైన ఓ కాకి కింద పడి చచ్చిపోతే ఎన్నో కాకులు కావు కావు మరి ఒకటిగా ఏడుతాయి బావా, ఆ సావును జాలిగా పంచుకుంటాయి బావా. ఏంటి కాకిపాటి ఇలుసైనాడా బాబు? మరిసే ఎప్పుడు నేర్చుకుంటాం బాబు వాటిని చూసి. అయినా కాకులుంటాయో మనకెప్పుడు గుర్తొస్తుంది గనక, ఎంత పెండా కూడు పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, కాకిపాటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు బాబు. ఆ కొడుకు నా కొడుకు కార్డులు చూసుకుంటాడు గానే కన్న తండ్రి కాలిపోయిన సీతేపు కన్నెత్తు కూడా చూడలేదు బాబు. ఇలాంటి కొడుకుని కన్నా తండ్రి పోవటమేనాయం బాబు. బావ ఇప్పుడు నాకేటనిపిస్తున్నాదో తెలుసా, ఇలాంటి నోకంలో ఇక ఎవరి తలకి ఆడే కొరువు పెట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది బాబు.
7: అంటే ఏట్రి నీ ఉద్దేశం? ఏదో ఊరెళ్తే బట్టలు సర్దుకున్నట్టు ఎవరి కర్రలు ఆడే సర్దేసుకొని కాటికొచ్చి కాల్చుకుపోయే రోజు వచ్చేస్తుందంట వేట్రా. నీకు ఎంత ముందు చూపించాడ్రా దేవుడు, ఏమో రావచ్చేమో. ఎవరికోసమో ఎవడో ఏడ్చే టైము ఈడ్చే టైము ఉండదేయడమోరా. అయినా ఈ లోకంలో ఎవర్రా బతుకున్నారు? కొందరు శారీరకంగా చచ్చిపోతున్నారు, కొందరు మానసికంగా చచ్చిపోతున్నారు. ఏట్రా అన్ని నిజాలే మాట్లాడేస్తానని ఇయ్యాలా?
0: మాట్లాడు బాబు మాట్లాడు, నిజాలు మాట్లాడు.

0: కొంతైనా నేకపోతే అతగాడి పని నీకెందుకు బాబు? మామా చేసే, నీ పని నీకుంద కదా, పోరాగా చేసి మామా.
1: చేస్తాను బాబు, చేస్తాను. కన్న తండ్రి శవాన్నైనా పోరాగా కాలకముందే పెళ్ళామంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే పెళ్ళాం మాట కాదనలేడు కదా. కానీ బావో, నాదొకటే కోరిక, ఆ తండ్రి తాలూకా బూడిద తీసుకుని కాశీలోనైనా కలపటానికి ఓ పాలు రమ్మని సెబ్బాబా కొడుకుని. ఆ తండ్రి ఆత్మైనా సంతోషిస్తుంది బాబు.
2: సరేరా, ఇదో గొడవ, ఉండు, ఫోన్ చేస్తాను. బాబు, నేను హెడ్ని మాట్లాడుతున్నాను. ఏ లేదు బాబు, అస్థికి తీసుకెళ్ళడానికి ఓ పాలు రమ్మంటున్నాడు మీ నాన్న స్నేహితుడు. అలాగే బాబు, ఉంటాను బాబు.
0: ఏటి బాబు, ఏటన్నాడు, వస్తానన్నాడా?
1: ఎందుకు రాడే, పెళ్ళం వల్ల నలిగిపోతున్నాడు కానీ తప్పక వస్తాడు.
2: ఏట్రా వచ్చేది నా లాటి, అస్థికెళ్ళిన ఆస్తులో తీసుకుపోవడానికి అంటున్నాడు. అవతలాడు పెళ్ళం సస్తాను సస్తాను పరిగెడుతుందంట, ఈడు దాని వెనకాల పరిగెడుతున్నాడు. సంతకం చేయడానికి అంతసేపు ఆలోచిస్తా వెట్రా, మేమేమైనా సెక్షన్ 174 CRPC కింద కేసు కట్టడం లేదు, సభ పంచాయతీ జరిపించడం లేదు, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం లేదు, చివరికి అసలు ఏమీ చేయడం లేదు. మరి నువ్వేట్రా అంత నలిగిపోతున్నావు, పెద్ద గవర్నర్లాగా సంతకం ఏటా?
0: సంతకం చేసి మామా, మనకెందుకు వచ్చిన గొడవ, సంతకం చేసే.
1: బావా, మరి ఈ బూడిదో
2: రే, మరోసారి అస్థికలు గట్ర అన్నామంటే ఆ కొడక నీ అస్థికలు ఏరుకోవడానికి నీ కొడుకు రావాల్సి ఉంటుంది. జరిగింది ఇక్కడితో మర్చిపో, ఇది పెద్దోళ్ళ వ్యవహారం కాదు. కూడదు అన్నామంటే రే, పిచ్చాసుపత్రికి పంపించగలను, జాగ్రత్త. అస్థికలు అటు అస్థికలు.
1: ఆ పని చెయ్యి బాబు, ఈ పిచ్చోళ్ళ కంటే లోకంలో అదృష్టమంతులు ఎవరుంటారు బాబో? బాబో, ఎవరు తీసుకెళ్ళినా తీసుకెళ్ళిన పోయినా నాన్ను తీసుకెళ్తాను బాబు. ఈ అత్తికలు కాశీకి వెళ్తాను బాబు, గంగలో కలుపుతాను. ఆ బాబు ఆత్మ శాంతించేలా చేస్తాను బాబు.
0: ఏటి మామా, నీకు నిజంగా మతిగాని పోనదా? ఏటి, ఉన్న పలంగా కాశీకి ఎలాగెళ్తావు? మనకు ఆడంత డబ్బేది
1: ఆ బాబు ఇచ్చినాడు. ఇదిగో ఈ నోట్లన్నీ ఆ బాబు ఇచ్చినవి. అలా అనుమానంగా చూడకే నా నేటి తప్పు చేయనేదు, చేయను కూడా. కాశీకి వెళ్ళి సారయ్యా అని ఆ బాబు ఇచ్చినాడు. ఇంకేదో చెప్పినాడు, కాదనలేకపోయినాను. నిన్ను తీసుకెళ్ళొచ్చని ఆశపడినానే. నువ్వు మామూగదే, ఈ డబ్బు మనకి ఇవ్వటం వలన ఆ బాబుకి ఎంత సంతోషం కలిగిందో నాన్న చెప్పలేను. కానీ ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలపాలంటే నాకు అంతకంటే సంతోషంగా ఉందే. మనం ఎడదాం నువ్వు కళ్ళు, మనం వెళ్దాం, మనతో పాటు ఆ బాబు అస్థికలు కూడా తీసుకెళ్దాం. పాపం ఆ బాబు ఎంత నలిగిపోయినాడో, ఇసుమంతా ఓదార్పు లేక, ఓదార్చే దిక్కునేక, మాట్లాడుకునే మనిషినేక, మనసునేక, ఎంతలా నలిగిపోయాడో తలుసుకుంటేనే బాధేస్తుంది.
0: అంతేనయ్యా, అంతే. మా అయ్య అంటూ ఉండేవాడు, పిల్లలు పెరిగి తల్లిదండ్రులకు స్నేహితులు అవ్వాలి కానీ శత్రువులు అవ్వకూడదు అని. ఆ బాబు కొడుకు పెరిగి పెద్ద సెట్ అంతైనా కూసింత నీడనివ్వలేకపోయాడు. భర్త చచ్చిపోయిన ఆడది మనసు సంపుకునైనా పిల్లల దగ్గర బతికేయగలదు, కానీ భార్య చచ్చిపోయిన తర్వాత మగోడు దిక్కులేనోడు అవుతాడయ్యా. ఈ బాబును చూస్తే అదే అనిపిస్తుంది. ఓ భార్యగా అయినా, తల్లిగానైనా, అక్కగానైనా, చెల్లిగానైనా ఆడది మాత్రమే ఆత్మీయత పంచగల కల్పవృక్షం అయ్యా. పాపం ఆ బాబుకు ఆ వృక్షం కరువైపోయింది, అదే నిజం అనిపిస్తుంది. వెళ్దామయ్యా, వెళ్దాం. ఆ బాబు అస్థికల్ని కాశీకి తీసుకెళ్దాం. ఏనాటి రుణమో ఆ బాబుకి మనకి, ఎలాగైనా తీరని. ఉండు, అస్థికలన్నీ మూట కడతాను.
1: పదే పోదాం పద.

0: కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుందాం, ఆ స్వామిని పిలుద్దాం. ఇక్కడ కాలి బూడిదవుతున్న కథలు ఎన్నో ఉన్నాయి, బతుకులు ఎన్నో ఉన్నాయి, వాటిని సమాధానపరచడానికి ఓ కాశీవాసి ఓ పాల్ రావయ్యా అని ఏడుకుందరే.
1: మీరింతవరకు ఓ కాశీవాసి రావయ్య నాటకం విన్నారు. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, ఇందులో ఆనంద్ శ్రీ వంకాయల సత్యనారాయణమూర్తి, సారయ్య శ్రీ ఏ మల్లేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీ కేవీఎండి ప్రసాద్, రవి శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, నూకాలు శ్రీమతి కె విజయలక్ష్మి, రమ్య శ్రీమతి వి లక్ష్మీ ప్రసన్న. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, నోడల్ ఆఫీసర్ ఫర్ యోగాంధ్ర, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆయుష్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్.
2: When we do yoga, we feel physically fit, mentally calm and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life, a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self, with others, and with nature.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగాను మార్గదర్శకంగా స్వీకరిస్తూ ఉన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ప్రతి ఏడాది జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్తూ ఉంది. నేటి వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా అవసరం మరింత పెరిగింది. యోగా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని ఏ విధంగా కల్పిస్తూ ఉంది? ఆరోగ్య సంరక్షణలో దాని పాత్ర ఏమిటి? యువతతో పాటు అన్ని వయస్సుల వారికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది? ఇటువంటి అంశాల గురించి పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు. సో యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ గా ఈ మేడం ఉన్నారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
0: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం కదా మేడం, సో ఈ ఇయర్ కి సంబంధించిన థీమ్ ఏంటి? సో ఆ అంశం అనేది ప్రస్తుత సమాజం అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు?
0: ఈ ఏడాది 2026లో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని, నేటి కాలంలో చిన్న వయసులోనే, అంటే ఈ 35 ఏళ్ళు 40 ఏళ్లకి షుగరు, బీపీ, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్లకి 60-70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా చాలా మంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారు అన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం, అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది కాబట్టి

0: మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్ తో భారత ప్రభుత్వం ముందుకొచ్చింది అనమాట.
1: మేడం, మరి యొక్క జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం వెనక ఉన్న చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యం అంటే ఏంటంటారు మేడం?
0: జూన్ 21 అనేది సమ్మర్ సోలాస్టిస్ అంటారు అనమాట. అంటే ఈ రోజు అంటే సంవత్సరం మొత్తంలో ఉన్నటువంటి రోజులన్నిటిలో పగల యొక్క సమయం ఎక్కువ అనమాట. అంటే సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు, లేట్గా అస్తమిస్తాడు, అంటే పగలు యొక్క టైము ఎక్కువ. అట్లాగే ఈ రోజుకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఎందుకు అంటే కనుక మన యోగ సాంప్రదాయంలో ఈ రోజు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు కాబట్టి దీనిని ఈ రోజును ఎంచుకొని ఈ రోజు అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు అందరూ కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నమాట. అలాగే మనం యునైటెడ్ నేషన్స్ లో 2014లో ప్రతిపాదనల ప్రకారం మనం ప్రతి సంవత్సరం 15 నుండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మనం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
1: మేడం, మనం చూస్తే కనుక నేటి ఒత్తిడితో కూడిన ఈ జీవన శైలిలో యోగా అనేది ఆరోగ్య సంరక్షణకు ఎంతవరకు మనకి దోహదపడుతుంది, అదేవిధంగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ఏంటంటారు మేడం?
0: ముఖ్యంగా అండి, ఒత్తిడి అనేది చాలా పార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి స్పీడ్గా ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మనది ఇప్పుడు అందరూ, అలాగే టెక్నాలజీ పెరిగిపోతుంది, డిజిటల్ టైం పెరిగిపోతుంది, కుటుంబాలలో వ్యవస్థలలో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే కుటుంబ పరంగా కానీ రిలేషన్స్లో దూరాలు పెరిగిపోతున్నాయి, పని ఒత్తిడి పెరిగిపోతుంది, ఇట్లా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఒత్తిడిని తగ్గించుకోగలిగి రక్తపోటుని నియంత్రించుకోగలిగి అట్లాగే నిద్ర లేకపోవటం కూడా చాలా పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజుల్లో. ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే తప్పకుండా ప్రతిరోజు అందరూ యోగా గనక చేసినట్లయితే, ముఖ్యంగా యోగా ఆసనాలు చేయటం, ప్రాణాయామం, కొన్ని క్రియలు, ధ్యానము, అట్లాగే యోగ నిద్ర, ఇట్లాంటి అనేక ప్రాక్టీసెస్ ఆ యోగాలో ఉన్నాయి. వీరు గనక ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకుని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ చేసినట్లయితే వాళ్ళు ఈ ఒత్తిడి నుండి దూరం చేసుకోవచ్చు. అట్లాగే స్ట్రెస్ కాజింగ్ హార్మోన్స్ కొన్ని ఉంటాయన్నమాట, కార్టిజాల్స్ అని, యోగ సాధన వల్ల అవి తగ్గిపోతాయి. అలాగే కొన్ని ఒక వెల్ బీయింగ్ ని, ఒక ఆనందాన్ని, ఒక సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని ఇచ్చేటువంటి కొన్ని కెమికల్స్ అండ్ హార్మోన్స్ కూడా శరీరంలో ఉంటాయన్నమాట. అవి కూడా ఉత్పత్తి చెందాలి అంటే ఈ ఎస్పెషల్ ఎండార్ఫిన్స్ కానీ లేకపోతే గాబా కానీ లేకపోతే సెరటోనిన్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా టైమ్లీ రిలీజ్ అవ్వడానికి కూడా యోగా ప్రాక్టీస్ అనేది, యోగ సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO ఒక హెల్త్ అంటే ఏంటి, కేవలం శారీరక ఆరోగ్యమే ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఉండాలి. అంటే వ్యాధులు రాకుండా ఉండాలి, వ్యాధుల్ని ఎదుర్కొని జయించగలిగినటువంటి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలి, ఎముకలు, బోన్స్, అలాగే మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలి. వీటితో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికతమైనటువంటి ఆరోగ్యం, స్పిరిచువల్ వెల్ బీయింగ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఫిలసాఫికల్ ఒక థింకింగ్ అనేది ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక ప్రాక్టీసెస్ అనేవి కూడా మనిషి యొక్క వెల్ బీయింగ్ కి, సుఖశాంతులకు, మంచి సామర్థ్యం కలిగినటువంటి జీవన విధానాన్ని అవలంబించడానికి కూడా ఈ యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి WHO వారు కూడా యోగాని ఎంతో ప్రోత్సహిస్తూ అన్ని దేశాల వారికి ఇట్లా స్ప్రెడ్ చేస్తూ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ దీనికి చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది.
1: మేడం, మరి యొక్క యోగా శారీరక ఆరోగ్యానికి కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని చెప్పి మనం వింటూ ఉంటాం కదా మేడం, సో ఈ యొక్క శరీరం మనస్సుపై యోగా చూపే ప్రభావం వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారాలు ఏమిటి మేడం?
0: కొన్ని హార్మోన్స్, స్ట్రెస్ ఎక్కువ చేసేటువంటి హార్మోన్స్ ఏవి, అవి కార్టిజాల్ అనేటువంటి హార్మోను ఎక్కువ చేసేస్తుంది, స్ట్రెస్ ని ఎక్కువ చేసేస్తుంది. అంటే మన శరీరం ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఏదైనా ఒక ఆనందాన్ని, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏదైనా ఒకటి జరిగినప్పుడు అవి కూడా శరీరంలో అనేక రసాయనాలను, అనేక హార్మోన్ని విడుదల చేస్తాయి. అవి ఏమిటి, సెరటోనిన్, అట్లాగే గాబా, అలాగే ఎండార్ఫిన్స్, ఇవన్నీ కూడా ఒక మంచి ప్రశాంతమైనటువంటి వెల్ బీయింగ్ ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే స్ట్రెస్ ని తగ్గించేటువంటి ఫ్రెండ్లీ హార్మోన్స్. యోగా చేయడం వల్ల అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అంటే కార్టిజాల్ తగ్గటం, ఈ ఎండోర్ఫిన్స్ మరియు సెరటోనిన్ అవసరమైనట్లుగా అవి కూడా మంచిగా సమయానికి ఉత్పత్తి చెందటం, ఇది శాస్త్రీయంగా అనేక రీసెర్చ్ లో కూడా తేలినటువంటి విషయం. అయితే ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది యోగా చేయటం వల్ల. మనం రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు అడిగితే ఆ చేసిన వెంటనే చాలా హాయిగా ఉన్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అది మనం కూడా అలాంటిది అనుభవం చేస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా యోగ సాధన వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేకపోతే గృహిణులు అవ్వచ్చు, ఎవరైనా సరే యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల వారికి మంచి ఫోకస్డ్ అంటే నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవ్వటము, అలా ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, ఆందోళనలు ఇలాంటివన్నీ కూడా చక్కగా తగ్గిపోవటం, శరీరం అంతా కూడా చురుకుగా యాక్టివ్ గా పనిచేయడానికి, శరీరం లైట్ అవ్వడానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతుందని అనేక రీసెర్చ్ లో మనకి ఎవిడెన్స్ అనేది చాలా చోట్ల ఉందన్నమాట.
1: మేడం, మనం చూస్తే కనుక ఈ యొక్క ఆధునిక జీవన శైలిలో నిద్రలేమి కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్, సో ఇటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి కదా మేడం. సో ఇలాంటి సమస్యల నివారణలో లేదా నియంత్రణలో యోగా మనకి ఎంతవరకు సహాయపడుతుంది అంటారు?
0: తప్పకుండా అండి. యోగా ముఖ్యంగా కేవలం శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా మనం యోగా వల్ల పొందొచ్చు అన్నమాట. ముఖ్యంగా నిద్రలేమి అనేది చాలా ఎక్కువైపోతుంది. డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటివి కూడా అంటే గుండెదడ, పాల్పిటేషన్స్ అట్లాంటి సమస్యలతో ఇటు విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే పని ఒత్తిడి వల్ల అవ్వచ్చు, లేకపోతే అనేక కారణాల వల్ల అనేక వాక్స్ ఆఫ్ లైఫ్ లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఒత్తిడి కారణం వల్ల డిప్రెషన్, నిద్రలేమి ఇట్లా అనేక సమస్యలు, స్కిజోఫ్రెనియా అని అట్లా పిల్లల్లో అయితే అటెన్షన్ ఇష్యూస్ వస్తున్నాయి, హైపర్ యాక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయి, వీటన్నిటికీ కూడా సమాధానం యోగానే. నిద్ర మంచిగా పట్టడానికి అంటే శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చేటువంటి ఆసనాలు, అలాగే మన యొక్క లంగ్ కెపాసిటీని పెంచుతూ ప్రాణాయామం, నాడీ మండలం యొక్క బ్యాలెన్స్, దాని యొక్క సమన్వయాన్ని చేసేటువంటి ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామం అవ్వచ్చు అదైనా సరే, అలాగే శరీరం యొక్క అంటే సర్టన్ హార్మోన్స్ ఉంటాయి, టూ మచ్ అగ్రెషన్, యాంగ్జైటీని కాజ్ చేసేటువంటి రకరకాల హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తూ ఆందోళన తగ్గిస్తూ చేసేటువంటి మంచి ధ్యానము, కొన్ని క్రియలు, యోగ నిద్ర, ఇవి ప్రాక్టీస్ చేయటం వల్ల మంచి నిద్ర పట్టడమే కాకుండా ఒక డిప్రెషన్ ఇలాంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తగ్గించటానికి ఈ యోగ సాధన అనేది ఉపయోగపడుతుంది.
1: మేడం, మరి నేటి యువతలో మనం చూస్తే కనుక ఒత్తిడి, ఆందోళన, గుండె సంబంధిత వ్యాధులు ఇటువంటివి అనారోగ్య సమస్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి కదా మేడం. సో క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ఈ సమస్యలను ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు? యువతకు మీరు అందించే సూచనలు ఏంటి మేడం?
0: నేటి యువత అది చాలా ఇంపార్టెంట్ అండి. యువతలో ఊబకాయం పెరిగిపోతుంది, స్క్రీన్ టైం డిజిటల్ గా ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ రిలేషన్స్ అనేవి ఇదివరకు కాలంలో ఏంటంటే బయటకి వెళ్ళి ఆడుకోవటము, ఒక రిలేషన్స్ బిల్డప్ చేయటం, సోషల్ గా మూవ్ అవ్వడం, అలా అట్లాంటి ఒక వాతావరణం ఉండేది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఉండిపోయి ఎక్కువ ఆ బ్లూ లైట్ కి ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల నిద్రలేమి అనేది రావడం, తర్వాత వాడికి ఒత్తిడి, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఒకటి వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది, మానసికమైనటువంటి శక్తి అనేది తగ్గిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే వీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగా చేయవలసిందే. వీళ్ళకి కేవలం అంటే మన ఇప్పుడు మానసిక సమస్యల వరకే అనుకోకూడదు. వారు విద్యను అభ్యసించేటప్పుడు అంటే ఎగ్జామ్స్ కి చదువుతున్నప్పుడు కానీ, లెసన్స్ వింటున్నప్పుడు కానీ, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఇవి చేస్తున్నప్పుడు వారికి ఒక ఏకాగ్రత, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇప్పుడు చదివిందంతా గుర్తు పెట్టుకుని ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయగలిగేటువంటి ఒక్కొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడం, ఇవన్నీ కూడా వారు యోగా చేసినట్లయితే డెఫినెట్ గా వారికి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతిరోజు యువతలో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ డీటాక్స్, ముఖ్యంగా స్క్రీన్ టైమ్ ని తగ్గించుకుంటూ ఒక ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ బ్యాలెన్స్ ని చక్కగా మెయింటైన్ చేయగలిగేటువంటి యోగా ప్రాక్టీసెస్, అంటే ఉట్టి ఎక్సర్సైజ్ జిమ్మింగో కాదు, యోగా ఇట్స్ కంప్లీట్ రెజిమెన్ అనే చెప్పొచ్చు. అంటే అటు ఫిజికల్ గా యోగాసనాలు చేయడం వల్ల ప్రతి కండరం, ప్రతి ఎముక మంచిగా మూవ్ అవుతుంది, వాటికి కండరానికి బలం వస్తుంది, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, వారికి వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఇంప్రూవ్ అవుతుంది, ఊరికి రెసిస్టెన్స్ తగ్గి అన్ని వ్యాధులకు. అట్లా ఎస్పెషల్లీ ఈ రోజుల్లో జీవన శైలి వ్యాధులు, ఎర్లీగా డయాబెటీస్ రావటం, ఒబేసిటీ రావటం, ఆడపిల్లల్లో పీసీఓడీలు రావడం, ఋతుక్రమం యొక్క సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి, ఆడపిల్లలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, వీటన్నిటికీ ఒక్కటే సమాధానం, అది యోగ సాధన. సో యువతంతా కూడా మేల్కొని అంటే వారికి చేయి ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి ముసలి వాళ్ళు పాపం వాళ్ళు మోకాళ్ళ నొప్పులో నడుములో ఇంత యోగా సింపుల్ గా ఆసనాలు చేయగలరు కానీ అన్ని చేయలేరు కదా. చేయగలిగిన వయసులోనే చక్కగా యోగా నేర్చుకుని ప్రతి ఒక్కరు యోగా అనేది వాళ్ళ ప్రతిరోజు జీవితంలో ఒక భాగంగా ఒక షెడ్యూల్ ఒక భాగంగా చేసుకోవాలని నేను ప్రత్యేకంగా ఈ ఆకాశవాణి ముఖ్యంగా నేను యువతకు తెలియజేస్తున్నానండి.
1: మేడం, మన ఆకాశవాణి శ్రోతలకు అందించాలనుకునే సందేశం మేడం
0: ఏంటంటే అండి, ముఖ్యంగా ప్రతి ఇంట్లో యోగా అనేది నేర్చుకోవాలి, చేయాలి. అంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, సామర్థ్యాన్ని పెంచుకోవాలి. శారీరక సామర్థ్యం మరియు మానసిక సామర్థ్యం రెండింటినీ పెంచుకున్నట్లయితే వారి జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లు, ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లు అవ్వచ్చు, వృత్తిపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఏదైనా సరే వారు చాలా మంచిగా ఎదుర్కోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని నేను వారిని కోరుతున్నానండి.
1: మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: యోగ సభీ కా హై ఔర్ సభీ కే లియే హై ఔర్ యే దేఖనా సుఖద్ హై కి కైసే యోగ నే పూరే విశ్వ కో జోడా హై. యోగా టేక్స్ అస్ ఫ్రమ్ మీ టు వీ, మీ तो वी का ये भाव ही भारत की आत्मा का सार. आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही, ऐसे में योग से हमें शांति की, हम सब मिलकर योग को एक जन आंदोलन बनाए, एक ऐसा आंदोलन जो विश्व को शांति, स्वास्थ्य और समरसता की ओर ले जाए. पर वन अर्थ वन हेल्थ एक वैश्विक संकल्प बन.
1: ఇంతవరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ జీకే క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలంతా జీకే కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారా? క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ నేను మీకు చెప్పేస్తున్నాను, దానికి ఆన్సర్ని వెంటనే వాట్సాప్ చేసేయండి. 0866-24888-12 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కరెక్ట్ ఆన్సర్స్ ఏంటనేది నేను చదివినిపిస్తాను. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చి, ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక పింక్ ప్లానెట్ని కనిపెట్టారు కదా. అలాగే దానికి ఒక పేరు అయితే పెట్టారు, దాని పేరేంటి అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్ అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను, రీసెంట్గా మన ఖగోళ శాస్త్రవేత్తలు ఒక పింక్ ప్లానెట్ని అయితే కనిపెట్టారనమాట, దానికి ఒక పేరైతే పెట్టారు. ఇంతకీ ఆ పింక్ ప్లానెట్ పేరేంటి అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. మరి వెంటనే తెలిస్తే ఆన్సర్స్ని పంపించేయండి. ఆల్రెడీ వస్తున్నాయి, వెంటనే పంపించండి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ ఏంటంటే, ఖగోళ శాస్త్రవేత్తలు రీసెంట్గా ఒక పింక్ ప్లానెట్ని అయితే కనిపెట్టడం జరిగింది, అలాగే దానికి కూడా ఒక పేరు అయితే పెట్టారు. ఇంతకీ ఆ పింక్ ప్లానెట్కి పెట్టిన పేరు ఏంటి అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. అయితే ఆన్సర్స్ని ఆడ చాలా స్పీడ్గా టైప్ చేస్తున్నారు, మరి వెంటనే పంపించేయండి. 0866-24888-12 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ని పంపించేయండి. ఎవరు కరెక్ట్గా పంపించారంటే, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సువాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, సనోజ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. సత్తుపల్లి నుంచి లలిత మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి బదరి విశాల రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే దంపూర్ బాలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుంచి, అలాగే పద్మావతి, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ కరెక్ట్గా ఆన్సర్స్ అన్ని భలే తెలిసినాయి అండి. చక్కగా ఆన్సర్ అన్నీ కరెక్ట్గా పంపిస్తున్నారంతా. ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, అవిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహనా స్నిగ్ధ, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. సాయి సాన్విక, ఉమా భానుమూర్తి ఎల్ఐసి కాలనీ విజయవాడ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మార్కాపురం నుంచి మల్లేశ్వరి, అపర్ణ అండ్ రవిచంద్రన్ ఫ్రమ్ మూలాపేట నెల్లూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ వారణాసి నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల, అఖిల్ కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. క్వశ్చన్ అడుగుతున్నారు చెప్పమని మళ్ళీ. ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక పింక్ ప్లానెట్ని అయితే కనిపెట్టారు. అలాగే దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఇంతకీ దాని పేరేంటి అనేది నా క్వశ్చన్ అండి. మ్యాక్సిమం అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. రామ్మోహన్ రావు సత్యవతి, ఇర్సుమండ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్గా. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి, లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్ ఆన్సర్. తనోజ్ శ్రీహాన్ వేద్ రిషి మదనపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. తర్వాత కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ రైట్ ఆన్సర్. వెలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరాకృప రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు వీరభద్రాపురం నుంచి సరైన సమాధానం పంపారు. ఇంకా పంతాడి శ్రీనివాస్ గంగాభవాని మోరిపోలం నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్గా పంపించారు. లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ నేను ఆల్రెడీ చదివానండి, కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక పింక్ ప్లానెట్ని అయితే కనిపెట్టారు కదా, అలాగే దానికి కూడా ఒక పేరు పెట్టారు. ఇంతకీ దాని పేరేంటి అని అడిగాను. దానికి కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ అన్నీ. ఆన్సర్ వచ్చి GJ504B అన్నమాట. GJ504B అని ఆన్సర్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ అందరూ. తర్వాత ఇక సెకండ్ జీకే క్వశ్చన్ వచ్చేసరికి, గ్రీకులు బిందుసారుడిని అమృతా ఖేట్స్ అని పిలిచేవాళ్ళు అంటే అర్థం ఏమిటి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. మీకు అర్థమైందండి. గ్రీకులు బిందుసారుడిని అమృతా ఖేత్స్ అని పిలిచేవారు. అమృతా ఖేత్స్ అనే ఈ పదానికి అర్థం ఏమిటి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. మరి ఈలోపు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా BLO.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్ళీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మరి యువలైకి తిరిగి స్వాగతం. గ్రీకులు బిందుసారుడిని అమృతా కేత్స్ అని పిలిచేవారు. ఈ అమృతా కేత్స్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే అది ఒక బిరుదు లాంటిది అన్నమాట. ఆ బిరుదు వెనక ఉన్న అర్థం ఏంటి, ఆ గ్రీక్ వర్డ్కి ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. తెలిసిన వాళ్ళంతా వెంటనే ఆన్సర్స్ని పంపించేయండి 0866-24888-12. ఆల్రెడీ పంపించారు, కరెక్ట్గా పంపించారు ఎవరంటే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. వెరీ నైస్ అండి, మంచి చాలా చక్కగా ఆన్సర్ని కరెక్ట్గా పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా నుంచి, ఎనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి వీరంతా రాంగ్ ఆన్సర్ పంపించారండి. అది రాంగ్ అండి. గ్రీకులు బిందుసారుడిని అమృతా కేత్స్ అని పిలిచేవాళ్ళు అంటే అర్థం ఏమిటి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. మరి దానికి ఆన్సర్ని వెంటనే పంపించేయండి. ఈలోపు ఒక పాట వినేద్దాం. వాన చిత్రం నుంచి కార్తీక్ గానం వింటారు.

మరి యువలైకి తిరిగి స్వాగతం. సెకండ్ క్వశ్చన్గా, గ్రీకులు బిందుసారుడిని అమృతకేత్స్ అని పిలిచేవారు అన్నాను కదా, అంటే దానికి అర్థం ఏంటని అడిగాను కదా. చాలామంది కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. అలాగే పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. సాయి సాన్విక, ఉమా, భానుమూర్తి ఎల్ఐసి కాలనీ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ వారణాసి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. అలాగే హనుమంతు, ఒంగోలు నుంచి 2 ఆన్సర్స్ని కరెక్ట్గా పంపించారు. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరాకృప రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్, బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ రైట్ ఆన్సర్. అపర్ణ, రవిచంద్రన్, మూలాపేట, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. పాపినేపాళ్యం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న రాంగ్ ఆన్సర్ పంపించారండి. తర్వాత మార్కాపురం, శివాజీనగర్ నుంచి టైలర్ మస్సాన్వలి, ఫాతిమా కరెక్ట్గా పంపించారు. రాజేష్ బాబు, సత్య, జోషిత, జయనిశ్రీ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్తూర్ నుంచి

రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత రామమూర్తి కూచువానిపేట నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సుచరిత ఒంగోలు నుంచి, దాని మీనింగ్ ఏంటి అని అడిగానండి. మీరు అదే పదం పంపించారు, దానికి అర్థం ఏంటి అనేసి అడిగాను, అది పంపించండి. సత్యనారాయణ అండ్ జయలక్ష్మి వాసవినగర్ సికింద్రాబాద్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. మను నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి, మీరు ఆన్సర్ని పంపించండి. మీరు ఆన్సర్ అయితే పంపించలేదు కదా. తర్వాత మీరెవరంటే, నెల్లూరు నుంచి బదరీ విశాల కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. హిందీలోను ఇంగ్లీష్లోను కూడా పంపించారు, కంగ్రాట్స్ అండి. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ప్రశ్న ఏమిటి అంటున్నారు, గ్రీకులు బిందుసారుడిని అమృతా కేట్స్ అని పిలిచేవారు. ఈ అమృతా కేట్స్ అనే పదం ఒక బిరుదు లాంటిదన్నమాట బిందుసారుడికి. ఈ గ్రీక్ వర్డ్కి అర్థం ఏమిటి అనేది నా ప్రశ్న అండి. సెకండ్ క్వశ్చన్కి నేను అదే అడిగాను. తర్వాత లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మరి ఇంకా ఆన్సర్ని కొంతమంది టైప్ చేస్తున్నారు. ఎవరైతే ఆన్సర్స్ని పంపించాలనుకుంటున్నారో వెంటనే పంపించేయండి. ఈలోపు మరో పాట విందాం. చూడాలని ఉంది చిత్రానికి శంకర్ మహాదేవన్, కవితా సుబ్రహ్మణ్యం గానం వింటారు. రచన చంద్రబోస్.

మరి యూలైకి తిరిగి స్వాగతం. నేను అడిగాను కదా సెకండ్ జీకే క్వశ్చన్ గా, గ్రీకులు బిందుసారుణ్ణి అమృతాకేత్స్ అని పిలిచేవాళ్ళు, దానికి అర్థం ఏమిటని. చాలామంది రాంగ్ ఆన్సర్ పంపించారు, అయితే కొంతమంది మళ్ళీ పంపించారు. ఎవరు కరెక్ట్ పంపించారంటే చేబ్రోల్ రామకృష్ణే, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ నెల్లూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత సుచరిత ఒంగోలు నుంచి, లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గెహనా, స్నిగ్ధ, రాయపేటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, మూర్తి, శ్రీదేవి, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా వీరంతా ఆన్సర్స్ని పంపించారు. తర్వాత వేటపాలెం దగ్గర నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్ పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద తెలీదంటున్నారు. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే తనోజ్, సరిత, శ్రీహాన్, వేద్ రిషి మదనపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరు, శుభ సాయంత్రం అన్నారు, శుభ సాయంత్రం అండి. తర్వాత శ్రీనివాసరావు, సూర్యతేజ, రాజమహేంద్రవరం నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్. మరి గ్రీకులు బిందుసారుణ్ణి అమృతాకేత్స్ అని పిలిచేవారు. ఆ పదానికి అర్థం ఏంటి అని అడిగాను కదా, దానికి అర్థం ఏంటంటే శత్రువులని భయంకరంగా నాశనం చేసేవాడు అనేది దాని మీనింగ్ అన్నమాట. కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. మరి ఇది ఈరోజు యువలయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ఈ కార్యక్రమంలో కె నగేష్ కుమార్ గారి డోలు వాద్యం వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరింతవరకు కె నగేష్ కుమార్ గారి ఢోలు వాయిద్యం విన్నారు. మిశ్రచాపు తాళం ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలు వింటారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 9 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు.

సర్విశేషాల అనంతరం వనితావాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అదేవిధంగా యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలను కూడా. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. అనంతరం విహారీ కార్యక్రమంలో పోలవరం మండలం ఏలూరు జిల్లాలో వెలసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తవనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సంవత్సరం పొడవునా వేదగ్గ పంటల గురించి ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం. 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ సాయంత్రం ప్రసార విశేషాలు విన్నారు. తిరిగి రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు కూడా విందాం. మీరు వింటున్నారు ప్రసార విశేషాలు 102.7 MHz పై. రేపు ఉదయం 5:55 చరిత్ర పుట్టల్లో ఈరోజు కార్యక్రమం వింటారు. 6:00 దేశభక్తి గీతం. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. ఇంకా స్వర అర్చన నా మాట వినడు. మరికొన్ని కార్యక్రమాలు నవ్వుకుందాం ఆరోగ్యాన్ని పెంచుకుందాం హాస్యభరిత కార్యక్రమం వింటారు. సమర్పణ దోర్నాల హరిబాబు గారు మరియు మళ్ళీ శంకరయ్య గారు. 8:35 ఈ సంగతి మీకు తెలుసా. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు ఈ కార్యక్రమం వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం యువత స్వయం ఉపాధి పథకాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు. ఇంకా మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు. సమర్పణ నందిని చైతన్య. ఇంకా నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం కూడా వింటారు. సమర్పణ యు అమరేంద్ర. 7:00 అలనాటి మధుర గీతం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి శ్రోతలు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్స్ 0861233100, మరి యొక్క ఫోన్ నంబర్ 0861233102. ఈ నెంబర్స్కి కాల్ చేసేయవచ్చు. మరి కాల్ తీసుకోబోయే ముందుగా కొన్ని ప్రకటనలు అయితే ముందుగా వినేసేద్దాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కన్నీ కార్ గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
0: మరి ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి ఈరోజు ఫాదర్స్ డే కూడా జరుపుకుంటూ ఉన్నారు. మరి మీ యొక్క తండ్రి గురించి కూడా చెప్పి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాలను కూడా కోరి వినవచ్చు. ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారిని పలకరించేద్దాం ఫస్ట్గా. హలో
5: హలో
0: హలో, నమస్తే అండి.
5: నమస్తే మేడం.
0: సుహాసిని గారు? ఎస్ అండి. బాగున్నారా సుహాసిని గారు? బాగున్నానండి. చాలా రోజులైంది అనుకుంటాను కాల్ చేసి కదా. అవును. ఏంటి పెద్దరికం? ఓకే,
5: నీ నవ్వే చాలు పూబంతి.
0: సరే అండి సుహాసిని గారు, మరి ఈరోజు మీ నాన్నగారికి లైక్ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పారా?
5: మా నాన్నగారు లేరండి.
0: మీ నాన్నగారు లేరా? ఓకే ఓకే. మరి మీ పిల్లలు, మీ హస్బెండ్ కి అట్లా అంటే ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే కదా, సో ఓకే అండి. అలాగే మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఫాదర్స్ డే మీకు. ఓకే, మరి మీరు కోరినటువంటి సినీ గీతం వచ్చేస్తుంది, వినేసేయండి.

0: అవునండి, మరి ఈరోజు అయితే ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు, ఈరోజు ఒక్క పూటే ఫాదర్స్ డే కోసం అని చెప్పి శుభాకాంక్షలు తెలియచేయడం కాదు, కానీ ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా మన డాడీని మన ఫాదర్ని లైక్ మన నాన్నగారిని ప్రేమిస్తూనే ఉండాలి. బట్ నాన్న అంటే ఒక ఎమోషన్ అన్నమాట. సో మన చిన్నప్పటి నుంచి ఆయన మన చేయిని పట్టుకొని మరీ నడిపిస్తూ ఇంత పెద్దవారం అయినా కూడా వారు ప్రతిసారి అడగడం కూడా ఎంత బాగా అడుగుతారు కదా, తిన్నావా అమ్మా తిన్నావా తల్లి అన్నట్టు. సో దానికోసరం ఒక ఫాదర్స్ డేగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. సో దానికి మనం ఎంతైనా కూడా థ్యాంక్స్ చెప్పాలి, అంటే వారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలన్నమాట. వాళ్ళు ఉన్నా లేకపోయినా బట్ ఫాదర్ ఈజ్ అన్ ఎమోషన్ అన్నట్టు. ఓకే, మరి ఒక శ్రోతతో మనం మాట్లాడదాం ఇప్పుడు, వారు ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో.
1: హలో, హాయ్,
0: హలో, హాయ్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే. సుప్రియా చెప్పు. సుప్రియా, యా చెప్పు. సుప్రియా, ఏంటి ఏం మూవీ?
1: హీరో.
0: హీరో
1: దాంట్లో అనుకుంటున్నాను.
0: ఏంటిది? ఏ నో నో నో, హీరో మూవీలో నితిన్ దా? చిరంజీవి గారిది. అయితే దాంట్లో ఉన్న సాంగ్ అయితే చాలా ఉన్నాయి, బట్ నువ్వు అడిగిన సాంగ్ అయితే లేదు. దేవతలరా ఉంది, నెక్స్ట్ రామ్ లక్ష్మణ్లు ఉంది, సంథింగ్ కాశీలో పుట్టాను. ఏంటి నువ్వు అడిగి, ఏటేటానా నువ్వు అడింది? ఎట్టెట్ట, ఓకే, ఎట్టెట్ట సంథింగ్, ఓకే ఓకే, యా సరే ఉంది ఆ సాంగ్ అయితే.
1: మన సింహపురి ఎఫ్ఎం తరఫున
0: చెప్పు.
1: మా డాడీ గారు చిరంజీవి గారికి హ్యాపీ ఫాదర్స్ డే.
0: ఓకే,
1: అలాగే రామ్ చరణ్ అన్నయ్యకు హ్యాపీ ఫాదర్స్ డే.
0: ఓకే, వెరీ నైస్. అంటే వాళ్ళు ఫ్యాన్ బేస్డ్, ఫ్యాన్ బేస్డ్ చెప్పావు, వెరీ నైస్. అండ్ మీ మీ డాడీకి చెప్పు.
1: ఏం మేడం?
0: మీ నాన్నగారికి
1: చేసాం మేడం.
0: చేసావా? మరి అది కూడా చెప్పాలి కదా సుప్రియా. చేసారా? యా, ఏంటి ఏమైనా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారా వాళ్ళ డాడీకి? అవునా? ఓకే, వెరీ నైస్. యా, సో ఓకే, మరి
1: మనకి చిత్ర సీమ కార్యక్రమంలో ఎమురికి ముగుందండి వానజల్లు వింటుంటే సాంగ్ ఏం మేడం, వానొచ్చేటట్టుంది.
0: ఓకే ఓకే, సో హాలోసినేషన్ కి ముందే అన్నట్టు.
1: థ్యాంక్ యూ.
0: ఎస్ ఎస్, బాయ్ బాయ్ సుప్రియా, వినేసే సాంగ్. యా,
2: తద్ధిత్త కచణు తత్తుంగ్ ధత్తిరిగడత కథ తిరిగడత కథ తిరిగడత కథ.

0: వనితావాణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము ఇప్పుడు.

0: ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
1: సార్, 2 లక్షలు.
2: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం.
1: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బిఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: సాలరీ కంటే ముందే ఖర్చులా?
8: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
7: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
8: కానీ అక్క
7: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
8: పార్టీ నాది, బడ్జెట్ నీది.
9: ఆర్బిఐ చెబుతుంది,
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
10: తిరిగి వనిత వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం కదా. అవునండి, నిజమే. మరి చేతల్లో బాధ్యతను చూపిస్తూ కుటుంబాన్ని కాపాడేటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ అదే మన డాడీ నాన్నగారు. అవును కదా, అవును, నిజమే. మరి ఒక కాలర్తో ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. ఓకే, చవటపాలెం అనేది వినిపించింది. మీ పేరు? పద్మా గారు. ఓకే, నమస్తే, వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతూ ఉన్నారు? సంక్రాంతికి వస్తున్నాం. ఇవ్వండి, ఇవ్వండి. నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్.
11: నెల్లూరు జిల్లా మేడం.
10: ఓకే, ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు కదా, సో దాని గురించి ఏమైనా మాట్లాడతారా? అంతేనా? ఓకే,
11: ప్రకారికి తండ్రి అంటేనే కదా మేడం. తండ్రి, తండ్రి అంటే కష్టపడితేనే కదా మేడం. తండ్రి, తండ్రి తల్లి, తల్లి ప్రేమ బయటపడదు కానీ తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ ఎప్పుడు ఉండదు మేడం.
10: అంతే అండి. అవును, అవును,
11: తండ్రిని బాగుకోవాలి మనం.
10: ఓకే అండి, వెరీ నైస్. ఓకే, మరి పద్మ గారి కోసం అయితే ఈ సాంగ్ వచ్చేస్తుంది, వింటారా? ఓకే అండి, ధన్యవాదాలు. చెప్పండి.
12: థ్యాంక్ యూ
10: సో మచ్. ఇలాగే కాల్ చేస్తున్నాను. మరి మీకోసం మీరు కోరినటువంటి సాంగ్ వచ్చేస్తే వినేసేయండి. యా

0: వనితావాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్తో అయితే మనం మాట్లాడేసేద్దాం. హలో,
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి.
1: వెంకటేశ్వర్లు మన తోతలకు మన అనౌన్సర్లకు గౌరవనీయులైన మేఘన మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే అండి. నమస్తే.
1: ఈరోజు యోగా దినోత్సవం మరియు ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా.
0: ఓకే అండి, ధన్యవాదాలు.
1: ఈరోజు జన్మించిన తల్లి గురించి చెప్పాలంటే రెండు మాటలు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: మనకి జన్మించిన తల్లిదండ్రుల కన్నా మించిన మరొక లేదు నన్ను అడిగితే.
0: అవును,
1: మన కష్టాలని బాధలు పొందుకునేది వాళ్ళే కాక ఒక వేళకు బుద్ధి తినకపోతే మన బిడ్డ తెలియదని వాళ్ళకి ప్రేమ ఉండదు కానీ పొలం వాళ్ళకి ఎవరు కొడదు. అందుకని జీవితంలో జన్మించే తల్లిదండ్రులు ఊరు మర్చిపోకూడదు. వాళ్ళ మర్చిపోతే ఊరికి కూడబడదు. అందుకని వాళ్ళని ఎప్పుడూ ఆదర్శంగా తీసుకొని వాళ్ళే దైవం అనుకోవాలి.
0: అంతే అండి,
1: నేను చెప్పే మాటలు ఇయ్యా మేడం.
0: కరెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: చిన్న విన్నపం మేడం.
0: చెప్పండి.
1: ఈ పాత్ర సందర్భంగా ధర్మదాస సినిమాలో ఓ నానా నీ మనసే వెన్న ఆ పాట కావాలి మేడం, కొద్దిగా వినిపించండి.
0: ఓకే అండి.
1: లేదు కాబట్టి
0: సరే,
1: ఒక బిట్టి వినిపించా చాలు.
0: అలాగే అలాగే అండి.
1: ధన్యవాదాలమ్మా.
0: ధన్యవాదాలండి. అవునండి, నిజమే. అసలు నాన్న మనకి పైకి ఎంత గంభీరంగా కనిపించినా కూడా మరి ఆయన మనస్సులో అయితే పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం తపిస్తూ ఉంటారు మన ఫాదర్. మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగం కానివ్వండి, ఏదైనా కూడా అసలు వెలకట్టలేం మనం దానికి. ప్రతి అందరూ కూడా వారి యొక్క ఫాదర్స్కి అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి, వారికి టైం ఇవ్వండి, వారితోటి మాట్లాడండి రోజు కూడా. ఓకేనా? ఎస్. మరి ధర్మదాత నుంచి ఈ సాంగ్ అయితే మనం ఇప్పుడు వినేసేద్దాం.

ఓకే అండి, మరి ఈ యొక్క సాంగ్ అయితే వినేశారు కదా, నిజమే ఎంత మీనింగ్ఫుల్ సాంగ్ కదా. సో ముళ్ళ చాటున ఆయన నడుస్తూ మనల్ని పూల బాటలు నడిపింపచేసేది ఒక తండ్రి మాత్రమే. అదేవిధంగా ఆయన ఎన్నో రోజులు పస్తులుండి మనకి పరమాన్నం పెట్టింది కూడా మన నాన్ననే. సో మరి అందుకోసం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఫాదర్స్ డే రోజున మన ఎదుగుదల కోసం అహర్నిశలు ఎంతగానో శ్రమించినటువంటి మన డాడ్కి మన నాన్నకు థ్యాంక్స్ తెలియచేసేస్తున్నాం కదా. మరి ఈరోజు కాల్ చేసినటువంటి సుహాసిని గారు, సుప్రియా గారు, అది పద్మ గారు, అండ్ అహోబిలం వెంకటేశ్వర్లు గారు, అండ్ ఇంకొకరు కూడా పద్మ గారు వల్ల అన్నీ కూడా మాట్లాడినట్టున్నారు. సో వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అదేవిధంగా యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలను కూడా వింటారు. మరి ముందుగా అయితే మనం విందాం కొన్ని ప్రకటనలు.
1: Work from home. High salary. Just one click. Areva.
2: Chikkukundi.
3: Teliyani links ni click cheyakandi. RBI antundi.
2: Teliviga aalochinchandi, apramathanga undandi.
0: Yuvatarangam karyakramamlo ippudu vindam udyoga samacharam. Delhiloni All India Institute of Medical Sciences AIIMS scientist to scientist to CRU lo మొత్తం 48 పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతోంది. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు సైంటిస్ట్ 2కి 23 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా సైంటిస్ట్ 2లో సిఆర్యు 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సైంటిస్ట్ 1 19 పోస్టులు, మొత్తం ఖాళీలు వచ్చేసరికి 48 ఉన్నాయి. మరి ఈ పోస్టుకు సంబంధించినటువంటి విభాగాలు, వారి యొక్క అర్హత వచ్చేసి విభాగాలు చూసినట్లయితే మెడికల్ ఆంకాలజీ, మెడికల్ ఫిజిక్స్, ఎండోక్రినాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్ సిఆర్యులో, బయోస్టాటిక్స్ క్లినికల్ ట్రయల్స్ సిఆర్యుకి సంబంధించి, ఇంకా బయోటెక్నాలజీకి సంబంధించి బయో ఇన్ఫర్మేటిక్స్, అదేవిధంగా కాంప్యుటేషనల్ తదితరాలు అయితే ఇందులో విభాగాలుగా ఉన్నాయి. మరి అర్హత చూసినట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ లేదా పిహెచ్డి, స్టాటిస్టిక్స్, మెడికల్ ఆంకాలజీ, మెడికల్ ఫిజిక్స్ తదితరాల్లో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి వచ్చేసరికి 45 మించకూడదు. మరి దరఖాస్తు ఫీజు చూసినట్లయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 3,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 2,400 రూపాయలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వచ్చేసి ఫీజు అయితే లేదు. అండ్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసరికి స్క్రీనింగ్, రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 14/7/2026. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ https://aimsexams.ac.in. మరి ఒకసారి https://aiimsexams.ac.in. మరి ఇది వెబ్సైట్, ఎవరైనా అర్హులుగా ఉన్నట్లయితే దీనికి అప్లికేషన్ వేసుకోవచ్చు. మరి ఒక ఉద్యోగ సమాచారాన్ని మనం వినబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం.

మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని. మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని అయితే ఇప్పుడు వినేసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతోంది. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియచేస్తాను. ఖాళీలు వచ్చేసరికి మొత్తం 32 ఖాళీలు అయితే ఉన్నాయి. దాంట్లో పీడియాట్రిషియన్ 17 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కన్సల్టెంట్ సైక్యాటిస్ట్ వచ్చేసరికి 15 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి అర్హత ఎంబీబీఎస్ లేదా ఎండి, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఏపీఆర్సీ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. మరి దీనికి సంబంధించి వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి 2/7/2026. మరి ఇది వేదిక వచ్చి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రౌండ్ ఫ్లోర్ ఐటీ పార్క్ మంగళగిరి గుంటూరు జిల్లాలో అయితే మరి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. ఇంటర్వ్యూ చివరి తేదీ వచ్చేసరికి 2/7/2026. మరి దీనికి సంబంధించి వేతనం కూడా నెలకు పీడియాట్రిషియన్కి వచ్చేసరికి 110,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా కన్సల్టెంట్ సైకియాటిస్ట్కి వచ్చేసరికి 100,000 రూపాయల వరకు మరి వేతనం అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ మీరు వెబ్సైట్ని సందర్శించాలి అనుకున్నట్లయితే https://apmsrb.ap.gov.in. మరి దీంట్లో మరి మీరు వివరాలని చూసుకోవచ్చు. కానీ మరి ఇంటర్వ్యూ వచ్చేసరికి వేదిక వచ్చి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రౌండ్ ఫ్లోర్ ఐటీ పార్క్ మంగళగిరి గుంటూరు జిల్లా. ఎవరైనా అర్హులుగా ఉన్నట్లయితే చక్కగా వెళ్ళి దీంట్లో మీరు చూడవచ్చు. మరి ఒక ఉద్యోగ సమాచారం చూసినట్లయితే తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐఎస్ఈఆర్ దీంట్లో సంబంధించి ఒప్పంద ప్రాతిపాదికన అయితే పోస్టులకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మరి దీంట్లో వచ్చేసరికి మొత్తం పోస్టులు 2 ఉన్నాయి. దీంట్లో కౌన్సిలర్ పోస్ట్ 1, జూనియర్ కౌన్సిలర్ పోస్ట్ 1 ఉన్నాయి. సో 2 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అర్హత వచ్చేసరికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 5 ఉద్యోగ అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది. మరి గరిష్ట వయోపరిమితి వచ్చేసరికి దరఖాస్తు చివరి తేదీ నాటికి కౌన్సిలర్కి 56, జూనియర్ కౌన్సిలర్కి 35 మించకూడదు. దీంట్లో కూడా వేతనం నెలకు కౌన్సిలర్కి వచ్చేసరికి 55,932 రూపాయలు, జూనియర్ కౌన్సిలర్కి వచ్చేసరికి 88,638 రూపాయల వరకు ఉంటుంది. మరి దరఖాస్తు వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక వచ్చేసి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి ఈ పోస్టులకి దరఖాస్తు చివరి తేదీ 29/6/2026. మరి దీనికి సంబంధించినటువంటిది మీరు వెబ్సైట్ చూడాలి అనుకున్నట్లయితే https://iisctirupatiint.samarth.edu.in. మరి దీంట్లో చూడవచ్చు. లేదా iisctirupati.ac.in. మరి ఈ వెబ్సైట్ను మీరు చూడవచ్చు. దీంట్లో మీరు కొన్ని రిక్రూట్మెంట్ పోర్టల్ అనేటువంటిది ఉంటుంది, దాంట్లో లాగిన్ అయిన తర్వాత దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసినట్లయితే. ఓకే, మరి ఒకసారి నేను వెబ్సైట్ తెలియజేస్తాను. https://iisctirupati.ac.in. మరి కొంత ఉద్యోగ సమాచారం మనం వినబోయే ముందుగా ఒక ప్రకటన, అనంతరం ఒక సినీ గీతం విందాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: మరికొంత ఉద్యోగ సమాచారం వినబోయే ముందు హాయ్ నాన్న చిత్రం నుంచి ఒక సినీ గీతం అయితే వినేసేద్దాం.

యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పూణేలోని ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏఆర్డిఈకి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ 2026-27 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి పెయిడ్ ఇంటర్న్షిప్ స్కీమ్ కోసం మరి దరఖాస్తులు అయితే కోరుతోంది. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు, పెయిడ్ ఇంటర్న్షిప్ ఖాళీలు వచ్చేసరికి వివరాలు 40 ఉన్నాయి. అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 75% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఏడవ లేదా 8వ సెమిస్టర్ లేదా ఎంటెక్ మొదటి లేదా 2వ సంవత్సరం పూర్తి కాలపు కోర్సు చదువుతున్నటువంటి రెగ్యులర్ విద్యార్థులై ఉండాల్సి ఉంటుంది. గరిష్ట వయో పరిమితి వచ్చేసరికి 2026 జూన్ 20వ తేదీ నాటికి 28 ఏళ్ళు మించకూడదు. మరి వీటికి నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ అనేటువంటిది ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేసి చిరునామా ది డైరెక్టర్ ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డాక్టర్ హోమీ బాబా రోడ్ పాషాన్ పూణే. మరి పిన్కోడ్ 411021. దరఖాస్తుకు చివరి తేదీ 5/7/2026. ఓకే, మరి ఒక ఉద్యోగ సమాచారం విందాం. బనారస్ హిందూ యూనివర్సిటీ బీహెచ్యూ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో భాగంగా 1 సంవత్సరం కాలపరిమితికి లైబ్రరీ ఇంటర్న్ ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతోంది. మరి దీంట్లో సంబంధించినటువంటివి, లైబ్రరీ ఇంటర్న్ వచ్చేసరికి 12 ఖాళీలు ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. గరిష్ట వయోపరిమితి 26 ఏళ్ళు మించకూడదు. స్టైఫండ్ నెలకు 20,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి దరఖాస్తుకు చివరి తేదీ ఈరోజే 21/6/2026. మరి ఒకవేళ మీరు ఏదైనా సందర్శించాలి అనుకున్నట్లు మాత్రమే ఇది సందర్శించవచ్చు. లైక్ https://bhu.ac.in. ఓకే, మరి చిరునామా వచ్చి సెంట్రల్ లైబ్రరీ బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి, పిన్కోడ్ 221005. సో యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే వింటూ ఉన్నారు. మరి ఇప్పుడైతే మనం విందాం కొన్ని ప్రకటనలు.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరగొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 MHz పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి FM లో.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: కార్యక్రమంలో మరి ఒక ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యువతరంగం కార్యక్రమంలో చివరి ఉద్యోగ సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి మరి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖలు కార్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలు 4,500, మరి దీంట్లో ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 128 ఖాళీలు ఉన్నాయి. దీనికి శిక్షణ కాలం వచ్చేసరికి 12 నెలలు. అర్హతలు, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. వయసు వచ్చేసి 20-28 మధ్య ఉండాల్సి ఉంటుంది. మరి నిబంధనల ప్రకారం వయో సడలింపు అయితే ఉంటుంది. స్టైఫెండ్ శిక్షణ కాలంలో 15,000 రూపాయల వరకు స్టైఫెండ్ చెల్లిస్తారు. మరి దీనికి దరఖాస్తు వచ్చేసరికి ఫీజు 944 రూపాయలకు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పురుషులకు ఉంటుంది. మరి మహిళలకు వచ్చేసరికి 708 రూపాయల వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ ట్రాన్స్జెండర్ అభ్యర్థులకైతే 236 రూపాయలు. మరి దరఖాస్తుకు చివరి తేదీ 22/6/2026. ఆన్లైన్ పరీక్ష తాత్కాలికమైనటువంటి డేట్ కూడా ఇచ్చారు. 2026 మొదటి వారంలో ఉంటుంది. మరి మీరు ఎవరైనా దీనికి అప్లికేషన్ వేసుకోవాలి అన్నట్లయితే https://centralbank.bank.in, మరి ఇది అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో ఈ రిక్రూట్మెంట్ దాంట్లోకి వెళ్ళి మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: delegation, which also comprises Special Envoy Steve Witkoff and President Donald Trump's son-in-law Jared Kushner, held a meeting with the Pakistani mediating team. Prime Minister Narendra Modi today commissioned three indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata. Designed by the Navy's Warship Design Bureau and built by the Garden Reach Shipbuilders and Engineers, the vessels are intended to strengthen combat operations, hydrographic surveying and anti-submarine warfare. Addressing the tri-commissioning ceremony, Prime Minister Modi said that today India is strengthening its entire maritime ecosystem.
1: भारत आज अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है नई क्षमता तैयार कर रहा है नई कनेक्टिविटी बना रहा है नदी जलमार्गों का विस्तार कर रहा है मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है
0: Defence Minister Rajnath Singh said that the tri-commissioning of three indigenously built Indian Navy platforms is a defining moment in India's maritime capability development. The National Eligibility Cum Entrance Test, NEET UG 2026 re-examination for admission to undergraduate medical courses was conducted amid tight security arrangements today. It was held across 551 cities in India and 14 cities abroad for more than 22.7 lakh candidates. The examination was conducted from 2 p.m. to 5:15 p.m. in English and 12 Indian languages. In Tamil Nadu, seven people have been killed and more than 70 workers affected after an ammonia gas leak at a seafood export company in Periyapalayam today. According to preliminary reports, the death toll may rise as rescue and medical operations continue. The National Disaster Response Force, along with specialized chemical, biological and nuclear response teams, launched an immediate rescue operation and worked to contain the leak under strict safety protocols. Chief Minister C. Joseph Vijay ordered a high-level inquiry into the incident and directed a three-member committee to submit a report within 24 hours. The Chief Minister also announced an ex gratia of 2 lakh rupees for the families of each deceased. The International Day of Yoga is being observed throughout the globe today. The main event in India was held in Kolkata's Red Road, led by Prime Minister Narendra Modi, who performed yoga alongside thousands of practitioners at the iconic venue. Speaking on the occasion, Prime Minister Modi emphasized yoga's role in providing pathway from mental wellness to physical wellness.
1: Yoga keval हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है इसलिए योग के विषय में युक्त चेष्टस्य कर्मसु कहा गया है यानी हमें क्या करना चाहिए क्या नहीं करना चाहिए इसका बोध ये बोध हमारे जीवन में शांति का स्रोत तो बनता ही है इससे विश्व शांति का मार्ग भी खुलता है
0: The International Day of Yoga is being observed throughout the globe today. President Draupadi Murmu performed yoga at the Garrison Ground in Jabalpur, Madhya Pradesh. Indian women hockey team has lifted the FIH Women's Nations Cup for the second time, defeating host New Zealand 2-0 in the final in Auckland today. Prime Minister Narendra Modi has congratulated the Indian team on their win and praised them for the exceptional performance throughout the tournament. In cricket, India A defeated host Sri Lanka by 66 runs in the summit clash of the Tri-Nation A series in Dambulla. Today put into bat, India posted 377 runs for the loss of 9 wickets and stipulated 50 overs. In reply, Sri Lanka were bowled out for 311 in 47.1 overs. And with that, we end this news bulletin.
2: ఇది నీ కోసం అమ్మా
3: దీనికి ఇంత అందరొచ్చింది
2: అరే చిన్న కొడలా ఇదేమో నీ కోసం ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం
3: కానీ నాయనమ్మ మీకోసం
4: అంత తనదే నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది
2: శుభం పలకండి ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు సాంకేతికత ఆధ్యాత్మికతల కలయికతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో నీట్ యూజీ 2026 పునః పరీక్ష ఈరోజు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. సాంకేతికత ఆధ్యాత్మికతల కలయికతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈరోజు నిర్వహించింది. యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాల సాధన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్తో రామ్దేవ్ బాబా ప్రాణాయామం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి చొరవతోనే ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగల విశ్వగురు సామర్థ్యం ఒక్క భారతదేశానికే ఉందన్నారు. రసాయనరహిత ఆహారాన్ని అందించేందుకు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంట పాటు యోగా కోసం కేటాయించాలని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
7: ఒత్తిడి మానసిక ఆందోళనని తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
6: యోగ సాధనతో మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక సమతుల్యత సాధ్యమని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించిందన్నారు. యోగా అంటే వ్యాయామం కాదని, ఒక జీవన విధానమని పేర్కొన్నారు. శరీరం మనస్సు ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే మహోన్నత సాధనమే యోగా అని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. యోగా అనేది భారతదేశ నాగరికత జీవన విధానంలో ఒక అంతర్భాగమని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన ఒక అమూల్యమైన కానుక యోగా అని అభివర్ణించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక స్పష్టత, అంతర్గత సమతుల్యత, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖపట్నం సాగర తీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక అని, దాని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నీట్ యూజీ 2026 పునః పరీక్ష ఈరోజు ప్రశాంత వాతావరణంలో జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్షను నిర్వహించారు. రాష్ట్రం నుండి 60,790 అభ్యర్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. యోగా సాధన వల్ల మానసిక శారీరక దృఢత్వం లభిస్తుందని, అందరూ యోగాను నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ పార్కులో జరిగిన యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ప్రపంచంలోని 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వందలాది మందితో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకొచ్చే జీవన విధానమని అన్నారు. నేడు 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. యోగ సాధనతో మనసు ప్రశాంతంగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగాను ప్రధానమంత్రి విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. పూర్వీకులు మనకు అందించిన ఈ యోగాను మనం నిత్యం సాధనం చేయాలని, యోగా సాధనతో మంచి ఆరోగ్యం సాధ్యమని పేర్కొన్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబి ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ శాఖలు సంయుక్తంగా జరిపిన దాడిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు పరిధిలోని అరకు నియోజకవర్గం ముంచింగిపుట్టు మండలం బూసిపుట్టు వద్ద ఈరోజు నిర్వహించిన దాడిలో సుమారు 5,60,00,000 రూపాయల విలువైన 1,125 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో 23వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, కోస్తా జిల్లాల్లో వేడి, తేమతో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని ఎం వెంకట్రావు పేర్కొంటూ,
8: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో వీచే అవకాశం ఉంది.
6: రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు 12వ అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవం సందర్భంగా ఏలూరులో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగాంధ్రతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం వైపు అడుగులు వేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యోగా ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలని అన్నారు. యోగా ఒక ఆధ్యాత్మిక సాధనమని, ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత, ఆధ్యాత్మికతల కలయికతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈరోజు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని హోంమంత్రి మంగళపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
9: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
10: TLI है ना?
9: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
11: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః నేతృత్వే దేశే యోగోత్సవః సోత్సాహం ఆచరితః. తేన ప్రఖ్యాపితం యత్ యోగః మానసిక స్వాస్థ్యాత్ శారీరక స్వాస్థ్యం ప్రతి ఏకమాత్రో మార్గో విద్యతే. సహైవ మానవీయ చేతనాయాః ప్రకటీకరణమస్తి యోగః. ప్రధానమంత్రిణా కోల్కతా నగరే స్వదేశే నిర్మితాని త్రీణి భారతీయ నౌసేనా మంచాని రాష్ట్రాయ సమర్పితాని. तेनोदीरितं यत् देशे रक्षा उत्पादन क्षमतायाः वर्धनाय विशेषाः प्रयासाः विधीयन्ते।

0: www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चल दूरभाषीय तंत्रांशे अपि उपलब्धो भविष्यति। अद्य कृत्स्नेहि विश्व अन्ताराष्ट्रिय योग दिवसः भारतीय प्रवासिनाम् अथ स्थानीय जनानां महदुल्लासेन आचरितः। अस्मिन्नेव क्रमे कतारस्य दोहा नगरे 2,000+ योग साधकाः एकत्रिताः अभवन्। ओमानस्य मस्टक नगरे स्थिते भारतीय दूतावासे एकः विशेषः कार्यक्रमः आयोजितः। बांग्लादेशस्य ढाका नगरे इंदिरा गांधी सांस्कृतिक केन्द्रेण आयोजिते योग सत्रस्य बृहद् आयोजने शतशः नागरिकाः सम्मिलिताः अभवन्। सऊदी अरबस्य रियाद नगरे 500+ जनाः योगं कृतवन्तः, यद्धि अस्मिन् राज्ये योगस्य वर्धमानं आकर्षणं सूचयति। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अद्य कोलकातायां स्वदेशे निर्मितानां त्रयाणां भारतीय नौसेना मञ्चानां आईएनएस दुनागिरी, आईएनएस संशोधकः, आईएनएस अग्रयश्च राष्ट्राय समर्पिताः। नौसेनायाः वॉरशिप डिजाइनर्स ब्यूरो इत्यनेन परिकल्पितं तथा गार्ड्स रीच शिल्प बिल्डर्स एंड इंजीनियर्स इत्यनेन निर्मिताः एताः नौकाः युद्धकार्याणि, जल ग्राफिक सर्वेक्षणं, जल निमग्न नौका विरोधी युद्धं च सुदृढं कर्तुं अभिप्रेताः सन्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी अवोचत् यत् अद्य भारतं स्वस्य संपूर्णं समुद्रीय पर्यावरण व्यवस्थां सुदृढं कुर्वदस्ति तथा च सागरमाला इत्यादयः उपक्रमाः अस्याः विशाल परिकल्पनायाः भागाः सन्ति। स्विट्जरलैंडस्य बार्गेनस्टॉक इति रमणीय नगरे ईरान अमेरिका देशयोर्मध्ये उच्चस्तरीयोपवेशनम् अद्य समारब्धम्। अमेरिकी प्रतिनिधिमण्डलस्य नेतृत्वं उपराष्ट्रपतिः जे सी वेन सहैव ईरानी प्रतिनिधिमण्डलस्य नेतृत्वं संसदा अध्यक्षः मोहम्मद बागेर गालिबाफ कुरुतः। उभयोर देशयोर प्रतिनिधि मध्यस्थ देशाभ्याम पाकिस्तान कतारभ्याम सह तत्र संप्राप्तौ स्तः। 26,000+ वर्षस्य नीट यूजी पुनः परीक्षा अद्य संपूर्णे देशे कठोर सुरक्षायाम आयोजिता, यत्र भारतस्य 150+ नगरेषु, 14 वैदेशीयेषु नगरेषु च 5,000+ केन्द्रेषु 22,000+ परीक्षार्थिनः परीक्षायां सम्मिलिताः। राष्ट्रिय परीक्षा संस्थया उक्तं यत् परीक्षा आंग्लभाषायां 12 भारतीय भाषासु च आयोजिता आसीत्, यत्र छात्रानुकूल सुविधाः यथा पेयजलम्, ओआरएस, एम्बुलेंस यानानि, केन्द्रेषु माता पितृभ्यः छायायुक्त प्रतीक्षा केन्द्राणि च स्थापितानि आसन्। परीक्षायाः प्राक् एनटीए इत्यनेन राष्ट्रव्यापी मॉक ड्रिल इत्यस्य आयोजनं कृतम्। केन्द्रीय शिक्षा मंत्री धर्मेन्द्र प्रधानः अवोचत् यत् परीक्षायाः सुगमतया संचालनाय सर्वाः आवश्यकोपायाः कृताः। महिला हॉकी क्रीडायाम् अद्य ऑकलैंड नगरे आयोजितायाम् FIH महिला नेशंस कप स्पर्धायाः चरमे द्वन्द्वे भारतेन न्यूजीलैंड दलं 2-0 अंकैः पराभूय विजेत्री पदकम् अवाप्तम्। विजयेनानेन भारतीय दलेन FIH महिला प्रो लीग मध्ये स्थानं सुरक्षितं कृतम्। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో పోలవరం మండలం ఏలూరు జిల్లాలో వెలసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. గ్రామదర్శిని కార్యక్రమాలు వినబోయే ముందు ప్రకటన విందాం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్

0: చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రకటన విన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. నెల్లూరు జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని ఏపీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని ఆయన సూచించారు. అదేవిధంగా యోగా పోటీల విజేతలకు కూడా సర్టిఫికెట్లు అందజేసి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరొక స్థానిక సమాచారం,

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు యోగా కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్పీ డాక్టర్ అజిత వేజేండ్ల ఐపీఎస్ పోలీస్ సిబ్బంది శారీరకంగా దృఢంగా మానసికంగా స్థిరంగా ఉండాలని కూడా సూచించారు. యోగా ధ్యానం ఒత్తిడిని తగ్గించి విధుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ట్రైనీ పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మరొక స్థానిక సమాచారం, నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్ యొక్క ప్రకృతి సౌందర్యం ఎంతగానో అద్భుతంగా చిత్రీకరించబడింది. అందుకని బ్యారేజ్ చుట్టూ ఉన్న నీటి ప్రవాహాలు, పచ్చని పరిసరాలు, పెన్నా నది అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఎగువ నుండి ఎంతగానో యొక్క దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతూ ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఈ యొక్క నీటితో నిండినటువంటి పెన్నా బ్యారేజ్ ప్రాంతం కనువిందు చేస్తోంది. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు విందాం. విహారీ, ఈనాటి విహారీ కార్యక్రమంలో పోలవరం మండలం ఏలూరు జిల్లాలో వెలసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం.

విహారి మీ యాత్రా సహాయకారి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ విహారి కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడిపడిన అంశాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. ఈనాటి విహారి కార్యక్రమంలో పంచ శివ క్షేత్రాలలో ఒకటి, పంచ భావనారాయణ క్షేత్రాలలో కూడా ఒకటి అయి పవిత్ర గోదావరి నదీ మధ్య దేవకూట పర్వతంపై వెలసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. పూర్వం దక్ష ప్రజాపతి నిర్వీశ్వర యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగానికి సతీదేవి వచ్చుట చూచిన దక్ష ప్రజాపతి పిలువని పేరంటమునకు వచ్చినదని సతీదేవిని అవమానపరిచాడు. సతీదేవి ఆ అవమానం భరించలేక శివుని వద్దకు వెళ్ళుటకు మనసు అంగీకరించక తనకు తాను అగ్నికి ఆహుతి అయ్యింది. అది తెలిసిన శంకరుడు కోపోద్రిక్తుడై ప్రళయ తాండవం చేస్తూ తన జటల నుంచి ఒక జటను విడువగా వీరభద్రుడు ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు దక్షయాగమును ధ్వంసం చేసి పట్టిసం అనే ఆయుధంతో దక్ష ప్రజాపతిని సంహారం చేసి సతీవియోగంచే ఉగ్రరూపుడై దేవకూట పర్వతంపై ప్రళయ తాండవం చేయసాగాడు.

అప్పుడు దేవతల కోరిక మేరకు అగస్త్య మహాముని వీరభద్రుని ఆలింగనం చేసుకొనగా వీరభద్రుడు లింగాకారమై స్వయంభూవై ఇచ్చట వెలశాడు. ఈ లింగాకారం చుట్టూ అగస్త్య మహాముని బాహువులు, హస్తచిహ్నములు, లింగాగ్రమున అగస్త్య భగవానుడు వీరభద్రుని జడలు ముడివేసిన శిఖముడి నేటికీ మనం చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఇక్కడ శ్రీ వీరేశ్వర స్వామివారు శ్రీ భద్రకాళీ సమేతుడై స్వయంభూవై కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ కేశవ స్వామి, శ్రీ కుమారస్వామి, శ్రీ తాండవ వీరభద్ర స్వామివారలు, ఇంకా శ్రీ కనకదుర్గ, శ్రీ మహిషాసురమర్దని అమ్మవారలు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి శ్రీ భావనారాయణ స్వామివారు క్షేత్రపాలకులు. ఇచ్చట శ్రీ భావనారాయణ స్వామివారు శంఖుచక్రములను తారుమారుగా ధరించి కొలువుదీరి ఉన్నారు. శివకేశవులకు నిలయమై దక్షిణ కాశీగా పేరొందిన ఈ దివ్య క్షేత్రం కలియుగంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చు కామధేనుపై విరాజిల్లుతోంది. ఈ ఆలయ సందర్శనా వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి కళ్యాణం, మహాశివరాత్రి మహోత్సవములు 3 రోజుల పాటు ఎంతో శోభాయమానంగా నిర్వహించబడుతూ భక్తులకు కనువిందు చేయడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం దేవకూట పర్వతంపై గోదావరి నది మధ్యలో పట్టిసంనిధి గ్రామం పోలవరం మండలం ఏలూరు జిల్లాలో ఉంది. సమీప ప్రధాన రైల్వే స్టేషన్ రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా 35 కిలోమీటర్లు ప్రయాణించి పట్టిసీమ గ్రామం

శ్రీ వీరేశ్వర స్వామి వారు మనందరికి దీర్ఘాయురారోగ్య సౌభాగ్య సంపత్ మహాభోగ భాగ్యంపులు ప్రసాదించాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: మీరింతవరకు విహారీ కార్యక్రమంలో పోలవరం మండలం ఏలూరు జిల్లాలో వెలసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతవనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో విందాం ఒక ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గేయాలు.

జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమాలు సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు వింటారు అలనాటి మధురగీతం. అలనాటి మధురగీతంలో మనస్సు మమత ఈ చిత్రం నుంచి చిత్ర ఆలపించినటువంటి అలనాటి మధురగీతం. సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట విందాం.

అలనాటి మధురగీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000కు పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయ కే ఆస్పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయ తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయ్ పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ సాంకేతికత, ఆవిష్కరణలు అనే మూడు అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు.

0: అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ జూన్21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కళా సిఖాతా హై. యోగ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జీ పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అసోం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై సింహపురి కార్యక్రమాలు వింటూ ఉన్నారు. నిలయంలో సమయం 7:15 దాటి 21 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు సంవత్సరం పొడవునా వేదగా పంటల గురించి. ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం, అనంతరం పొలం కబుర్లు వింటారు, ఇంకా జానపద గేయాలు. మరి ముందుగా ఈ కార్యక్రమం వినబోయే ముందుగా ఒక ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంవత్సరం పొడవునా వేదగా పంటలు. ఈ అంశం గురించి ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం విందాం.
2: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీలక్ష్మి. నేను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ప్లాంట్ బ్రీడింగ్ డివిజన్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మనం సంవత్సరం పొడవునా వేసుకోవడానికి అనువైన వరి రకాల గురించి కొంత తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే, మనకి వరిని మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకున్నట్లయితే ఖరీఫ్ ఇంకా రబీ కాలాల్లో సహజంగా సాగు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఈశాన్య ఋతుపవన ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి నెల్లూరు, ఇంకా కడప, చిత్తూరు, ఇంకా ఇప్పుడు తిరుపతి జిల్లాలు, వీటన్నిటిలో కూడా ఖరీఫ్ ఇంకా రబీ కాలంలోనే కాకుండా ఎడగారు అనే ఒక ప్రత్యేకమైన కాలంలో కూడా మనకి వరిని సాగు చేయడం చూస్తూ ఉన్నాం. పురాతన కాలంలో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే నెల్లూరు అనేది మనకి మొలగొలుగులకి చాలా ప్రసిద్ధి కాంచిన ఒక ఊరని చెప్పొచ్చు. ఈ మొలగొలుకుల్ని అభివృద్ధి చేసే క్రమంలోనే మనకి వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ఈ మొలగొలుకుల అభివృద్ధి గురించి పరిశోధనలు మొదలుపెట్టడం 1960 జరిగింది. రాను మనకి వర్షపాత ప్రాబల్యం ఒకటైతే, ఇంకా సోమశిల రిజర్వాయర్ నుంచి వచ్చే నీటి లభ్యత వల్ల ఇక్కడ మొలగొలుకుల కాలం అనేది కుంచబడి బాగా మనకి ఎడగారు కాలంలో కొంత ప్రాంతము, ఇంకా రబీ కాలంలో ఎక్కువ దాదాపు 300,000 హెక్టార్ల వరకు కూడా రబీని మనం రబీలో వరిని సాగు చేయడం మనకి చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఎండాకాలంలోన ఇంకా రబీలోన వేసినప్పుడు మళ్ళీ మన ఖరీఫ్ పంట అనేది ఇంకా ఉండదు. ముందస్తు ఖరీఫ్ ఇంకా రబీ కాలంలో ఈ రెండు కాలాల్లో కూడా ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా వరిని సాగు చేస్తూ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ కాలంలో మనం చూసినట్లయితే దాదాపుగా స్వల్పకాలిక నుండి మధ్యకాలిక రకాలను మాత్రమే మనం సాగు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఉదాహరణకు మనం ఎడగారు కాలంలో చూసినట్లయితే ఈ కాలంలో ప్రధానంగా ఎండ ఎక్కువగా ఉంటుంది. మనం వేసేటప్పటి నుంచి దాదాపు అది పూత వచ్చే కాలం వరకు కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎండ వేడిమికి తట్టుకోగలగాలి. రెండవది ఏంటంటే పడమటి గాలులు, ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పడమటి గాలులకు పడిపోకుండా నిలబడుకోగలిగిన సామర్థ్యం మనకి ఆ రకానికి ఉండాలి. మూడవది ఏంటంటే ఆల్రెడీ మనం రబీ కాలంలో చాలా వరకు వరి సాగు చేసిన పొలంలోనే మళ్ళీ కూడా మనం ఎండాకాలంలో సాగు చేస్తాం కాబట్టి ఈ ఏదైతే మనకి ఎండకి భూమి లోపల ఉన్న కరిగిపోయినటువంటి ఉప్పు అంతా కూడా పైకి రావడం వల్ల కొంతవరకు చౌడు కూడా తట్టుకోగలిగిన శక్తి ఉండాలి. అంటే మనం ఎండాకాలంలో వేసుకున్న రకాలు చూసినట్లయితే ఎండ వేడిమికి తట్టుకోగలగాలి, ఈ పడమటి గాలుల తీవ్రతకు తట్టుకోగలగాలి, ఇంకా కొంతవరకు చౌడును కూడా తట్టుకోగలగాలి. అంతేకాకుండా మనం కోసేటప్పుడు చూసినట్లయితే ఆగస్టు అంటే ఎండాకాలంలో వేసే పంట ఏప్రిల్ మేలో నారు పోసినప్పుడు 4 నెలల పంట అయితేనే మనకి చాలా మంచిది. 4 నెలలు అంటే దాదాపు ఆగస్టు చివరి కానీ సెప్టెంబర్ మొదటి వారానికి కానీ కోతకు వస్తుంది. అప్పుడు వర్షం వచ్చినప్పుడు కూడా ఈ పంట పడిపోకుండా ఉండాలి. అంటే ఈ 4 రకాల లక్షణాలు అనేటివి ఎండాకాలంలో వేసే రకాలకు ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణాలని మనం చెప్పొచ్చు. పైపెచ్చు గింజ రాలిక కూడా పొలం మీద తక్కువగా ఉండాలి. అప్పుడే రైతు తగినంత వరకు దిగుబడి తీసుకోగలుగుతాడనమాట. అదే ఇవే రకాలు మనం రబీలో వేసుకున్నప్పుడు ఈ రకాలకి ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానివ్వండి, ప్రధానంగా మనకి తమిళనాడు ప్రాంతం కానీ తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మనం అంటే రబీ కాలం మనకి దాదాపుగా నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపు ఫిబ్రవరి మార్చి మొదటి వారానికి పూర్తవుతుంది. ఈ కాలంలో వేసుకున్న రకాలన్నీ కూడా అగ్గి తెగుల్ని బాగా తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే నెల్లూరు పరిశోధనా స్థానంలో తయారయ్యే అన్ని రకాలు కూడా ఇటు ఎండాకాలంలో వేసినప్పుడు అగ్గి చౌడని కానివ్వండి, అధిక వేడిని కానివ్వండి, ఇంకా పడమటి గాలుల తీవ్రతని తట్టుకోగలిగి ఉండి పైరు పొట్టిగా ఉండి పడిపోకుండా ఉండే లక్షణాలే కాకుండా రబీ కాలంలో వేసినప్పుడు అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి రకాలనే మేము ఎక్కువగా ఇక్కడ రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ రకాల దృష్టి విషయానికి వచ్చినట్లయితే మనము ప్రధానంగా అందరికీ సుపరిచిత రకాలైనటువంటి ఎన్ఎల్ఆర్ 34449, ఇది నెల్లూరు మాషూరిగా జనాల్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రకం యొక్క ప్రధాన లక్షణాలు అందరికీ తెలుసు పైపెచ్చు, అదేంటంటే చాలా పొట్టిగా ఉంటుంది, ఇంకా అగ్గితగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. మీరు సంవత్సర పొడవునా ఎప్పుడు ఏ నెలలో వేసుకున్నా కూడా ఈ ఫోటో పీరియడ్ సూర్యరశ్మి నిడివితో సంబంధం లేకుండా మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా 120 నుంచి 25 రోజుల్లోకి కోతకొస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా దీన్ని మనం ఎడగారులో కానీ ఖరీఫ్లో కానీ రబీ కాలాల్లో కూడా మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. భారతదేశం మొత్తమే చూసినట్లయితే ఈ రకాన్ని దాదాపుగా 8 లక్షల హెక్టార్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఈ రకం సాగుదలలో ఉంది. ఇది ప్రధానంగా ఏంటంటే పైరు పడిపోకుండా ఉండడం, అధికంగా ఎరువులు వేసినప్పుడు కూడా ఇది పైరు పొట్టిగా ఉండడం వల్ల నిలబడుకునే ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ఎరువుల సామర్థ్యంలో కూడా ఇది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. రెండవ రకం చూసినట్లయితే ఎన్ఎల్ఆర్ 33-54, ఇది నెల్లూరు ధాన్య రాశిగా పిలువబడుతుంది. ఈ రకం కూడా నెల్లూరు మాషూరి లాగానే మీరు ఎండాకాలంలో కానీ ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎప్పుడు వేసుకున్నా కూడా 120 రోజులకే కోతకొస్తుంది. పైపెచ్చి గింజ సన్నగా ఉంటుంది, అగ్గి తెగులు కానీ మెడవిరుపు కానీ బాగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇది చాలా తక్కువ ఎరువుల యాజమాన్యంతో మనం అధిక దిగుబడులను కూడా సాధించుకోగలము. తర్వాత ఇదే క్రమంలో నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడి విడుదల చేసినటువంటి ఎన్ఎల్ఆర్ 400024, అంటే ఈ రకము సన్నరకం కాదు, మధ్యస్థ లావుగా ఉంటుంది. కానీ ఎండాకాలంలో కానీ రబీలో కానీ వేసినప్పుడు ఇది హైయెస్ట్ ఎల్లర్ అనమాట, అంటే ఎండ వేడిమి తీవ్రతను అధికంగా తట్టుకోగలుగుతుంది. కాకపోతే ఈ రకం యొక్క లక్షణాలు ఏంటంటే మనకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం ఎరువులు వాడుకోవాలి, దీనికి ఎక్కువగా ఎరువులు వేయకూడదు. తర్వాత ఎన్ఎల్ఆర్ 400054, ఈ రకం లక్షణాలు చూసినట్లయితే ఇది 135 రోజులు కోతకొస్తుంది. గింజ నాణ్యత చూసినప్పుడు మనకి బీపీటీ 5204 ఎలా ఉంటుందో అలాంటి నాణ్యతను కలిగి ఉంటుంది. ఈ 400054 యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే దీనిలో స్వర్ణ మనకి తెలుసు, MTU 7029, ఇదొక పేరెంట్. కాబట్టి దీనికి అధిక దిగుబడినిచ్చే శక్తియే కాకుండా అంటే అడాప్టబిలిటీ, అంటే ఎక్కువ ఎలాంటి నేలల్లో కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కానీ ఏ కాలంలో అయినా వేసుకున్నప్పుడు కూడా ఇది బాగా పండుతుంది. 130 నుంచి 35 రోజులకు కోతకొస్తుంది, ఎడగారులో కానీ ఖరీఫ్లో కానీ రబీలో కానీ. దీనికున్న ప్రధాన లక్షణాలు గమనించినట్లయితే అగ్గి తెగులు తట్టుకోవడమే కాకుండా గాల్మిడ్జ్, మనకిప్పుడు ఉల్లికోడు అంటాం మనం, ఈ ఉల్లికోడుని కూడా ఇన్సెక్ట్ అంటే ఇది ఒక పెస్ట్, ఉల్లికోడు అనేది మనకి గాల్మిడ్జ్ అనే పెస్ట్ వల్ల వస్తుంది. దీన్ని కూడా ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ ఉల్లికోడు తీవ్రత ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనం ఈ ఎన్ఎల్ఆర్ 400054 అనే రకాన్ని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. తక్కువ ఎరువుల దగ్గర మంచి దిగుబడి వస్తుంది. అంతేకాకుండా అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. పైపెచ్చు దీనికి ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, మనం ప్రధానంగా బాస్మతి రకం బియ్యాన్ని మనం సన్నగా పొడుగ్గా ఉంటాయి, ఎందుకంటే దాన్ని వాడేది మనకి సువాసన కొరకు. ఈ బిర్యానీ లాంటి మనం ఈ వంటలు చేసినప్పుడు సువాసన, మంచి సువాసన భరితమైన మనకి ఆహ్లాదకరమైన వాసన కోసము ఇది వాడుతూ ఉంటాము. అదేవిధంగా ఎన్ఎల్ఆర్ 400054 రకం కూడా సువాసన భరితమైనటువంటి వరి రకము, 135 రోజులు కోతకొస్తుంది, ఉల్లికోడని అగ్గి తెగులను తట్టుకుంటుంది, సంవత్సరంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే గింజ నాణ్యత చూసినట్లయితే బాస్మతి రకం లాగా కాకుండా బీపీటీ లాగా చిన్నగా ఉంటుంది అన్నమాట, అది దీని యొక్క లక్షణాలు. తర్వాత అందరికీ తెలిసిన చాలా పాత రకమే భరణి అని, ఎన్ఎల్ఆర్ 304491, ఇది ఎండాకాలానికి అత్యంత అనుకూలమైన రకము, ఎంత వేడిమి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా 120 రోజుల్లోనే కోతకొస్తుంది. తక్కువ ఎరువుల వాడకం దగ్గరే ఎక్కువ మనకి దిగుబడి సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది, ఎండాకాలానికి బాగా అనువైన రకము. కాకపోతే రబీ కాలంలో ఇదే రకాన్ని వేసినప్పుడు కొంతవరకు దీనికి అంటే అధిక నత్రజ

వాడకం వల్ల వచ్చిన అగ్గి తెగుళ్ళు మాత్రం బాగా సమర్థవంతంగా తట్టుకోలేదు, కొంతవరకు నిలబడుతుంది. కాబట్టి మనం రబీలో వేసినప్పుడు అగ్గి తెగులకు సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలు మనం చేపట్టవలసిన అవసరం ఉంటుంది భరిణి వేసుకున్నప్పుడు. తర్వాత ఇంతేకాకుండా మనకి ఎంటియు 10/10 రకం, అందరికీ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన రకము కాటన్ దొర సన్నాలు. ఇది మనకి సంవత్సరంలో ఎప్పుడు ఏ నెలలో వేసుకున్నా కూడా 120 రోజులకి కోతకొచ్చే రకము. ఈ రకం ఎక్కడైతే మనకి కొంత ఉప్పున్నా కూడా లేకపోతే కొంత చలదనం కొంచెం ఉండి తర్వాత వేడి ఎక్కువగా ఉన్నా కూడా అలాంటి ప్రాంతాల్లో కూడా కాటన్ దొర సన్నాలు మనం బాగా సాగు చేసుకోవడం చూస్తూ ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనకి కొనుగోలు చేసేటప్పుడు కాటన్ దొర సన్నాలని మనం కొంతవరకు తగ్గించమని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. అంటే కాటన్ దొర సన్నాలకు ధీటుగా ఉన్న ఒక రకం ఇంకోటి కూడా ఉంది, అది ఎన్ఎల్ఆర్ 33358. అంటే గింజ నాణ్యతలో నేను చెప్పేది ఏంటంటే ఎంటియు 1010 కాటన్ దొర సన్నాల యొక్క గింజ నాణ్యతను పోలి ఉండే రకం ఎన్ఎల్ఆర్ 33358. దీని సోమశిలగా ప్రాచుర్యం పొందింది. ఈ రకం లక్షణాలు చూసినట్లయితే 115 రోజులకే కోతకొస్తుంది. మీరు సంవత్సరంలో ఎప్పుడు వేసుకున్నా కూడా ఈ డ్యూరేషన్ అంటే ఈ కాల పరిమితి మాత్రం 115 రోజులే. ఇంకా దీనికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏంటంటే గింజ 1010 లాగానే పొడుగ్గా ఉంటుంది, తర్వాత అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. మనం ఈ ఎండాకాలంలో వేసుకున్నప్పుడు చౌడు ఉన్న ప్రాంతాల్లో వేసుకున్నా కూడా మంచి దిగుబడి వస్తుంది. తర్వాత ఇది కూడా సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే దీనికి ఎరువులు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత వీటన్నిటితో పాటు స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే ఇంకొకటి, కొత్తగా నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడి అభివృద్ధి చేసి అది రైతుల పొలాల్లో చిరుసంచుల ప్రదర్శనా క్షేత్రాల్లో 2వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి ఎన్ఎల్ఆర్ 36/48. ఈ రకం కూడా బీపీటీ గింజనాడితో పోల్చినప్పుడు దానికన్నా కొంచెం సన్నగా ఉంటుంది. 1000 గింజల పరిమాణం చూసినట్లయితే మనకి 13.5 గ్రాములు ఉంది. అగ్గి తెగుళ్ళని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని కూడా మనం సంవత్సరం పొడవునా ఎప్పుడు వేసుకున్నా కూడా, అంటే మనం మే ఇక్కడ నెల్లూరు ప్రాంతంలో తీసుకున్నప్పటికీ మనకి ఎడగారు కాలం ఏప్రిల్ మేలో స్టార్ట్ అవుతుంది. అదే మనకి గోదావరి కృష్ణ ఆ పై ప్రాంతాలు తీసుకున్నట్లయితే ఖరీఫ్ కాలం మనకి జూన్ జూలై మాసాల్లో స్టార్ట్ అవుతుంది. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో రబీ మనకి అక్టోబర్ చివరి నుంచే ప్రారంభమైనప్పటికీ గోదావరి డెల్టాకి వెళ్ళేసరికి మనకి డిసెంబర్ వరకు కూడా రబీ కాలంలో ఈ నార్లు పోసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఏ కాలంలో ఏ నెలలో వేసుకున్నా కూడా ఎన్ఎల్ఆర్ 36/48 అనే రకము ఇప్పుడు చిరుసంచుల ప్రదర్శనా క్షేత్రాల్లో దీన్ని బాగా రైతులందరూ కూడా మెచ్చుకోగలిగినటువంటి దిగుబడికి సామర్థ్యం కానివ్వండి, పైరు పొట్టిగా ఉండి పడిపోకుండా ఉండడం కానివ్వండి, సన్నగింజ రకం సంబంధించింది కానివ్వండి, తర్వాత కొంతవరకు చౌడున్న ప్రాంతాల్లో కానివ్వండి, అగ్గి తెగులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కానివ్వండి, ఈ రకం యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. అంతేకాకుండా కొంతమంది రైతుల పొలాల్లో కానివ్వండి, మా దగ్గర ఉన్న పరిశోధనా క్షేత్రంలో పరిశీలించినప్పుడు కూడా దీని యొక్క ఇంకా కొన్ని మంచి లక్షణాలు కూడా గమనించడం జరిగింది. అవి కనుక చూసినట్లయితే కొంతవరకు చౌడును కూడా తట్టుకుంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా కారణం చేత నాట్లు వేయడం ఆలస్యమైనప్పుడు దాదాపు ఒక 20 రోజులు, అంటే మనం 25 నుంచి 30 రోజుల వరకు నాట్లు వేసుకొని చెప్తాము. ఈ రకాన్ని అయితే మనం 1 నెల రోజులు ఆలస్యమైనా కూడా వెంట వెంటనే ఎరువులు వేసుకున్నప్పుడు ఇది మళ్ళీ దాని పొటెన్షియల్ ఈల్డ్ అంటాం మనం, అంటే దానికి ఉన్న శక్తి దిగుబడి శక్తి ఎంత వరకు ఉందో అంత శక్తిని కూడా ఇవ్వడానికి ఇది దిగుబడి సామర్థ్యం మనం అయితే గమనించడం జరిగింది. అంటే ఈ రకము ఈ అగ్గి తెగులను తట్టుకోవడము అన్ని కాలాల్లో వేసుకోవడానికి అనుకూలమే కాకుండా కొంత ముదురు నారు నాటుకునేటప్పుడు కూడా, అంటే ఆలస్యంగా నాట్లు వేసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఈ రకము దానికి అనువైనదిగా మనం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ఇప్పుడు మనకి ADT 37 వేసే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి, మనకి చిత్తూరు ఇంకా తిరుపతి ప్రాంతాల్లో ADT 37 ఎక్కువగా వేస్తూ ఉంటారు, ఎక్కువ బుడ్డలు అంటారు వాటిల్ని. ఈ బుడ్డలన్నీ కూడా మనకి దాదాపు ఇడ్లీ రవ్వ వాటికి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. వాటికి ఇందాక నేను చెప్పినట్లుగా ఎన్ఎల్ఆర్ 40/24 అనే రకం చాలా దానికి దీటైన రకంగా చెప్పొచ్చు. దిగుబడి పరంగా కానివ్వండి, తర్వాత ఏ కాలంలో వేసుకున్నా కూడా అనువైందిగా ADT 37కి ప్రత్యామ్నాయ రకంగా మనం ఎన్ఎల్ఆర్ 40/24 చెప్పవచ్చు. దీన్ని మనం శ్వేత అని కూడా పిలుస్తున్నాము. పాండిచ్చేరి ఇంకా తమిళనాడు ప్రాంతాల్లో ఇది బహుళ ప్రాధాన్యం సంతరించుకుని ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఈ రకాన్ని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎవరైతే లావులు
ఇంకా లావులు మార్కెట్ ఎక్కడైతే ఉండి లావు

0: చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, అక్కడ మార్కెట్ లావుగింజలు కూడా మార్కెట్ ఉండే ప్రాంతాలు అయితే NLR 3684 అనే రకం కూడా పరిశోధనా స్థానం నెల్లూరు నుంచి తయారు చేయబడి విడుదల చేయబడడం జరిగింది. NLR 3684 ఇది 125 నుంచి 130 రోజుల కోతకు వస్తుంది. ఈ రకం అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీన్ని కూడా సంవత్సరం పొడవునా మీరు ఏ నెలలో వేసుకున్నా కూడా 125 నుంచి 130 రోజుల్లోనే ఇది కోతకు వచ్చేస్తుంది. ఇవన్నీ నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకాలు, స్వల్పకాలిక రకాలు. అంటే మనకి ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కడైనా నాట్లు వేయడం లేట్ అయినా కానీ, లేకపోతే నీటి లభ్యత కొంచెం ఆలస్యమైనప్పుడు కానీ, లేకపోతే బోర్లలో నీళ్లు మనకి నారుమడి పోసుకున్నప్పటికీ కానీ మనకి ఆయకట్టు ద్వారా మనం సాగు చేసేటప్పుడు నీటి లభ్యతను మనం అనుసరించే వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఆలస్యమైనప్పుడు, లేకపోతే సన్నగింజ రకాలు వేసుకోవాలనుకున్నప్పుడు స్వల్పకాలిక రకాలకు వెళ్ళడమే చాలా మంచిది. ఈ స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే మనం ఇప్పుడు దాకా వివరించినటువంటి నెల్లూరు మషూరి కానివ్వండి, ధాన్యరాశి కానివ్వండి, కొత్తగా వచ్చిన మినీకిట్ రకం ఏదైతే ఉందో 3648 కానివ్వండి, సుగంధ NLR 4004 కానివ్వండి, భరణి NLR 3091 కానివ్వండి, మనం సాగు చేసుకోవడానికి అనుకూలమైనవి. ఇంతే కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే వరిలో మనం అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అది సాధించే మన భారతదేశంలో ఇంకొకటి ఈల్డ్ లెవెల్స్ కూడా అంటే దిగుబడి సామర్థ్యాలు కూడా ఒక మేరకు మనం సాధించేసాం. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఏంటంటే ఎక్కువ మంది తినే ఆహారం మనం వరి బియ్యం కాబట్టి దీంట్లోనే పోషకాల నాణ్యతను కూడా పెంచడానికి అనుగుణంగా ఇప్పుడు పరిశోధనలు కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనిలో చూసినట్లయితే వరిలో మనం జింకు ఇంకా ఐరన్ని మనం ఈ రెండు మూలకాల్ని ఈ బియ్యంలో మనం ఇంప్రూవ్ చేసే విధంగా కూడా మనకి టెక్నాలజీ కానివ్వండి ఇంకా రకాలు కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మనకి DRR 45 కానీ ఇవన్నీ కూడా జింకు అధికంగా కలిగినటువంటి రకాలుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరు నుంచి NLR 3238 అనే రకాన్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ రకం చూసినట్లయితే 120 నుంచి 125 రోజుల్లోనే కోతకు వస్తుంది. సంవత్సరం పొడవునా ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు. ఇది కూడా అగ్గి తెగులను కొంతమేరకు తట్టుకుంటుంది. దీనిలో చూసినట్లయితే మనకు ప్రధానంగా పేరెంట్స్ అంటే అవి ఏ రకం నుంచి సంకరపరిచామో చూసినట్లయితే BPT 5204 ఇంకా కాటన్ దొర సన్నాలను సంకరీకరించి తయారు చేసింది ఈ రకము. కాబట్టి దీనిలో 1000 పదిలాగా పంట నాణ్యత అయితే ఏమి, దాని పెరుగుదల అయితే ఏమి, వాటి దిగుబడి సామర్థ్యం అయితే ఏమి, అవన్నీ కూడా 1000 పదిలాగా ఉంటాయి. కానీ అన్నం నాణ్యత మాత్రం BPT 5204 మనకి సాంబా మసూరి ఏదైతే ఉందో దాని అన్నం నాణ్యతను పోలి ఉంది. పైపెచ్చు మనం పాలిష్ చేసిన తర్వాత కూడా దీంట్లో జింక్ మూలకం మనం గమనించినట్లయితే 10% పాలిష్ చేసిన తర్వాత కూడా 24.7 PPM వరకు కూడా జింక్ మూలకం అలాగే దీంట్లో ఉంది. పైపెచ్చు ఇది సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అధిక దిగుబడి సామర్థ్యం కలిగిన రకము, పైరుపై పడిపోకుండా ఉంటుంది. ఎడగారు ఖరీఫ్ రబీ కాలాలకు అనుకూలమైనది. భోజనంలో మనకి జింక్ ధాతువు కూడా ఎక్కువగా ఉంది. అంటే ఇది జింక్ బయోఫోర్టిఫైడ్ రైస్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇది కూడా ప్రధానంగా రైతుల్లో పొలాల్లో సాగు చేసుకొని కనీసం వాళ్ళ అవసరాల కొరకైనా మనం ఇంటి ఆహార అవసరాల కొరకైనా దీన్ని కొంతవరకు ప్రయోగాత్మకంగా చేసుకుంటే ఆరోగ్యరీత్యా కూడా మంచిదని మనం చెప్పొచ్చు అన్నమాట. ఇదే కాకుండా మన వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు నుంచే కాకుండా మారుటేరు నుంచి కూడా ఇప్పుడు స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే MTU 1290 ఇది కూడా మనకి 1000 పది రకాన్ని పోలి ఉంటుంది. ఈ రకం కూడా 125 రోజుల్లో కోతకు వస్తుంది. ఎడగారి కాలానికి కూడా బాగా అనుకూలమైన రకంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చిరుసంచల దశలో ఉన్న MTU 1426 రకం కూడా 130 రోజులు నుంచి 135 రోజుల వరకు కూడా ఖరీఫ్లో వేసుకున్నప్పుడు, అదే రబీలో వేసుకున్నప్పుడు 125 నుంచి 130 రోజుల్లో కూడా కోతకు వస్తుంది. అధిక దిగుబడి సామర్థ్యాన్నే కాకుండా అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది, పైరు పడిపోకుండా ఉంటుంది. గింజ చూస్తే సన్నగింజ రకానికి చెందింది. రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎప్పుడైతే రకాన్ని ఎంపిక చేసుకుంటున్నామో ఎడగారు కాలంలో అయితే ఖచ్చితంగా స్వల్పకాలిక రకాలకు వెళ్ళడం చాలా మంచిది. రబీ కాలంలో వేసుకున్నప్పుడు స్వల్పకాలిక నుంచి మధ్యకాలిక రకాలు వేసుకుంటూ ఉన్నాము. పైపెచ్చు అగ్గి తెగులు తట్టుకునే రకాలు మనం రబీ కాలంలో ఎంపిక చేసుకోవడం వల్ల వాటికి మనం పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. రెండోది అందరికీ ఫైనల్గా వచ్చే విషయం ఏంటంటే, మార్కెట్లో మనం ఏవైతే మనం కొనుగోలు చేస్తారో ఆ రకాలు వేసుకుంటాం కాబట్టి మనం విత్తనాల్ని రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు అది మనకు మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందా లేదా, మన దగ్గరున్న వేరువేరు తెగుళ్ళు కానీ పురుగులు కానీ తట్టుకునే శక్తి ఉందా లేదా, తర్వాత మార్కెట్లో దాని యొక్క కొనుగోలు శక్తి ఎలా ఉందో, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మనం రకాలు ఎంపిక చేసుకోవడం అయితే చాలా అవసరం. నేను చెప్పిన ఈ రకాలన్నీ కూడా వీటికి సంబంధించిన సమాచారాన్ని మరింతగా తెలుసుకోవాలనుకుంటే ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు వారిని సంప్రదించి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.
1: మీరింతవరకు సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. తరువాతిగా విందాం పొలం కబుర్లు.

క్యాలీఫ్లవర్ సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పండించే శీతాకాలపు కూరగాయ పంటల్లో క్యాలీఫ్లవర్ ముఖ్యమైనది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ సాగుకు చల్లని వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల శీతాకాలంలో ఈ క్యాలీఫ్లవర్ను ఎక్కువగా సాగు చేస్తారు. చల్లని పర్వత ప్రాంతాల్లో వేసవిలో కూడా ఇది మంచి దిగుబడినిస్తుంది. సారవంతమైన నీరు ఇంకే గర్భనేలలు క్యాలీఫ్లవర్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల లక్షణాలు కలిగి మురుగునీటి పారుదల వసతి లేని నేలలు పనికిరావు. ఇక క్యాలీఫ్లవర్ని నాటుకునే సమయాన్ని గనక మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కూడా క్యాలీఫ్లవర్ని నాటుకోవచ్చు. క్యాలీఫ్లవర్లో ముఖ్యమైన రకాల విషయానికి వచ్చినట్టయితే స్వల్పకాలిక రకాల్లో పూసా దీపాలి, అలాగే పూసా కట్కి. శీతాకాలంలో ముందుగా వేసుకోవడానికి అనుకూలమైన రకము. పంటకాలం 90 నుండి 100 రోజులు ఉంటుంది. కాండం పరిమాణం మధ్యస్థంగా ఉండి ఆకులు నీలం రంగుగా ఉండి వంపు లేకుండా ఉంటాయి. పువ్వు ఏర్పడే సమయంలో నేల పైభాగాల్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి. పూలు చిన్నగా మధ్యస్థంగా ఉండి గట్టి ముద్దలాగా తెల్లగా ఉంటాయి. ఎర్లీ కున్వారి ఈ రకాన్ని అక్టోబర్ వరకు కూడా నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పువ్వు అర్ధచంద్రాకారంలో హెచ్చు తగ్గు లేకుండా ఉంటుంది. పూసా ఎర్లీ సింథటిక్. వీటి పూలు చిన్నవిగా ఉండి మధ్యస్థంగా చదునుగా తెల్లగా ముద్దగా ఉంటాయి. ఇవి రైసీనెస్ అనే అస్వస్థతను తట్టుకునే రకం. దిగుబడి ఎకరానికి 47 క్వింటాల వరకు ఉంటుంది. ఇక క్యాలీఫ్లవర్లో మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్టయితే పంతు శుభ్ర, అలాగే హిమాని. ఇవి త్వరగా కాపుకు వచ్చే రకాలు. పంటకాలం 90 నుండి 100 రోజులు ఉంటుంది. కాండం మధ్య రకంగా ఉండి ఆకులు బూడిద రంగులో ఉంటాయి. పూలు మధ్యస్థంగా తెల్లని ముద్దలాగా ఉంటాయి. దిగుబడి ఎకరానికి దాదాపుగా 60 క్వింటాల వరకు ఉంటుంది. స్నోబాల్ 16. శీతాకాలంలో నాటడానికి ఈ రకం చాలా అనుకూలంగా ఉంటుంది. పంటకాలం 100 నుండి 120 రోజులు ఉంటుంది. ఆకులు బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ రంగులో ఉండి వంపు తిరిగి ఉంటాయి. పూలు మధ్యస్థంగా ముద్దగా ఉండి తెల్లగా ఉంటాయి. ఇంప్రూవ్డ్ జపనీస్ ఈ రకం మధ్యకాలిక రకం. 90 నుండి 95 రోజుల్లో కోతకొచ్చే రకం. అలాగే మొక్కలు కాండం పొడవుగా ఉంటాయి. పూలు మధ్యస్థంగా ఉండి పెద్దవిగా ముద్దగా, మొదట్లో తెల్లగా, కోత ఆలస్యమయ్యే కొద్దీ వదులుగా లేత పసుపు రంగులోకి మారతాయి. పూసా హిమజ్యోతి. పూలు మొత్తం ఆకులతో కప్పబడి ఉంటుంది. పూలు తెల్లగా ఉండి ఎండ తగిలినా కూడా రంగు కోల్పోకుండా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వేసవి పంటగా ఈ పూసా హిమజ్యోతిని సాగు చేస్తూ ఉంటారు. ఒక్కో పువ్వు 500 నుండి 600 గ్రాముల బరువు ఉంటుంది. పంటకాలం 65 నుండి 75 రోజులుగా ఉండి ఎకరానికి 60 నుండి 68 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. పూసా హైబ్రిడ్ ఈ రకం బూజు తెగుల్ని తట్టుకుంటుంది. పువ్వు తెల్లగా ఉండి సుమారుగా 1 కిలో వరకు బరువు ఉంటుంది. నవంబర్ డిసెంబర్ మాసాల్లో కూడా నాటుకోవడానికి అనుకూలమైన రకం. దిగుబడి ఎకరానికి 230 క్వింటాల వరకు ఉంటుంది. ఊటీ 1. ఇది పర్వత ప్రాంతాలకి అనుకూలమైన రకం. పంటకాలం 110 నుండి 120 రోజులు. దిగుబడి ఎకరానికి 184 క్వింటాల వరకు ఉంటుంది. ఇక క్యాలీఫ్లవర్లో దీర్ఘకాలిక రకాల విషయానికి వచ్చినట్టయితే పూసా సింథటిక్. వీటి పూలు మధ్యస్థ తెలుపుగా ముద్దగా ఉంటాయి. ఇవి జనవరిలో కోతకొస్తాయి. పూసా స్నోబాల్ 1, అలాగే పూసా స్నోబాల్ 2. ఇవి ఆలస్యంగా నాటడానికి అనుకూలమైన రకాలు. ఎండ

సోకినా కూడా పూలు తెల్లగా ఉండి ముద్దగా ఉంటాయి. జనవరి ఫిబ్రవరి మాసాల్లో కోతకు వచ్చే రకం పూసా స్నోబాల్ K1. ఈ రకం నల్లకుళ్ళు తెగుల్ని తట్టుకుంటుంది. కోత ఆలస్యమైనా పూలు తెల్లగా ఉంటాయి. ఆలస్యంగా నాటడానికి అనుకూలమైన రకం. పంటకాలం 110 నుండి 120 రోజులుంటుంది. పూసా శుభ్ర. ఈ మొక్కలు నిటారుగా పొడవైన కాండాన్ని కలిగి ఉంటాయి. పూలు 700 నుండి 800 గ్రాముల బరువుతో నోగులు లేకుండా నున్నగా ఉంటాయి. నల్లకుళ్ళు తెగులను తట్టుకుంటాయి. పంటకాలం 90 నుండి 95 రోజులుగా ఉంటుంది. ఇవే కాకుండా చాలా రకాల హైబ్రిడ్ రకాలు మనకి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. ఇక విత్తనం విత్తే పద్ధతిని గనక మనం చూసినట్లయితే 40 చదరపు మీటర్లలో 280 నుండి 320 గ్రాముల విత్తనాల నారు పోసి ఒక ఎకరంలో నాటుకోవచ్చు. తక్కువ కాలపరిమితి గల రకాలకి 240 నుండి 320 గ్రాములు, దీర్ఘకాలిక రకాలకు 160 నుండి 200 గ్రాముల విత్తనం కావాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున ధైర్యంని కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఈ క్యాలిఫ్లవర్ని ఎత్తైన నారుమళ్లలో పెంచుకోవాలి. ఇక నాటే విషయానికి వచ్చినట్టయితే నేలను పదును వచ్చేటట్టుగా 4-5 సార్లు దున్నాలి. ఎకరానికి 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేయాలి. 60 సెంటీమీటర్ల దూరంలో బోదలు చేసుకోవాలి. 25 నుండి 30 రోజుల వయస్సున్న మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి. తక్కువ కాలపరిమితి గల రకాలకైతే వరుసల మధ్య మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు, దీర్ఘకాలిక రకాలకైతే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాలి. ఎకరానికి 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ని ఇచ్చే రసాయనిక ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేయాలి. 24 నుండి 32 కిలోల నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవాలి. బోరాన్ లోప సవరణకి 3 గ్రాముల బోరాక్స్ ని లీటర్ నీటికి కలిపి 2 సార్లుగా, అంటే మొక్క నాటిన 2 వారాల తర్వాత, అలాగే పువ్వు ఏర్పడడానికి 2 వారాల ముందు మొక్కల మీద పిచికారీ చేసుకోవాలి. క్యాలిఫ్లవర్లో కలుపు నివారణ అంతర కృషి విషయానికి వచ్చినట్టయితే పెండిమిథాలిన్ అనే మందును ఎకరానికి 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటరు 200 లీటర్ల నీళ్లలో కలిపి నాటిన 24 గంటల తర్వాత 48 గంటల్లోపు తడి నేల మీద పిచికారీ చేయాలి. నాటిన 20 నుండి 25 రోజులప్పుడు అంతర కృషి చేసి మట్టిని ఎగదోయాలి. ఇక క్యాలిఫ్లవర్లో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే తేలిక నేలల్లో వారానికి ఒకసారి, బరువైన నేలల్లో 10 రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. క్యాలిఫ్లవర్లో మనకి సహజంగా ఆకుమచ్చ తెగుళ్ళు అలాగే కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆకుమచ్చ తెగులు క్యాలిఫ్లవర్లో ఆశించినప్పుడు ఆకుల పైభాగాన గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దవై ఆకంతా వ్యాపిస్తాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి తెగులు కనిపించిన వెంటనే మ్యాంకోజెబ్ లీటర్ నీటికి 2.5 గ్రాములు లేదా కాపరాక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పైరు మీద 10 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి. కుళ్ళు తెగులు గనక క్యాలిఫ్లవర్ని ఆశించినట్లయితే ఆకుల అంచుల నుండి పసుపు రంగుగా మారుతాయి. ఈనెలు నల్లబడి కాండం కుళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఇది పువ్వులకు కూడా వ్యాపించి పూత కుళ్ళిపోతుంది.

పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా యముడికి మొగుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించినటువంటి ఈ సినీ గీతం, సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్కోటి. ఈ పాట విందాం.

చిత్రసీమలో మీరు విన్న ఈ పాట విజిల్ చిత్రం నుంచి చిన్మయి మధురధార ఆలపించిన సినీ గీతం. సాహిత్యం రాకీందు మౌలి, సంగీతం ఎఆర్ రెహమాన్. చిత్రసీమలో మీరు వింటున్నారు సినీ గీతాలు 102.7 మెగాహెచ్ పై. తరువాతిగా వినబోయే ఈ సినీ గీతం లిటిల్ హార్ట్స్. ఈ చిత్రం నుంచి విందాం అనురాగ్ కులకర్ణి ఆలపించినటువంటి ఈ సినీ గీతం.

0: మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను ఇప్పుడు విందాం. మరి మీరు కూడా మీరు నచ్చిన మెచ్చినటువంటి సినీ గీతాలని వినాలి అనుకున్నట్లయితే 7901084415 ఈ నెంబర్కు మెసేజ్ చేసేయండి. ఓకే, మరి ఫస్ట్గా మెసేజ్ చేసినటువంటి వారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం అంటూ మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పకుమార్, మస్తానయ్య, కుమారి, రమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక మా అందరి కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరారు. అండ్ కోవూర్ నుంచి ఇస్మాయిల్ గారు మెసేజ్ చేశారు, మా కోసం ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ, అండ్ అందరి కోసం కూడా. ఓకే, అదేవిధంగా సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ ఎద్దు మైలారం నుంచి మెసేజ్ చేశారు. అండ్ అదేవిధంగా హలో అభిరుచి, సింహపూర్ ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం అంటూ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేష మెసేజ్ చేశారు, మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఓకే అండి, మరి మీ అందరి కోసం శ్రోతలు అడిగినటువంటి ఒక సినీ గీతం ఫ్రమ్ సుసింద్రి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను మరి ఒక మెసేజ్. హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. నమస్తే అండి. సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాటిపర్తి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఓకే అండి, మరి ప్లే చేస్తాము. అండ్ తుమ్మల చెర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి కూడా మెసేజ్ చేశారు, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు పులిపాటి వెంకటేష్. అండ్ పులిపాటి సత్యవతి గారు కూడా మెసేజ్ చేశారు. అదేవిధంగా గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు వాట్సాప్ మెసేజ్ నుంచి. ఓకే, మాకు ఒక మంచి పాటను ప్రసారం చేయగలరు అంటూ పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహదేవ్. ఓకే, మీ నేమ్స్ చదివేశానండి. యా, మాకోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. అండ్ అదేవిధంగా సింహపురి ఆర్జే గారికి శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు బ్రహ్మయ్య, కర్నూలు ఏలూరు జిల్లా పోలవరం. ఓకే, బ్రహ్మయ్య గారు మెసేజ్ చేశారు. పోలవరం మండలంలో ఉన్నటువంటి శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ విశేషాలు చాలా చక్కగా తెలియజేశారు అంటూ విహారీ కార్యక్రమంలో. ఎస్ అండి. ఓకే, మరి మాకోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. మీ అందరి కోసం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుంచి ఈ సినీ గీతం అయితే వచ్చేస్తుంది, వినేసేయండి.

చక్కటి సినీ గీతాలను అయితే వింటూ ఉన్నారు. 102.7 మెగాహెచ్ పై సింహపురి ఆకాశవాణి. తర్వాతిగా మెసేజ్ చేసినటువంటి వారు నమస్తే శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, చక్కటి సినీ గీతాలను వినిపించారు అలనాటి మధుర గీతంలో అంటూ మెసేజ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, శ్రీ గొల్లపూడి సూర్య భార్గవి. ఓకే, మా కోసం ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఆకాశవాణి వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్ద మిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. జేరుపోతుల బుచ్చయ్య, హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ఓకే అండి, మీకోసం ఒక మంచి సినీ గీతాన్ని వినిపిస్తాం. అండ్ గుడ్ ఈవినింగ్, నమస్తే అంటూ మెసేజ్ చేశారు. హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మెసేజ్ చేశారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్ మెసేజ్ చేశారు. ఓకే అండి. అండ్ అదేవిధంగా మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు నరేష్, మెర్సీ విజయ, రోజా.

ஆ சிரிஷா, ஓம்கார், லக்ஷ்மி நரசிம்ஹா, சக்குபாய், எதோஜி, சோனிகா, லக்ஷ்மி வர்மா, லடுபாபா, மூசாபேட் நரேஷ், గ్రామ ప్రజలందరి కోసం. ఓకే అండి, మరి ఎంతగానో మంచి సినీ గీతం ఫ్రమ్ శంకరాభరణం ఈ చిత్రం నుంచి సినీ గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాట మీ అందరి కోసం.

మీరు వింటున్నారు హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను. తరువాతిగా వినబోయే ఈ పాట నమస్కారం అంటూ మెసేజ్ చేశారు ఫ్రమ్ మాగుంట లోహిత సారీ. మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ నెల్లూరు నుంచి ఫ్రమ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ చిత్రం నుంచి. ఓకే అండి, మరి మీకోసం ఈ సినీ గీతం వచ్చేసింది, వినేసేయండి.

ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు, మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ కావలి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మెసేజ్ చేశారు. అండ్ అదేవిధంగా పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ మెసేజ్ చేశారు, మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. యాజ్ వెల్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో అంటూ. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య, మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. మా ఫ్రెండ్స్ కోసం మరియు నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం అంటూ మెసేజ్ చేశారు. యా, వెరీ గుడ్ నైట్ అండి. ఓకే. అండ్ సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్ మెసేజ్ చేశారు. మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ, బట్ ఒక సినీ గీతాన్ని అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ఆర్యా చిత్రం నుంచి మీ అందరి కోసం.

ఓకే అండి, మరి యొక్క మెసేజ్ సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు. ఓకే అండి, మరి మీకోసం సినీ గీతం. అండ్ అదేవిధంగా ఇంకొక మెసేజ్ ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ మా కోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ ఓకే, హలో మై నేమ్ ఈజ్ మేఘన అంటూ మెసేజ్ చేశారు. నెల్లూర్ నారాయణ రెడ్డిపేట నుంచి కాల్ మెసేజ్ చేస్తున్నాము. మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ ఫ్యామిలీ నేమ్స్ కూడా నాగరాజు, కామాక్షి, హారిక. యా, ఇది ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ నేను ప్లే చేసేసాను. ఓకే అండ్ మరి ఒక సాంగ్ అయితే చివరిగా వినేసేద్దాం ఫ్రమ్ నాన్నకు ప్రేమతో ఈ చిత్రం నుంచి విందాం.

ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే తెలియజేస్తూ మరి ఈరోజు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి బై బై చెప్పేస్తున్నాను. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:30 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. వార్తల వివరాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన 3 సరికొత్త యుద్ద నౌకలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను ఆయన నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ఎన్నో కీలక విధానపరమైన సంస్కరణలను అమలు చేసిందని గుర్తు చేశారు. సముద్ర శక్తి బలంగా ఉన్న దేశం ఆర్థిక వ్యూహాత్మక ప్రభావం అంతే బలంగా ఉంటుందని, అందుకనుగుణంగానే భారత్ సన్నద్దమవుతోందని పేర్కొన్నారు. నౌకల నిర్మాణం, వాటి మరమ్మతులు, మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్ రంగాలను జాతీయ మిషన్గా కేంద్రం భావిస్తోందన్నారు. రాబోయే కాలంలో సముద్ర తీర రక్షణ రంగం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక జాబ్ ఇంజిన్గా మారబోతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యాజ్ రక్షా క్షేత్రమే డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ కి నయ సంభావనాయే బనీ. 2014 తక్ భారత్ కరీబ్ 700 కరోడ్ రూపాయే కే రక్షా ఉత్పాదో కా నిర్యాత్ కర్తా థా. ఆజ్ యే ఆంకడా బఢ్కర్ కరీబ్ 40,000 కరోడ్ రూపాయే పహుంచ్ రహా హై. ఆత్మనిర్భర్తా కి యాత్రా మే అభీ బహుత్ కుచ్ కర్నా బాకీ హై.
0: కాగా భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ 3 నౌకలను కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఒకేసారి 3 అత్యాధునిక నౌకలను రంగంలోకి దించడం భారత సముద్ర రక్షణ సామర్థ్య చరిత్రలోనే ఒక మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులో, ఈ అత్యాధునిక నౌకలు దేశ రక్షణ తయారీ రంగానికి ఆత్మ నిర్భర్ భారత్ పట్ల దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రపంచ సమాజానికి మన దేశం అందించిన అత్యంత అమూల్యమైన కానుక యోగా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈరోజు నిర్వహించిన యోగా ప్రదర్శనలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిళ్లు పెరుగుతున్న నేటి తరుణంలో మానవాళిని ప్రశాంతత, సమతుల్యత, పరస్పర సామరస్యం, సామూహిక సంక్షేమం వైపు నడిపించడంలో యోగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష పునఃపరీక్ష ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా 12 భారతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమలో ఈరోజు భారీగా అమ్మోనియా వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఊపిరాడక 7 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యోగాను కేవలం ఒక రోజు లేదా ఒక సందర్భానికి పరిమితం చేయవద్దని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా దేశవ్యాప్త యోగా వేడుకలకు ప్రధానమంత్రి నేతృత్వం వహించారు. ఈ ఉదయం వేలాది మంది యోగా సాధకులతో కలిసి ఆయన యోగా ఆసనాలు వేశారు. కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించేందుకు, సమతుల్య జీవనాన్ని సాగించేందుకు యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా యోగా 365 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిందని ఆయన పేర్కొంటూ,
1: యోగ మానసిక స్వాస్థ్యసే శారీరక స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై. ఇస్లియే యోగ కే విషయ మే హమే క్యా కర్నా చాహియే క్యా నహీ కర్నా చాహియే ఇస్కా బోధ్ ఇస్సే విశ్వ శాంతి కా మార్గ భీ ఖుల్తా హై. యోగ దునియా కే బెహతర్ భవిష్య కే లియే ఏక్ ఆవశ్యక్తా భీ హై.
0: భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో ఈరోజు

జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐరోపాలోని దాదాపు అన్ని దేశాల మార్కెట్లలోకి భారతీయ వ్యాపారాలు అత్యంత సులభంగా దాదాపు సున్నా సుంకం స్థాయిలతో ప్రవేశించడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, యోగా సాంప్రదాయాన్ని మేళవిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, లేహ్, హైదరాబాద్, సిల్చార్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిగాయి. ఈ ఏడాది యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ఐసీసీఆర్ సమన్వయంతో విదేశాల్లోని దాదాపు 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా 2500 ప్రాంతాలలో యోగా దినోత్సవాలను నిర్వహించాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు క్రికెట్ వన్డే సిరీస్లో ఇండియా ఏ విజేతగా నిలిచింది. శ్రీలంక ఏతో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు, తిలక్ వర్మ 67 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. టోర్నీలో అద్భుత విజయంతో కప్ను కైవసం చేసుకున్న మహిళల జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో భారత జట్టును కొనియాడారు. నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నెల 25 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆవారా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజ తన్వితో ఆల్పించిన గీతాన్ని వినండి. గీత రచన వెన్నెల కంటి.

కార్యక్రమంలో చివరిగా మౌనరాగం. ఈ చిత్రానికి రాజశ్రీ గీత రచన, సంగీతం ఇళయరాజా.

ఇంతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం రాత్రి 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.